ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై నేటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శకశకం 1948 సంవత్సరం శ్రావణమాసం 13వ రోజు 2026 సంవత్సరం ఆగస్టు నెల 4వ తారీఖు మంగళవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. ఇప్పుడు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈరోజు జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనలేంటో విందాం. 181వ సంవత్సరంలో ఇదే రోజున ఆకాశంలోని కేసియోపియా రాశిలో సూపర్ నోవాని చూశారు. సూపర్ నోవా అంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ ఎక్కువ శక్తిని విడుదల చేస్తూ పేలిపోయే నక్షత్రమే సూపర్ నోవా. అలాగే 1956వ సంవత్సరంలో ఇదే రోజున మొదటిసారిగా గంటకు 200 మైళ్ల వేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది. ఇక 1960వ సంవత్సరంలో అమెరికాకు చెందిన వైమానిక దళ పరిశోధక విమానం గంటకి 2150 మైళ్ల వేగంతో ప్రయాణించి రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొఫెల్లర్తో కాకుండా రాకెట్ ప్రొఫెల్లర్ ఉపయోగించి ఇంత వేగాన్ని సాధించింది. 1971వ సంవత్సరం

ఆగస్టు 4వ తారీఖుని అమెరికా మనుషులున్న అంతరిక్ష నౌక నుంచి మొదటిసారిగా ఒక ఉపగ్రహాన్ని చంద్రుని కక్షలోకి ప్రయోగించింది కూడా ఇదే రోజునే. ఇక ఆఖరిగా 2009 సంవత్సరంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది కూడా ఇదే రోజున. మరి ఇదే ఆగస్టులో తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతాయి. ఇక ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టడం బిడ్డలకు, మొదటి 6 నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడంపై తల్లులకు కుటుంబాలకు అవగాహన కల్పించడం, అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలు మరియు ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాలనైతే నిర్వహిస్తాయి. అలాగే ఇదే రోజుని వాణిజ్య దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. మరి ఇదే రోజున జన్మించినటువంటి కొంతమంది ప్రముఖులెవరో ఇప్పుడు తెలుసుకుందాం. జర్మన్ ఖనిజ శాస్త్రవేత్త, భూ విజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి జోహాన్ గాట్లోబ్ లెమాన్, పెన్సిల్ని కనిపెట్టిన శాస్త్రవేత్త నికోలస్ జాక్వే కోంటే, భారతీయ తత్వవేత్త, యోగి, గురువు అయినటువంటి మాస్టర్ సివివి, బ్రిటిష్ రాణి తల్లి క్వీన్ ఎలిజబెత్, ఆమె 2000 సంవత్సరంలో బ్రిటిష్ రాణి తల్లి 100వ పుట్టినరోజు వేడుకలు బ్రిటన్లో జరుపుకున్నారు. ఇక వీరితో పాటు జనాదరణ పొందిన తెలుగు కవుల్లో ఒకరైనటువంటి కరుణశ్రీ అని ప్రసిద్ధులైనటువంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, అలాగే గాంధేయవాది, మాజీ రాష్ట్ర మంత్రి అయినటువంటి మండలి వెంకట కృష్ణారావు గారు, బాలల రచయిత, కవి, రేడియో వ్యాఖ్యాత అయినటువంటి పిఐ శంకర్ నారాయణన్, భారత పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్, ఇక వీరితో పాటు అమెరికా 44వ అధ్యక్షులు బరాక్ ఒబామా హవాయి ద్వీపంలో పుట్టింది కూడా ఇదే ఆగస్టు 4వ తారీఖునే. మీరింతవరకు చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నారు కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తోంది. ఇప్పుడు ఉషోదయ వేళ ఒక చక్కని దేశభక్తి గీతం విందాం.

0: ఉషోదేవేల చక్కని దేశభక్తి గీతం విన్నాం కదా. ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రసారమయ్యే అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
1: This is Akashwani, the news read by Shagun Chopra. The Lok Sabha passed the Supreme Court number of judges amendment.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం. మీరు ఇంతవరకు అర్చన భక్తి గీతాల కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:31. ఇప్పుడు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విందాం.
1: కర్మను అనుభవించి తీరాలి అంటారు పెద్దలు. నొసటి రాతనెవరు ఎప్పుడైనను గాని మార్చలేరు నిజము మహిని ఎందో. దైవరాత అది దారి తప్పగరాదు. ఎప్పుడైనను గాని ఎవరికైనా తప్పకుండా ప్రజలు తలరాతనెప్పుడో అనుభవాలతోడ అవని ఎందో. ఓర్పుతోడనెప్పుడు తీర్పు వహించుట తప్పదయ్య నిజము తప్పకుండా అంటాడు కవి. శని రాతను మరియు ప్రతి వ్యక్తి తలరాతను తప్పించుకునుట సాధ్యము కాని పని. ఈ విషయమును గురించి వేమన గారు ఇలా అంటున్నారు. ఇన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడిననో అంట నీయక శని వెంట తిరుగో. భూమి కొత్తదైన భోక్తలు కొత్తలా విశ్వధాభిరామ వినురవేమా. ఎన్నో చోట్ల తిరిగి అనేక కష్టాలు పడినా శని అంటనీయక కూడా తిరుగుచుందురు. చోటు కొత్తదైనను తనవారు కొత్తవారు కాదుగా. సుఖదుఖములు అనేవి మనమే అనుభవించి తీరాలి. అంతేకాని చోట్లు మారాము కదా అని అవి మనను వీడిపోవు. ఏళ్ళనాటి శని ప్రభావమే అంతా దానికి ప్రదేశము. అంటే ప్రదేశము కొత్త కాదు, మనిషి కొత్త కాదు. అనగా ఏళ్ళనాటి శని పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నా దాని కాలము తీరే వరకు అతనిని విడిచిపెట్టదు. శని ప్రభావం అలా ఉంటుంది. దాని యొక్క కాలము తీరిన దాకా అనుభవించి తీరాలి. శని ప్రభావము తీరవలనన్న సమయము కాచి వేచి ఉండవలెను. ప్రతి సంవత్సరము కూడా కొత్త సంవత్సరంలోని రాశి ఫలాలు చూచుకొనుచు శనిదేవునికి అర్చనలు చేయుచూ శివానుగ్రహములు పొందుచూ ఎంతయో సముచితము. అందుకు నిత్యము దైవ చింతనతో కాలం గడుపుచడం మంచిది. పుణ్యకార్యాలు సెలిపినచో ఈ పుణ్యము ముందు ముందు మనకు మంచిని శుభమును చేకూర్చి రాబో జన్మలో అయిన శని ప్రభావం అంటనీయక పుణ్యము చేకూర్చగలదు. కావున ప్రతి వ్యక్తి ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరికైతే అన్నదానం అవసరమో వారికి చేసినచో పుణ్యము చేకూరగలదు. అనగా పాత్ర నెరిగి దానము చేయటం మంచిది. ఏనగా వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. కాన ఈ సంగతి మనసులో ఉంచుకొని మసలుట ఎంతో శ్రేయస్సుకరము. భీమన గారు పరమాత్మ గురించి ఇలా అంటున్నారు. గాజు కుప్పెలోన కదలనీక దీపంబు ఎటులుండునో జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమా. అనగా తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపము తెలుసుకున్న వారికి జ్ఞాన దీపంబు వారి హృదయములో గాజు కుప్పలో ఉన్న దీపంబు వలె నిచ్చలముగా స్థిరముగా ఉండగలదు. అట్టి దీపమే శనికి దూరం చేసి మోక్షాన్ని ప్రసాదించగలదని చెప్పుటలో ఏమాత్రమూ సందేహము లేదు. కావున

0: ప్రతి వ్యక్తి కూడా కర్మను తప్పించుకునడం సాధ్యము కాదు, అది దైవ స్మరణ వల్లనే సాధ్యమగుందని కవులు ఒక్కానించి చెప్పుచున్నారు.
1: మీరింతవరకు కొర్రపాటి రమణయ్య గారి సూక్తి సుధా విన్నారు. ఆకాశవాణి సీమాపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:36. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.

గొర్రెలు మేకల పెంపకంలో పశుగ్రాస వృక్షాల ప్రాముఖ్యత. భారతదేశంలో లక్షలాది గ్రామీణ కుటుంబాలు వ్యవసాయం మరియు పశుపోషణపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గొర్రెలు మేకల పెంపకం గ్రామీణ ప్రజలకు ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. అయితే శీతాకాలంలో పచ్చికల కొరత, చలి కారణంగా పచ్చగడ్డి లభ్యత చాలా తగ్గిపోతుంది. ఈ సమయంలో రైతులు చాలా వరకు పంట మిగులు మీదనే ఆధారపడాల్సి వస్తుంది. వీటిలో ప్రోటీన్ శాతం కేవలం 3-5% మాత్రమే ఉండడం వల్ల పెరుగుదల, గర్భధారణ, పాల ఉత్పత్తి వంటి వాటికి సరిపోదు. మార్కెట్లో విరివిగా లభించే టీఎంఆర్ వంటివి ఉన్నప్పటికీ అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. చిన్న సన్నకారు రైతులు వాటిని జీవాల పోషణలో చేర్చడం వారికి శక్తికి మించిన పని అవుతుంది. కనుక తక్కువ ఖర్చుతో సులభంగా సంవత్సరం పొడవునా అందించగలిగితే మరియు మంచి పోషకాలు ఉన్న ప్రత్యామ్నాయమే మన పశుగ్రాస వృక్షాలు. పశుగ్రాస వృక్షాలు గొర్రెలు మేకలకు ఒక అద్భుతమైన పోషక వనరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చెట్లు శీతాకాలంలో కూడా ఆకులను నిల్వ ఉంచుతాయి. అందుచేత వీటి ఆకులు ఎండాకాలం, శీతాకాలంలో పచ్చికకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. శీతాకాలంలో పశుగ్రాస వృక్షాల ప్రాముఖ్యత విషయానికి వస్తే, శీతాకాలం మరియు ఎండాకాలంలో పచ్చిక లభ్యత తగ్గిపోవడం చిన్న పశువులైన గొర్రెలు మేకల పోషణలో ప్రధాన సమస్య. ఈ సమయంలో పశుగ్రాస వృక్షాలు అత్యంత విలువైన మరియు స్థిరమైన పోషణ వనరుగా నిలుస్తాయి. విస్తృత పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం చేపట్టినప్పుడు బయట దొరికే పచ్చిక బయళ్లలో ప్రోటీన్ మరియు ఖనిజ లవణాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటితో మాత్రమే జీవాల పోషక అవసరాలను తీర్చడం సాధ్యం కాదు మరియు వాటి పెరుగుదల, పునరుత్పత్తి తక్కువగా ఉంటుంది. అయితే పశుగ్రాస వృక్షాలలో సహజంగా అధిక ప్రోటీన్ అంటే 12-30% వరకు ముఖ్యమైన ఖనిజాలు అంటే కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, కాపరు, మాంగనీస్, విటమిన్ ఏ, సి, ఇ వంటి పెరుగుదలకు అతి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉండడం వల్ల సాధారణ పశుగ్రాసాలతో పోలిస్తే చాలా ఎక్కువ పోషక విలువలను అందిస్తాయి. పశుగ్రాస చెట్ల ఆకులు, గింజలు, కాయలు ప్రత్యేకంగా గొర్రెలు మేకల రుచికి అనుకూలంగా ఉండడం వల్ల ఇవి ఆహారంగా స్వీకరించడంలో జీవాలు ప్రత్యేక ఆసక్తిని చూపుతాయి. ముఖ్యంగా మేకలు సహజ బ్రౌజర్లు కావడంతో చెట్ల ఆకులు జీర్ణశక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. పశుగ్రాస వృక్షాలలో ఉన్న అధిక స్థాయి ప్రోటీన్ శరీరంలో ప్రతిరోజు జరిగే అనేక జీవ రసాయన ప్రక్రియలకు అవసరం. ఇది అండాశయాల్లో అండాల అభివృద్ధి, గర్భాశయ అభివృద్ధి, జీవాల జీవనశీలత, పిండం పెరుగుదలకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు గర్భకాలంలో పిండం, ఎముకల అభివృద్ధి, పాల తయారీ, హార్మోన్ పనితీరు కోసం ఆవశ్యకాలుగా ఉంటాయి. కాపర్, జింక్, మాంగనీస్ వంటి సూక్ష్మ ఖనిజాలు ఋతుచక్రం, హార్మోన్ విడుదల, వీర్య నాణ్యత, పిండం పెరుగుదల వంటి ప్రక్రియలను నేరుగా ప్రభావితం చేస్తాయి. పశుగ్రాస వృక్షాలలో ఉండే కెరోటినాయిడ్లు అంటే విటమిన్ ఏ మూలం గర్భాశయ ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపుకు అత్యంత కీలకమైంది. అదనంగా వీటిలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్ మరియు తక్కువ స్థాయి టానిన్లు జీవాల పొట్ట అంటే రూమెన్ ఆరోగ్యం, అంతర పరాణజీవుల నియంత్రణ, ప్రోటీన్ యొక్క బైపాస్ విలువ పెంపుకు సహాయపడతాయి. ప్రత్యేకించి సుబాబుల్, మాద్రి, దిరిశన, మునగ, రావి, నల్లతుమ్మ, దేవకాంజన, అవిస, మల్బరీ, మేడి, ఇప్పి, నేరేడు, మోదుగ, వక్కాయ, విప్ప, చింత, సీమచింత వంటి చెట్ల ఆకులు బయోమాస్ సులభంగా అందుబాటులో ఉండటం ఒక పెద్ద ప్రయోజనము. ఈ

0: చెట్లు చలికాలంలో ఆకులు రాల్చకుండా నిల్వ ఉంచుతాయి, కాబట్టి వాటి ఆకులు రైతులకు చౌకగా స్థిరంగా లభిస్తాయి. ఇవి శరీర స్థితి మెరుగుపరచడం ద్వారా జంతువుల యద లక్షణాల ప్రదర్శన, గర్భధారణ శాతం పెరుగుదల, పిండం యొక్క బరువు, పుట్టిన పిల్లల ఎదుగుదల మరియు పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచుతాయి. పశువుల ఆరోగ్యము, ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యానికి పశుగ్రాస వృక్షాలు అత్యంత విశ్వసనీయమైన మరియు పోషక విలువలతో నిండిన సహజ వనరుగా ఉంటుంది. ముఖ్యమైన పశుగ్రాస వృక్షాలు వాటి యొక్క పోషకాల విషయానికి వస్తే, సుబాబుల్ చెట్టు సాధారణ పేర్లు అడవి చింతపండు, సీసం చెట్టు, తెల్ల బాబుల్. పశువులకు ఆహారంగా పెట్టగలిగే వృక్ష భాగాలు, ఆకులు మృదువైన కొమ్మలు, కాయలు పరిమితంగా ఉంటాయి. వీటి పోషక విలువల విషయానికి వస్తే ప్రోటీన్ 22-28% ప్రోటీన్లను కలిగి ఉంటుంది. విటమిన్ ఏ మరియు ఈ విటమిన్లు కలిగి ఉంటాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, కాపరు, మాంగనీసు, ఐరన్ మొదలైన ఖనిజాలను ఇది కలిగి ఉంటుంది. మాద్రి చెట్టు యొక్క సాధారణ పేర్లు మాద్రి చెట్టు, గిరి పుష్ప. ఇది పశుగ్రాసంగా వినియోగించగలిగే వృక్ష భాగాలు, ఆకులు లేత కొమ్మలు. వీటిలో ప్రోటీన్స్ విషయానికి వస్తే 18-22% ప్రోటీన్స్ కలిగి ఏ ఈ విటమిన్లను కలిగి ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీసు, కాపర్ వంటి ఖనిజాలను ఇది కలిగి ఉంటుంది. దిరిసిన చెట్టు విషయానికి వస్తే దీని యొక్క సాధారణ పేర్లు సిరీస్ చెట్టు, ఇండియన్ సిరీస్ చెట్టు, ఈస్ట్ ఇండియన్ వాల్నట్ చెట్టు అని కూడా వీటిని పిలుస్తారు. ఆకులు మృదువైన కొమ్మలు ఈ చెట్టు పశుగ్రాసాలుగా వినియోగించబడతాయి. 15-20% ప్రోటీన్లను మరియు ఏ ఈ విటమిన్స్ ను, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. మునగ చెట్టు యొక్క సాధారణ పేర్లు డ్రమ్ స్టిక్ ట్రీ, సజన చెట్టు, గుర్రపు ముల్లంగి చెట్టు. పశుగ్రాసంగా ఆకులు మృదువైన కొమ్మలు, పూతలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా 25-30% ప్రోటీన్స్ ను కలిగి ఉండి ఏ సిఇబి సంపుటి విటమిన్లను కలిగి కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలను మునగ చెట్టు కలిగి ఉంటుంది. నల్లతుమ్మ చెట్టు విషయానికి వస్తే బాబుల్ చెట్టు, ఇండియన్ గమ్ అరబిక్ చెట్టు అనే పేర్లతో దీనిని పిలుస్తారు. ఆకులు మృదువైన కొమ్మలు, పూతలు మొదలగు భాగాలను పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చు. 12-18% ప్రోటీన్స్ ను కలిగి ఏ ఈ విటమిన్లను కలిగి కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మాంగనీసు, కాపర్, జింక్ వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. దేవకాంచన చెట్టును కాచ్నార్ చెట్టు, ఆర్చిడ్ చెట్టు, పర్వత ఎబోని మరియు పాదాల చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు యొక్క ఆకులు మృదువైన కొమ్మలు, పూతలను పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చు. 14-18% ప్రోటీన్లను కలిగి ఏ విటమిన్ ను కలిగి కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లక్షణాలను దేవకాంచన చెట్టు కలిగి ఉంటుంది. రావి చెట్టును పీపల్ అశ్వద్ధ వృక్షం అని పిలుస్తారు. ఈ చెట్టు యొక్క ఆకులు, పచ్చని కొమ్మలు, పండ్లు పశుగ్రాసంగా వినియోగించుకోవచ్చు. 10-14% ప్రోటీన్లను కలిగి ఏ సి విటమిన్లను కలిగి అధిక కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలను ఈ చెట్టు కలిగి ఉంటుంది.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:00 ప్రసారమయ్యే ప్రసార విశేషాల్లో తిరిగి కలుసుకుందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2వ సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన

0: గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్టంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్దరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణ విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్దతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డు ప్రాంతంలో స్వచ్ఛ భారత్ మిషన్ నిధులు 5.8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ది చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ,
1: పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్, అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం.
0: నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2: ఉన్నటువంటి పరిస్థితుల్లో బియ్యం రేటు కేజీ 65 రూపాయల దాకా ఉంది, దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రారైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకు వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకు అందించడం కూడా జరుగుతూ ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికి అవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
3: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపో ఆవరణలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు.
4: आकाशवाणी संप्रति वार्ता श्रूयंताम प्रवाचिका रिचा झा. अथ वार्ता. लोकसभया सर्वोच्च न्यायालय संशोधन विधेयकं पारितम्. अनेन विधेयकेन भारतस्य प्रधान न्यायाधीशं विहाय सर्वोच्च न्यायालयस्य न्यायाधीशानां संख्या 33 इत्यतः 37 पर्यन्तम्

వింటారు. వీటితో పాటు లలిత గీతాలు వింటారు. అనంతరం సింహపురి సమాచారం తెలుసుకుంటారు. ఇక ఉదయం 8 గంటలకు సమాచార ప్రభాత్, 8:15 ఉదయం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ వైఎస్ఆర్ కడప జిల్లాది విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 8:35 మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డు ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక 9 గంటలకు ఉదయం హలో అభిరుచి కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. అనంతరం 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. తిరిగి ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు మధ్యాహ్నం వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. తిరిగి మధ్యాహ్నం 2:30 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. తిరిగి సాయంత్రం 5 గంటలకు సాయంత్రపు ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. ఇక 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుంటారు. అనంతరం వీటితో పాటు సినీగీతాలు వింటారు. ఇక సాయంత్రం 5:30 యువత రంగం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సంగీతం సినీగీతాలు వింటారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సమాచార వేదిక స్థానిక వార్తలు సంఘటనలు తెలుసుకుంటారు. ముందుగా అనంతరం కుసుమ విలాసం అనే కథానిక వింటారు. రచన మరియు సమర్పణ భవణిపాటి విజయలక్ష్మి గారిది. వీటితో పాటు జానపద గీతాలు వింటారు. ఇక సాయంత్రం 7 గంటలకు అలనాటి మధుర గీతం ఒకటి వింటారు. సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంత్రం 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి, చెరుకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత, ఈ అంశం గురించి ఉయ్యూరు చెరుకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం 7:45 వికసిత్ భారత్ కొత్తగూడెం జిల్లాది హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8 గంటలకు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటారు. ఇక 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 8:30 తెలుగులో వార్తలు, 8:40 దేశభక్తి గీతాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. రాత్రి 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 9:15 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10 గంటలకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ మరియు లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక రాత్రి 11:10 నేటి మా కార్యక్రమాల ముగింపు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. తెలియజేసింది మీ ప్రణవి. సమయం 7:05 వస్తుంది. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 7:15 ప్రసారమయ్యే శుభోదయం సింహపురి కార్యక్రమంలో మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావు జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమంతో మిమ్మల్ని కలుసుకుంటాను.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సామాజిక పరివర్తనకు వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్

0: భారత్ 2047 వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళ్ళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధన మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు ముండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందింది కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంట్ వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెబుతున్న పోలీస్ చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నిన్న ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని కూతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. समान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ, గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి పక్షం రోజుల పాటు వర్తించే విధంగా కొత్త ధరలను ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్పై ఎగుమతి సుంకం లీటర్కు 25.50 రూపాయలకు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్

0: 3.50 రూపాయల మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్న అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది 27వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూ వీలర్ రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూ వీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థను దశలవారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండటంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ కృష్ణయ్య దాస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ కృష్ణ దాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25వ తేదీ నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపై చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహాపూర్ ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహాపురి కార్యక్రమానికి స్వాగతం.

0: జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ రోజు వారి జయంతిని పురస్కరించుకుని కీర్తిశేషులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు తెలుగు భాషకు కృషిని స్మరించుకుంటూ ప్రాచీన తెలుగు విశిష్టాధ్యయన కేంద్రం సీనియర్ ఫెలో డాక్టర్ శ్రీ కొల్లేటి రవిబాబు గారి ప్రసంగం విందాం. ముందుగా
1: PM जय अब गरीबों की जय बन गई है.

నా పేరు డాక్టర్ కొల్లేటి రవిబాబు. నేను ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో విద్యాత్మక సిబ్బందిగా పనిచేస్తున్నాను. ఈరోజు నా అంశం నిశ్శబ్ద భాషా సేవకులు కీర్తిశేషులు మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావు. నేడు మాతృభాష మనుగడే ప్రశ్నార్థకం. విద్యా వ్యవస్థలో, ఉద్యోగాల్లో, ప్రభుత్వ కార్యకలాపాల్లో, ప్రసార మాధ్యమాల్లో ఒకచోటేంటి, అన్ని ప్రదేశాల్లో అన్య భాషే రాజ్యమేలుతున్న సందర్భం, అమ్మ భాష గురించి మాట్లాడుకోవడమే కనుమరుగవుతున్న సమయం, తెలుగు భాష అభివృద్ధికి సాహిత్యానికి విశేషమైన సేవలందించిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, కవయిత్రి మొల్లా, ఇప్పుడు మండలి వెంకటకృష్ణారావు గార్ల జయంతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించడం సంతోషించాల్సిన విషయం. ఇకపై ప్రతి ఏడాది ఆయన జయంతిని ఆగస్టు 4 రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సందర్భంగా నిస్వార్థ భాషా ప్రేమికుడు, నిశ్శబ్ద భాషా సేవకుడైన మండలి వెంకటకృష్ణారావు గురించి మాట్లాడుకోవడం నిజంగా మన అదృష్టం. తెలుగు భాషకు ఆయన చేసిన కృషిని గురించి ఆకాశవాణి ద్వారా తెలుసుకుందాం. మండలి గారు మానవీయ భాషా విలువలు కలిగిన రాజకీయ నాయకులు. విద్య, ప్రభుత్వ వ్యవహారాలు సామాజిక జీవనంలో భాగమని భావించిన వ్యక్తి, మాతృభాష ప్రాధాన్యత గురించి బాగా తెలిసిన మంత్రి, సభలు సమావేశాలు ఎక్కడికి వెళ్ళినా తెలుగులోనే ప్రసంగించిన భాషాభిమాని, ప్రభుత్వ రంగాలలో తెలుగు వాడకం పెరగాలని ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకెళ్లిన భాషా ప్రేమికుడు, తొలిసారిగా ప్రపంచ తెలుగు సభలు నిర్వహించిన నిస్వార్థ జీవి, అలాంటి వ్యక్తి పేరు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి పెట్టడం నిజంగా సంతోషదాయకం, శుభప్రదం. ఈ సందర్భంగా మండలి వెంకటకృష్ణారావు తెలుగు భాషాభివృద్ధికి చేసిన సేవలు, వారి జీవన విధానం గురించి ఓసారి క్లుప్తంగా మాట్లాడుకుందాం. వీరు ఆగస్టు 4, 1938 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా కైకలూరు మండలంలోని పల్లెవాడలో జన్మించారు. చిన్ననాటి నుంచి గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితులైన మండలి గారు ఆయన బాటలోనే నడిచారు. స్వాతంత్ర పోరాటంలో విద్యార్థి దశలోనే పాల్గొని రాజకీయ సేవా రంగాల్లో దేశభక్తి, ప్రాంతం పట్ల అనురక్తితో ప్రజాసేవ చేశారు. 1955 దివిసీమలోని నిరుపేదలకు బంజరు భూములను పంచే కార్యక్రమం వీరి వల్లే ప్రారంభమైంది. అలా బాధలో ఉన్న వారిని మనమే ముందుకు వెళ్ళి ఓదార్చాలని 15,000 భూమిని పంచి చూపారు. నవంబర్ 19, 1977 దివిసీమలో ఒప్పెన వచ్చినప్పుడు బాధితులను చూసి మండలి గారు చలించిపోయారు. బాధితులను ఆదుకునేందుకు తన పదవిని సైతం త్యజించేందుకు సిద్ధపడ్డారు. నాటి ప్రధానిని, ముఖ్యమంత్రిని జాతీయ అంతర్జాతీయ సంస్థలను రప్పించి సహాయక చర్యలు చేపట్టి ఆ గ్రామాలను పునర్నిర్మాణం చేశారు. అందుకే

వారిని దివ్యసీమ గాంధీ అని పిలుస్తారు. విలువలతో కూడిన రాజకీయాలు, సేవాభావంతో పనిచేసిన నాయకత్వానికి మండలి వెంకటకృష్ణారావు నేటి రాజకీయ నాయకులకు గురువు లాంటి వారు. మండలి గారు 2 సార్లు శాసనసభకు అవనిగడ్డ నుంచి గెలుపొందారు. 1974లో జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్యే అయినా మంత్రి హోదాలో ఉన్న ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసేవారు. తెలుగు జాతి పట్ల, తెలుగు భాష పట్ల అభిమానంతో సేవ చేశారు. నిరాడంబర మూర్తిమత్వం కలిగిన వారు. ఇక భాషా సంస్కృతులకు సంబంధించి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు చాలానే ఉన్నాయి. మాతృభాష అన్న, తెలుగు వారి సంస్కృతి అన్న వారికి ఎనలేని గౌరవం, అభిమానం, ప్రేమ. ఆ ప్రేమతోనే 12 ఏప్రిల్ 1975లో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 1 వారం రోజులు నిర్వహించి ప్రపంచానికి తెలుగు వారి ఘన వారసత్వాన్ని, తెలుగు భాషా సాహిత్యాల గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సభలో ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ తమ గొంతును వినిపించారు. భాష సాంస్కృతికంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పారు. ఆ సమస్యలు విన్న కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు సంస్థను స్థాపించారు. విద్యాశాఖ మంత్రిగా దానికి అధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. తెలుగు భాష, చరిత్ర, సాహిత్యం, కళలను భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా గొప్ప ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకోసం ప్రభుత్వ సహాయంతో హైదరాబాదు నడిబొడ్డున పబ్లిక్ గార్డెన్లో 3 ఎకరాల స్థలాన్ని సేకరించారు. భవన నిర్మాణాన్ని చేపట్టారు. అదే తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా మారింది. లలిత కళాతోరణంగా ఎన్నో సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనలకు నిలవైంది. వీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కళాశాల స్థాయిలో తెలుగు మాధ్యమం ప్రవేశపెట్టాలని భావించారు. 1968లో తెలుగు అకాడమీని స్థాపించారు. దానికి తానే చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. మండలి వారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తెలుగు అకాడమీ చైర్మన్గా తానే పనిచేశారు. కళాశాలల్లో అన్ని సబ్జెక్టులు తెలుగులో బోధించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అందుకు అధ్యాపకులను సిద్ధం చేయడానికి వారికి ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఎంతోమంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొనేలా చేసి వారికి తెలుగు భాషా బోధన, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని ఏర్పరిచారు. వివిధ సబ్జెక్టులు తెలుగులో బోధించడానికి వాళ్ళను సుముఖుల్ని చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో తెలుగు భాషా సామర్థ్యం పెంచడానికి, బోధనా భాషగా తెలుగు ఉపయోగపడడానికి తెలుగు అకాడమీలో బ్రిడ్జ్ కోర్సులను ఏర్పాటు చేశారు. ఈ కోర్సుల కోసం పాఠాలను సైతం రూపొందించిన ఘనత వీరిది. పాఠాలను రూపొందించడమే కాకుండా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి విద్యార్థులకు ఉపయోగపడేలా చేశారు. అలా కళాశాలల్లో తెలుగు బోధన పరిపుష్టం కావడంలో మండలి వెంకటకృష్ణారావు గారి సేవ మరువలేనిది, స్ఫూర్తిదాయకమైనది. అటు రాజకీయ నేతగా, విద్యాశాఖ మంత్రిగా, స్వభాషా ప్రేమికునిగా విద్యా విధానంలో తెలుగు అమలుకై అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా వీరిని నేడు స్మరించుకోవడం తప్పనిసరి. అంతేకాదు, వారు భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో తెలుగు శాఖల్లో పనిచేస్తున్న ఆచార్యులను, శాఖాధిపతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగును బోధించడంలో, ముందు తరాలకు తీసుకెళ్లడంలో పాఠ్య ప్రణాళికల్లో చేయాల్సిన మార్పుల గురించి చర్చించారు. వాళ్ల నుంచి అనేక సూచనలు తీసుకున్నారు. పాలనా భాషగా కూడా తెలుగు అభివృద్ధికి కృష్ణారావు కృషి చేశారు. అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల కోసం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయించారు. 2వ భాషగా తెలుగు నేర్చుకునే వారి కోసం నిఘంటువులు, ప్రబంధ సూచీలు వంటి ఎన్నో పుస్తకాలను ముద్రింపచేశారు. ఇలా వీరు తెలుగు అకాడమీ చైర్మన్గా ఉన్న కాలంలో సుమారు 200 వరకు పుస్తకాలు ముద్రించింది. అంటే వీరి కృషి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అలాగే పరిపాలనలో తెలుగు అమలుకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన కార్యక్రమాలపై సుమారు 150

మందితో సదస్సు నిర్వహించారు. వారి సలహాలు తీసుకొని ఆచరణలో పెట్టి చూపించారు. నేడు ఈ మాత్రమైన పరిపాలనలో తెలుగు భాష అమలు అవుతుంది అంటే అది వారి కృషేనని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలా తెలుగు అమలు, తెలుగు అభివృద్ధి, తెలుగు విస్తరణ కోసం కృష్ణారావు అనక్షణం తపించేవారు. తపించడం మాత్రమే కాదు, ఆచరించి చూపేవారు. తెలుగు అకాడమీ ఏ లక్ష్యాల కోసం ఏర్పడిందో వాటిని అక్షరాలా పాటించి చూపించి నిర్వహణలో నిరూపించిన వ్యక్తి వీరు. తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణే ధ్యేయంగా పాటుపడ్డారు. కేవలం భాష అంటేనే కాదు, వారికి తెలుగు కళలన్నా కళాకారులన్నా ఎంతో ఇష్టం. పుస్తకాలంటే ఎనలేని ప్రేమ. అందుకే గ్రంథాలయాల అభివృద్ధికి, కళల పోషణకు కృషి చేశారు. తెలుగు రాష్ట్రంలోనే కాకుండా రాష్ట్రేతర తెలుగు సంఘాలను కూడా ఏకం చేశారు. వారి సమస్యలు విని వారి కోసం పనిచేశారు. పివి నరసింహారావు మంత్రివర్గంలో కూడా మండలి వెంకటకృష్ణారావు సాంఘిక సంక్షేమ సహకార మంత్రిగా పనిచేశారు. 1981లో అంతర్జాతీయ తెలుగు సంస్థ అధ్యక్షులుగా నియమితులయ్యారు. కౌలాలంపూర్లో 2వ ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించారు. తెలుగు భాషకు సంబంధించి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం, గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల స్థాపనకు కృషి చేశారు. ఇలా బ్రతికినంతకాలం మాతృభాషా సేవలో తరించిన మండలి వెంకటకృష్ణారావు 27 సెప్టెంబర్ 1976న ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. వీరు చేసిన కృషి తరతరాలు గుర్తించుకోవాలని వారి కొడుకు, మాజీ మంత్రి, పూర్వ ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి, ప్రస్తుత అవనిగడ్డ ప్రజాప్రతినిధి మండలి బుద్ధప్రసాద్ గారు వెంకటకృష్ణారావు పేరు మీద స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది తెలుగు భాషా వ్యాప్తికై కృషి చేసిన వారికి అందజేస్తున్నారు. విద్యారంగం, ప్రభుత్వ వ్యవహారాలు, ప్రసార మాధ్యమాలలో తెలుగు భాషా వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, తెలుగు వినియోగంలో లేకపోతే వచ్చే నష్టాల గురించి ఇప్పుడు చాలామంది విద్య, సామాజిక, రాజకీయవేత్తలు మాట్లాడుతున్నారు. తెలుగు భాషను, సంస్కృతిని కాపాడుకోవాలని ప్రసంగిస్తున్నారు, వ్యాసాలు రాస్తున్నారు. అందరి అభిప్రాయాల సారాంశం ఏమిటంటే, తెలుగువారి అస్తిత్వ వికాసాలు తెలుగు భాషతో ముడిపడి ఉన్నాయని, ఇప్పుడు దీని ఉనికిని ఇంగ్లీష్ మూలంగా నష్టం వాటిల్లుతుందని, దీనికి ఒక సామాజిక సమస్యగా గుర్తించి సమాజంలో భాషా చైతన్యం కలిగించడమే పరిష్కారం. నిజానికి ఈ భాషా సమస్యను సరైన సమయంలో మేధావులు, రాజకీయ పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా కొంతమంది భాషని ఒక సామాజిక సమస్యగా చూడటం లేదు, కేవలం తెలుగును ఒక ప్రత్యేక అంశంగా చదువుకునే వారి సమస్యగా, తెలుగు అధ్యాపకుల సమస్యగా మాత్రమే చూస్తున్నారు. తెలుగు భాషను ప్రాంతానికి పరిమితం చేసి చూస్తున్నారే కాని సామాజిక కోణంలో, ఉపాధి కోణంలో చూడటం లేదు. తెలుగు వాడుక పెరగాలంటే అది విద్యా మాధ్యమంగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు. దీనిని నెరవేర్చవలసిన కర్తవ్యం రాజకీయ పార్టీలది, ప్రభుత్వానిది. విద్యారంగంలో తెలుగు ఉన్నట్లయితే తెలుగువారిలో శాస్త్రీయత, సృజన, మేధాశక్తి వికసిస్తాయి అనేది ప్రస్తుత అవసరం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.

0: మీరింతవరకు మాన్యశ్రీ మండలి వెంకటకృష్ణారావు జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రాష్ట పండుగ సందర్భంగా ఈరోజు వారి జయంతిని పురస్కరించుకుని కీర్తిశేషులు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారి తెలుగు భాషకు కృషిని స్మరించుకుంటూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సీనియర్ ఫెలోషిప్ డాక్టర్ శ్రీ కొల్లేటి రఘుబాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శుభోదయం సింహపురి కార్యక్రమంలో నోటి దుర్వాసన కారణాలు నివారణ గురించి దంతవైద్యులు డాక్టర్ విశ్వనాథ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: చాలా మంది వయసుతో సంబంధం లేకుండా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటకు వెళ్ళినప్పుడు సమాజంలో అసౌకర్యంగా

0: ఫీల్ అవుతూ ఉంటారు. ఈ నోటి దుర్వాసన సమస్య అనేది ఎందువల్ల వస్తుంది, కారణాలు ఏంటి, దీనికి ఎటువంటి చికిత్స లేదా ఎటువంటి నివారణ అనేది ఉంది అనే విషయం గురించి మనకు తెలియచేయడానికి దంత వైద్య నిపుణులు డాక్టర్ విశ్వనాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ విశ్వనాథ్ గారు.
1: నమస్కారం సార్. అంటే మీరు అడిగిన ఈ నోటి దుర్వాసన అనేది, దాన్ని మన డెంటల్లో హాలిటోసిస్ అంటారు. హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ని కోల్పోవడం కూడా దీనివల్లే జరుగుతుంది. సోషల్గా ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ ఎదుటి పర్సన్ వచ్చి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు మన దగ్గర నుంచి, ఇట్లా నోటి దుర్వాసన వస్తుంది అని తెలిసినప్పుడు. అది ఎలా అంటే, సెల్ఫ్ రికగ్నేషన్ అనేది ఒకటి ఉంటుంది, లేదా ఎదుటి పర్సన్ మనకు చెప్పడం వల్ల మన కాన్ఫిడెన్స్ కూడా ఒక్కోసారి లాస్ అయిపోతుంటాం. ఈ నోటి దుర్వాసన ఎందుకు వస్తుందని కారణాలు చూసినప్పుడు అది సిస్టమిక్గా ఉంటుంది ఒకటి, లేదు అంటే లోకలైజ్డ్, మనం తీసుకునే ఒక డైట్ని బట్టి ఆ దుర్వాసన అనేది జరుగుతూ ఉంటుంది. డైట్లు అంటే మనం ఎక్కువ గార్లిక్ అంటే ఇట్లా తెల్లగడ్డ, వెల్లుల్లి, దాని తర్వాత ఆనియన్ అంటే ఎర్రగడ్డ, ఉల్లిపాయ, ఇట్లాంటి మసాలాలు ఇవన్నీ యూస్ చేసి దాని తర్వాత మన ఓరల క్యావిటీని అంటే మన నోటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, పక్క రోజుకి అది మినరలైజ్ అయిపోయి బ్యాక్టీరియాస్ అన్ని ఫామ్ అయ్యి కాలనైజ్ అయిపోయి మనకు బ్యాడ్ బ్రెత్ అనేది లోకలైజ్డ్గా క్రియేట్ అవుతుంది. రెండోది ఏంటంటే, మనకు సిస్టమిక్గా కొంతమంది ఎపిలెప్సీ పేషెంట్స్ కానీ, లేదా ప్రెగ్నెన్సీ పేషెంట్స్ కానీ, మెనోపాజ్ అటెండ్ అయిన వాళ్ళు కానీ, లేదా కొంతమంది గ్రోయింగ్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, వీళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ మాలోడర్ అనేది వస్తుంటుంది. ఈవెన్ మనం డ్రగ్స్ చూసుకుంటే కూడా ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్, దాని తర్వాత టాబ్లెట్స్, ఎపిలెప్సీకి యూస్ చేసే టాబ్లెట్స్ వల్ల కూడా అవి ఏంటంటే మన బాడీలో డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళి ఇక్కడ ఆ స్టమక్లో అవి ఏ మెటబోలైట్ అవ్వడం వల్ల ఒక్కోసారి ఏంటంటే గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఎట్లా అవుతుంది అంటే, ఆ మాల్ ఆర్డర్ అనేది, ఈ హాలిటోసిస్ని మాల్ ఆర్డర్ అని కూడా అంటారు, ఓవరల్ మాల్ ఆర్డర్. సో అది ఒక్కోసారి క్రియేట్ అవుతూ బయటకు వస్తుంటుంది. సో దానికి మనం ఏంటంటే సింప్టమాటిక్ ట్రీట్మెంటే ఇస్తాం. ఇప్పుడు గార్లిక్ వల్ల ఇట్లా జరిగినప్పుడు గార్లిక్ని అవాయిడ్ చేసేయడం, లేదు ఇట్లా ఆనియన్ వల్ల జరిగినప్పుడు ఆనియన్ అవాయిడ్ చేసేయడం, లేదు రెండింటిని మనం కన్జ్యూమ్ చేసినా కూడా మన పీరియాడిక్గా మనం మన ఓరల్ క్యావిటీని క్లీన్ చేసుకోవడం, ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా సిస్టమేటిక్గా చూసుకున్నప్పుడు ఏంటంటే, ఆ డ్రగ్స్ని మనం అవాయిడ్ చేయడం కంటే కూడా అవాయిడ్ చేసిన తర్వాత మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.
0: డాక్టర్ గారు, మీరు ఎపిలెప్సీ అన్నారంటే మూర్ఛ వ్యాధి, దీనికి చికిత్స దీర్ఘకాలంగా ఉంటుంది అనుకుంటా, మరి అటువంటిప్పుడు మందులు మానేయటం ఎలా సాధ్యమవుతుంది?
1: అప్పుడు మందులు మానేయలేకపోతాం కాబట్టి మనం దాన్ని మాస్కింగ్ చేసుకుంటాం. మాస్కింగ్ అంటే మనం మాస్క్ వేసుకుని తిరగడం కాదు, అది మాస్కింగ్ అంటే ఇట్లా మనం
0: తెలియకుండా
1: మనం ఎట్లా మౌత్ వాషెస్ యూస్ చేయడం కానీ, 2 times బ్రష్ చేయడం కానీ, మన ఓరల క్యావిటీని ఎంత ప్రాపర్గా మనం హైజీన్ చేసుకుంటే మనం ఎదుటి వాళ్ళు కూడా అదే అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా కంఫర్టబుల్గా వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. సోషల్గా కూడా మనం బయటకు వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఎట్లాంటివి ఫేస్ చేయకుండా ఎదుటి వాళ్ళు కూడా అన్కంఫర్టబుల్ లేకుండా మనం చేయొచ్చు. ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో మనం ఉండాలి, మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. సో ఇట్లా కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మాస్కింగ్ అని అంటారు. ఇట్లా మౌత్ వాషెస్ యూస్ చేయడం వల్ల కానీ, లేదా టూత్పేస్ట్, టూత్ బ్రషింగ్ 2 times చేయడం, ఇలా ఫ్రీక్వెంట్గా చేసుకోవడం అనేది చేసుకోవచ్చు.
0: డాక్టర్ గారు, మరి ఈ నోటి దుర్వాసనకు మనం మీరు అన్నట్టుగా బ్రషింగ్ చేయొచ్చు అని చెప్పారు, మౌత్ వాష్ వాడచ్చు అన్నారు. ఈ మౌత్ వాష్లో రకరకాలు ఉన్నాయండి, అంటే ఇవి ఓ కెమికల్స్ అనేటువంటి అభిప్రాయం ఉంది.
1: మౌత్ వాష్ అంటే నార్మల్గా చూసినప్పుడు మార్కెట్లో రకరకాల మౌత్ వాషెస్ ఇన్ డిఫరెంట్ బ్రాండ్స్లో వస్తుంటాయి, బట్ ఫైనల్గా వాటి ఫంక్షన్ అయితే అన్నీ ఒకటే. 2 names ఉన్నప్పుడు ఓకే, 2 పేర్లు ఉన్నాయి, మనకు ఒక ఆప్షన్ క్రియేట్ అవుతుంది, ఏది మంచి ఏది మంచిది అనేసి. సో మనకు కొంతమంది
0: ఎక్కువ ఉంటుందా,
1: కొన్నిట్లో అన్నిట్లో సేమ్ గానే ఉంటది, గాఢత అనేది తక్కువగానే ఉంటది.
0: నియంత్రణ
1: ఉంది కాబట్టి వాళ్ళు ఫామ్ చేసేది గానీ తయారు చేసేది గానీ ఒక మెషర్స్ ని పెట్టుకుని చేస్తారు. మోర్ దెన్ దట్ వాళ్ళు ఆల్కహాల్ ని కూడా దానిలో పర్సంటేజ్ ఇంక్రీస్ చేయరు, ఇంక్రీస్ చేయకుండా పెడతారు కాబట్టి ఏ మౌత్ వాష్ అయినా యాక్షన్ ఒకటే. బట్ ఏంటంటే మనం యూస్ చేసే టైమింగ్ ని బట్టి దానికి గాఢత అనేది, ఇప్పుడు ఎక్కువ సార్లు యూస్ చేయడం లేదా మౌత్ వాష్ ని డైరెక్ట్ గా కన్స్యూమ్ చేయడం,
0: నేరుగా కన్స్యూమ్ చేసేది అలవాటు చాలా మంది చూసారు.
1: అదేంటంటే వాళ్ళకి నేరుగా కన్స్యూమ్ చేసే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకపోవచ్చు, బట్ ఏంటంటే నేరుగా కన్స్యూమ్ చేయడం వల్ల మన ఓరల్ క్యావిటీ అంటే మన నోరు ఏదైతే ఉందో లోపలంతా ఒక మ్యూకస్ మెమ్రేన్ అనేది ఉంటుంది, అదేమైపోతుంది అంటే ఎరోడ్ అయిపోయి ఇంకా అక్కడ మ్యూకస్ మెమ్రేన్ మీద అల్సర్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఆ అల్సర్స్ ఫామ్ అవడం వల్ల మనకు మనం బ్రష్ చేసేటప్పుడు కానీ తినేటప్పుడు మంట పుట్టడం కానీ బ్లడ్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం అట్లా వాడకుండా ఒక మూత ఏదైతే మౌత్ వాష్ ఉందో దాని

0: మనం వాటర్లో డైల్యూట్ చేసి దాన్ని ఒక రోజుకి 5 సార్లు యూస్ చేయాలి. అది మెషర్స్ ప్రకారం కరెక్ట్. లేదు 5 సార్లు యూస్ చేయలేనప్పుడు 3 సార్లు అయినా కూడా బెటరే. బట్ డైరెక్ట్గా మాత్రం ఎప్పుడైనా కన్జ్యూమ్ చేసామంటే అది మనకు ఆ మ్యూకస్ మెమరీని దెబ్బతీస్తుంది.
1: డాక్టర్, కొంతమంది యాలకులు లవంగాలు ఇట్లాంటివి వాడుతూ ఉంటారు, నమలుతూ ఉంటారు, వీటి గురించి చెప్పండి.
0: యాలకులు లవంగాలు అనేది, లవంగం ఒకప్పుడు పిప్పి పళ్ళకి, అది ఎట్లంటే పప్పి పన్ను వచ్చిందంటే ఏ లవంగం పెట్టుకో సరిపోతుంది అని చెప్పేవాళ్ళు కూడా. ఈవెన్ లవంగం ఆయిల్ కూడా మన టూత్ పేస్ట్లో యూస్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే మనం దాన్ని యూస్ చేయొచ్చు పిప్పి పళ్ళు వచ్చినప్పుడు మంచిది. ఏలకులు అనేది మనకు ఫ్లేవర్ ఇస్తుంది, మన నోట్లో ఒక మంచి దుర్వాసన పోగొట్టడానికి, మంచి వాసన రావడానికి ఏలకులు అనేది ఇస్తుంటది. సో అది మంచి విషయమే, వాడచ్చు, తప్పులేదు.
1: డాక్టర్ గారు, ఈ దుర్వాసన రాకుండా ఏమైనా జాగ్రత్తలు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు?
0: దుర్వాసన రాకుండా జాగ్రత్తలు అంటే, ఎప్పుడు వెంటనే మనం ఎప్పుడు ఏ ఫుడ్ తీసుకున్నా సరే, ఈవెన్ బిస్కెట్ తీసుకున్నా, లేదు స్నాక్స్ తీసుకున్నా, లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, ఏ చేసినా తిన్న వెంటనే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గాగుల్ చేసేయాలి. సో అప్పుడు మన ఫుడ్ రీటైన్ అవ్వేది తగ్గిపోతుంది మన ఓరల క్యావిటీలో. ఫుడ్ ఎప్పుడైతే రీటైన్ అవ్వడం తగ్గిపోయిందో ఇంకా బ్యాక్టీరియా ఫామ్ అయ్యేది కూడా తగ్గిపోతుంది. సో అలా ఫామ్ అవడం తగ్గినప్పుడు మనకు హాలిటోసిస్ రాకుండా కానీ, అంటే లోకలైజ్డ్గా మనం దాన్ని ఫస్ట్ కంట్రోల్ చేసేయచ్చు. ఫస్ట్ లైన్లో గ్లాస్ వాటర్ తో ఎప్పుడైతే పుక్లిచ్చి ఊసేస్తామో మనకి ఇంకా బ్యాడ్ బ్రెత్ అనేది అక్కడి నుంచి మనం గెట్ రైడ్ అయిపోవచ్చు. ఈవెన్ 50% ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుంది. దాని తర్వాత ఇంకా మనం జాగ్రత్తలు, ఇట్లా 2 టైమ్స్ బ్రష్ చేయడం కానీ, ఇట్లా మౌత్ వాష్ వాడడం కానీ, ఇట్లా చేసుకున్నప్పుడు మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు.
1: తర్వాత మీరు సిస్టమిక్ అన్నారు, అంటే కొంతమంది నీళ్లు తాగడం అనేది తీసుకోరు, దాని వల్ల కూడా సమస్య వస్తుంది. కొంతమంది తేన్పుల సమస్య ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కదా.
0: ఈ వాటర్ సరిగా కన్జ్యూమ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఓరల్ క్యావిటీ డ్రై అయిపోతుంది. ఓరల్ క్యావిటీ డ్రై అయిపోయిందంటే మనకు ఆటోమేటిక్గా ఈ బ్యాక్టీరియాస్ అన్నీ అక్కడ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు సముద్రంలో అలా బయటకు వచ్చినప్పుడు ఎలా అయితే ఒడ్డునున్న ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళిపోతుందో, సేమ్ అదేలాగా మన లాలాజలం కూడా అంతేను. మన ఓరల్ క్యావిటీలో లాలాజలం కూడా ఒక అల లాంటిది, బయటకు వచ్చి ఎక్కడైతే ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ కానీ, కాలనీస్ ఎక్కడైనా ఉన్నాయో మొత్తం క్లీన్ చేసేస్తుంటుంది. సో ఈ లాలాజలం ఫామ్ అవ్వకపోవడం వల్ల, రెండోది ఏంటంటే మనం వాటర్ కన్జ్యూమ్ సరిగా చేయకపోవడం వల్ల ఈ డ్రైనెస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే డ్రైనెస్ అనేది క్రియేట్ అయ్యిందో మనకు అక్కడ ఆ కాలనీస్ ఫామ్ అవడం కానీ, బ్యాక్ ఇంకా మల్టిప్లికేషన్ ఎక్కువైపోయి మనకి మాల్ ఆర్డర్ అనేది, హాలిటోసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువ వాటర్ తీసుకొని కన్జ్యూమ్ చేసి మనం దీన్ని తగ్గించుకోవచ్చు. రెండోది, కొన్ని కొన్నిసార్లు మనం చాక్లెట్స్ యూస్ చేయడం, చాక్లెట్ అంటే సెంటర్ ఫ్రెష్ లాంటివి, చూయింగ్ గమ్స్, హ్యాపీడెంట్, ఆర్బిట్ ఇట్లాంటివి యూస్ చేయడం వల్ల కూడా మన సలైవా ఫ్లోని మనం ఇంక్రీస్ చేయొచ్చు. సో దాని వల్ల కూడా మనం దాని గురించి గెట్ రైడ్ అయిపోవచ్చు.
1: అంటే ఈ చూయింగ్ గమ్ ఇలాంటివి నమలటం కూడా మంచిదే అంటారు?
0: మంచిదే, అది ఒక ఓరల్ ఎక్సైజ్ కింద కూడా పనికొస్తుంది. నెక్స్ట్ మీరు అడిగారు ఆ తేన్పు గురించి, అది పక్క వాళ్ళకి డిస్టర్బెన్సే కలిగిస్తుంది. ఎందుకంటే లోపల గ్యాస్ట్రైటిస్ మనం ఏమైనా తిన్నప్పుడు లోపల యాసిడ్స్ అన్నీ ఫామ్ అయ్యి దాన్ని డైజెస్ట్ చేసేటప్పుడు కొన్ని గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఆ గ్యాసెస్ ఏమవుతుంది అంటే మనకు నేరుగా బయటకు వచ్చేయడం వల్ల అక్కడ కూడా ఒక బ్యాడ్ బ్రెత్ అనేది క్రియేట్ అయ్యి పక్క వాళ్ళకి ఆ దుర్వాసన రావడం అనేది జరుగుతుంటుంది. బట్ దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, బట్ నార్మల్, అది అందరిలో జరిగే ఒక సహజమైన విషయమే.
1: డాక్టర్ గారు, కొన్ని టూత్ పేస్ట్ లో మౌత్ వాష్ కూడా ఉంటుంది అని చెప్పేసి అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు.
0: మౌత్ వాష్ టూత్ పేస్ట్ లో రాదు సార్. ఎప్పుడు టూత్ పేస్ట్ కొన్నప్పుడు కావాలంటే వాళ్ళు మౌత్ వాష్ ని వాళ్ళు మార్కెట్ లోకి పబ్లిష్ చేయడానికి కాంబో ఆఫర్ లాగా ఇవ్వచ్చు. బట్ టూత్ పేస్ట్ ఏ పని అయితే చేస్తుందో మౌత్ వాష్ కూడా ఆల్మోస్ట్ అదే పని చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, టూత్ పేస్ట్ను వాడడం వెంటనే మౌత్ వాష్ వాడితే ఏ రిజల్ట్ ఉండదు. ఇది నేను చెప్పేది కదా, డీసీఏ చెప్పేది. ఏ రిజల్ట్ ఉండదు టూత్ పేస్ట్ని వాడిన 3 అవర్స్ తర్వాత. వెంటనే వాడినది కూడా రాదు, హాఫ్ అన్ అవర్ వాడిన తర్వాత కూడా రాదు. టూత్ పేస్ట్ వాడిన 3 అవర్స్ తర్వాత మౌత్ వాష్ యూస్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది. సో మౌత్ వాష్ కూడా మనం టూత్ పేస్ట్ యూస్ చేయని టైంలో మౌత్ వాష్ కూడా చేయొచ్చు. బట్ మౌత్ వాష్ అనేది ఏంటంటే, అది అక్కడ మనం బ్రష్ యూస్ చేయం కాబట్టి జస్ట్ మైక్రో ఆర్గానిజం ఇంకా మల్టిప్లై అవ్వకుండా స్టాప్ చేస్తుంది, అంతేగాని స్వీప్ చేసేది. సో బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్.
1: డాక్టర్ గారు, మరి ఈరోజు స్టూడియోకి వచ్చి ఈ నోటి దుర్వాసన సమస్య నుంచి పరిష్కారాలు ఏ విధంగా ఉన్నాయి, ఓవరాల్ హైజీన్ని మనం కాపాడుకోవచ్చు అనే విషయం గురించి చాలా విషయాలు తెలియజేశారండి. శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో నోటి దుర్వాసన కారణాలు, నివారణ గురించి దంతవైద్యులు డాక్టర్ విశ్వనాథ్ గారితో

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇప్పుడు వింటున్నారు శుభోదయం సింహపురి కార్యక్రమం. ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వోదయ కళాశాల సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ పిచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా ఐటీఐ డిప్లొమా లేదా ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా ఉత్తీర్ణులైన వారు www.briaou.ap.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9493169101 నంబర్ను సంప్రదించాలని కోరారు. నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెల 5న ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు సీడీపీఓ అరుణ సోమవారం ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు సహాయకుల

పోస్టులకు దరఖాస్తు చేసుకుని కాల్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు. కాల్ లెటర్లు, ఒరిజినల్ ధృవీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలను తప్పక తీసుకురావాలని సూచించారు.

కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 20.11 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2000 లో లెవెల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలు బాలింతలు గర్భిణీలకు సేవలందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి తెలిపారు. ఆమె నారాయణరెడ్డిపేట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం చిన్నారుల ఎదుగుదలలో లోపాలు ప్రారంభ దశ నుండి గుర్తించి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్, సీడీపీఓ అరుణ రాజలక్ష్మి పాల్గొన్నారు.

తమ సమస్యలు పరిష్కారమైతేనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చామంటూ మాపై కనికరం చూపాలంటూ అర్జీదారులు కోరుతున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగగా కలెక్టర్ హిమాంశు శుక్లా, జేసీ మొగలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయకుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్దన్ రెడ్డి, మేపా బీడీ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్దులు, దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలు, పౌరసేవా కేంద్రాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం తెలుసుకున్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ పి సూర్యారావు.
1: గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం సంసిద్ధత, జిల్లాలో హోంశాఖ అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కుమ్మిడి సంధ్యారాణి పర్యటన, జిల్లాలో పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియ, వన మహోత్సవం, అరకులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన జూలై నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. జూలై మొదటి వారంలో రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పాడేరు, అరకు, చింతపల్లి మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. గిరిజన గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు కొత్త పథకాలు అమలు చేయనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో రోడ్లు, వంతెనలు, తాగునీటి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, గిరిజనులకు భూముల పరిరక్షణ కోసం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, గిరిజనుల భూములను ఎవరూ ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజన రైతులు గంజాయి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరిన మంత్రి, ఈగల్ టీం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు

నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని, ఈ అంశంపై గిరిజనులకు న్యాయపరమైన అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ టీ నిశాంతి తెలిపారు. జూలై నెలలో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను 100% పూర్తి చేసి జూలై 15న తుది ఓటర్ జాబితాను ప్రచురించినట్టు వెల్లడించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే సకాలంలో పూర్తి చేయడం సాధ్యమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మెగా నైపుణ్యాభివృద్ది శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా పలువురు గిరిజన యువతకు పర్యాటక ఆతిథ్య రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో శిక్షణ పొందిన యువత భవిష్యత్తులో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 100,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. జూలై నెలలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 ప్రధానమైన డిమాండ్లపై ఆందోళనలు జరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదేవిధంగా హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని వారు కోరారు. మరోవైపు జియో నెంబర్ 3 రద్దుపై ప్రత్యామ్నాయ జియో జారీ చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు జూలై నెలలోనూ సందర్శకుల రద్దీ కొనసాగింది. జిల్లాలోని అరకు, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలను జూలై నెలలో సుమారు 25,000 మంది పర్యాటకులు సందర్శించినట్టు అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు తీసుకుంటూ పర్యాటకులకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి. సూర్యారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:35 కావస్తోంది. నేటి మన మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా మీరు కొన్న పాట వినాలనుకుంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో పొదలకూరు తెలుగు గంగ కాలనీ నెల్లూరు పిన్ 524004కి పంపి వినొచ్చు. మరి ముందుగా మనకి రాసిన వారు నెల్లూరు వేదాయపాల నుంచి స్వర్ణ, రజిత, సుగుణ, లక్ష్మి, కాంతయ్య, కాంతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ అందరు కూడా శ్రీరామరాజ్యం చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోరినట్టుగా శ్రీరామరాజ్యం చిత్రం నుంచి మీరు కోరిన పాటే వినిపిస్తాను, వినండి.

ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్స్ పై మన ప్రభాత ప్రసారంలో భాగంగా మీరు ఇప్పుడు వింటున్నారు మన మనోరంజని కార్యక్రమం పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని. మరి నెక్స్ట్ మనకి రాసిన వారు ఈ లెటర్ మా నవాపేట నుంచి మాధురి జయలక్ష్మి శివశంకర్ గారు, అజయ్, విజి, ఖాదర్ భాష, దిలీప్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. వీరు హ్యాపీ చిత్రం నుంచి పాట కావాలి అని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కొన్నట్లు హ్యాపీ చిత్రం నుంచి మీరు కొన్న సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

ఆకాశవాణి శివపురి ఎఫ్ఎం కేంద్రం మన ఇప్పుడు మనోరంజన కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకి రాస్తున్న వారి లెటర్ని నెల్లూరు నెప్పో సెంటర్ నుంచి సృజన, సంజయ్, నరేష్, రోజా, ఇంకా నిక్కి, కుమార్, భాగ్యలక్ష్మి, పెద్దమ్మ, పెద్దయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కోసం వారు నిన్నే ఇష్టపడ్డాను చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. తప్పకుండా అండి, మీరు కోనట్లు నిన్నే ఇష్టపడ్డాను చిత్రం నుంచి మీరు కోరిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాము.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలుగా ఉన్న పాటలు. మరి నెక్స్ట్ లెటర్ మనకి స్టోనస్పేట ట్యాంక్ దగ్గర నుంచి వచ్చిందండి, అది కూడా చెప్పాలంట. ఓకే, మరి అమ్ము వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ రాస్తున్నారు. ఆదిత్య, లిల్లీ, ప్రసన్న, శాండీ, లక్కీ, మనోజ్, తనూజ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి కోసం కూడా శ్రీరామదాసు చిత్ర నుంచి మా కోసం సాంగ్ ప్లే చేయండి అంటూ ఒక సాంగ్ కోరారు. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన సాంగ్ ప్లే చేస్తున్నాను, విద్దాం.

మరి ఇలాంటి మన మనోరంజన కార్యక్రమంలో ఆఖరి సాంగ్ అడుగుతున్న వారు నెల్లూరు ప్రకాష్ నగర్ నుంచి. సుజాత, రాంబాబు, కోటి, విఘ్నేష్, మాలిని, శ్వేత, శ్రీధర్, వేణు, గోపి ఇంకా ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీరు నిన్ను కోరి చిత్రం నుంచి సాంగ్ ప్లే చేయండి అని కోరుతున్నారు. ఓకే అండి, మీకోసం నిన్ను కోరి మూవీ నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

0: ఇంతవరకు మీరు మనోరంజని కార్యక్రమంలో పోస్ట్ కార్డ్ ద్వారా శ్రోతలు కొన్న పాటలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
1: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
1: కొత్త కిడ్బ్యాక్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
1: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిడ్బ్యాక్. ఆర్బిఐ అంటుంది,
3: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా మనం ఇప్పుడు వచ్చేసాం హలో బ్రిడ్జ్ కార్యక్రమానికి. ఈనాటి హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు వినబోతున్నాం. మరి మీరు కూడా కాల్ చేయాలంటే 0861-233-1100 లేదా 233-102కి కాల్ చేసి వినవచ్చు. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం, ఆల్రెడీ లైన్లో వెయిట్ చేస్తున్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
4: గుడ్ మార్నింగ్ మేడం.
0: మీ పేరు చెప్పండి.
4: లక్ష్మి. బెట్టగుంట.
0: లక్ష్మి గారు బాగున్నారా? చాలా రోజులైందండి మీతో మాట్లాడి. ఓకే, మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
4: ఈరోజు మంగళవారం కాబట్టి శివరామరాజులు అమ్మా బాబాయ్ అనే పాట ఉంది మేడం.
0: ఓకే, దేవుడి పాట, అమ్మవారి పాట.
4: అమ్మవారి పాట.
0: ఓకే, తప్పకుండా వినిపిస్తానండి. ఓకే, సాంగ్ ప్లే చేస్తున్నాను. ఆ చెప్పండి. అందరికోసం. ఓకే ఓకే, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందామా?
4: సరే మేడం,
0: థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెడ్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు మన ప్రభాత ప్రసారాల్లో భాగంగా హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: శుభోదయం మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం. నేనే కదా మేడం, అందరూ బాగుండాలి కోరుకుంటాను మేడం.
0: వెరీ గుడ్, మంచిదండి. మీ పేరు చెప్పండి. అహోబిల వెంకటేశ్వర్లు గారు.
1: చెప్పండి మేడం, రాత్రి చెప్పాలి కదా అందరికి.
0: చెప్పండి.
1: అహోబిల వెంకటేశ్వర్లు,
0: ఓకే,
1: మన శ్రోతలకు, మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన ప్రణవి మేడం గారికి నమస్కారములు.
0: నమస్తే అండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం. ఎప్పుడు నేను అంత సంతోషం మేడం, కష్టం వచ్చినా బాధ వచ్చినప్పుడు నవ్వుతానే ఉంటాను. జోడించిన ఇది.
0: వెరీ గుడ్. అయితే ఈ రోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: నేను సోమవారం శివుడు పాడుకోలేదు మేడం, అనివార్య కారణాల వల్ల.
0: అయ్యో,
1: ఈ రోజు తప్పకుండా
0: పోతాను. మీకు కాల్ దొరకపోవడం ఏంటండి?
1: దొరికింది మేడం. వెంకటేశ్ సాంగ్ లో పూజకి పోన్నా, అక్కడ లైన్ గుర్తి అక్కడ వెంకటేశ్ సాంగ్ పాడుకున్నా మేడం.
0: సరే, అయితే ఈ రోజు ఏ పాట కావాలి?
1: శ్రీ మంజునాథ సినిమాలో శ్రీ మంజునాథ శ్రీ తన పాట ఉంది మేడం, టైటిల్ సాంగ్.
0: ఓకే, ట్రై చేస్తాను, లేదంటే అందులోనే ఒక మంచి పాట వేస్తాను.
1: శివుడు పాట వేస్తారు.
0: ఓకే అండి,
1: పూర్ణ స్తోత్రాలు మేడం.
0: త్వరగా చెప్పాలి.
1: సోమనాథ జనార్దన్ రావు, పాలెం పోలయ్య, దళలక్ష్మి జాగిర్ భాష, ఇస్మాయిల్ అన్న, పాలెం పోలయ్య, అబ్లా మస్తానయ్య, ముఖ్యంగా మీకోసం ఒకటి మేడం.
0: అబ్బా, థ్యాంక్ యూ అండి, తప్పకుండా మీకోసం సాంగ్ ప్లే చేస్తున్నాను.
1: అనౌన్సర్ అడిగి చెప్పండి మేడం.
0: అలాగే అలాగే సార్,
1: ధన్యవాదాలు మేడం.

0: బ్రిడ్జ్ కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. లైన్ లో వెయిట్ చేస్తున్నారు. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ నుంచి?
1: నా పేరు దొరయ్య అర్తన్.
0: దొరయ్య గారు? దొరయ్య అర్తన్. ఓకే, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు ఎట్లా ఉన్నారు?
0: బాగున్నా. మరి ఈరోజు ఏ సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: అల్లరి పిల్లల చిత్రం నుంచి శ్రీ చక్ర సిద్ధ.
0: ఓకే, ఏమన్నా స్పెషల్ ఉందా పాటకి? బాగుంటుందా? ఓకే, తప్పకుండా ప్లే చేస్తానండి, విందామా?
1: మీకోసం, మా కోసం, మిత్రుల సోదరుల కోసం.
0: థ్యాంక్ యూ.
1: ముఖ్యంగా మా దోస్తు హర్ష కోసం.
0: ఓకే అండి,
1: థ్యాంక్ యూ మేడం,
0: థ్యాంక్ యూ. సాంగ్ ప్లే చేస్తున్నాను, వినండి.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు. హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటల్ని మరికి మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నెల్లూరు జిల్లా మండలం చంద్రలూరు మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: చాలా బాగున్నానండి. ఏంది ఈరోజు ఏం సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: కోకిల రాజు సినిమాలో కలగా
0: అబ్బో భలే పాట చాలా బాగుంటుంది. ఓకే, మీకోసమేనా ఈ సాంగ్?
1: మా బాబు సోమనార్థం జనార్దన్ కోసం మస్తాన్ భాష పిచ్చి కపల మస్తాన్ రాయిస్తాం.
0: ఓకే అండి, సాంగ్ రెడీగా ఉంది, ప్లే చేయనా?
1: ఓకే మేడం,
0: విందాం. థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలకు ఉన్న పాటలు. మరి ఇప్పుడు మరొక కలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ నుంచి? మీ పేరు చెప్పండి. ఎక్కడ నుంచి? చవటపాలెం నుంచి. ఓకే పద్మ గారు, బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ టైం కాల్ చేయడం మీరు? చాలాసార్లు చేశారు. నాతో మాట్లాడారు అయితే? అవునా, నాకు గుర్తులేదే. సరేలేండి, నాకు గుర్తులేదు. ఓకే, మరి ఈరోజు ఏ పాట విందాం అనుకుంటున్నారు? ఓకే, తప్పకుండా ప్లే చేస్తానండి. సాంగ్ రెడీగా చెప్పండి.
1: శ్రోతల గురించి
0: త్వరగా చెప్పాలి. ఓకే, అందరి
1: కోసం,
0: నా కోసం కూడా. ఓకే అండి, తప్పకుండా సాంగ్ ప్లే చేస్తున్నాను, విందాం.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మీరు ఇంతవరకు విన్నారు హలభిరుచి కార్యక్రమంలో. ఫోన్ ద్వారా శ్రోతలు కొన్న పాటల్ని మరి సమయం అయితే 9:30 అయిపోయింది. ఇప్పుడు మనం వెంటనే హలో అభిరుచి కార్యక్రమానికి వచ్చేద్దాం. అది కూడా వాట్సాప్ లో శ్రోతలు కొన్న పాటలు వినేదానికి.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మరి ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో ఫస్ట్ మెసేజ్ చదువుదాం. ముత్యాల ముగ్గు చిత్ర నుంచి పాట కావాలంటూ కర్ణాటక రాజ్యం అలగాపుర గ్రామం హనూరు తాలూకు చామరాజనగర్ జిల్లా నుంచి పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, హెచ్పి ఉచ్చేగౌడ్ కెంప నుంచి రాస్తున్నారు. అలాగే ఫిదా మూవీ నుంచి మాకు సాంగ్ ప్లే చేయండి అంటూ ఐటీ జంక్షన్ ప్రతాప్ గారు విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. ఇంకా బుచ్చిరెడ్డిపాలెం నుంచి షేక్ తబలా మస్తాన్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా అసెంబ్లీ రోడ్డు చిత్రం నుంచి పాట కావాలి వినిపించండి అని కోరుతున్నారు. ఇంకా సప్తపది చిత్రం నుంచి మాకోసం ఏదైనా పాట ప్లే చేయండి అంటూ నారాయణరెడ్డిపేట అంజిరెడ్డి కాంప్లెక్స్ నుంచి తుమ్మలచెల్ల పద్మనాభయ్య, ఉమాదేవి, శ్రీరాములు కోరుతున్నారు. అలాగే పవిత్ర బంధం చిత్రం నుంచి పాట కావాలంటూ ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా ఫిదా మూవీ నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విందాం.

మరి ఈనాటి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో నెక్స్ట్ మనకి రాస్తున్న వారు దేశమధుర చిత్రం నుంచి మాకు పాట ప్లే చేయండి అంటూ సోమనాథన్ జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, వెంకమ్మ ఓబులమ్మ, లక్ష్మయ్య బండార్ సుబ్బారావు, తిరుపతమ్మ నారాయణ, రేవతి నిత్య, కౌశిక్ అహోబిల వెంకటేశ్వర్లు, బండారు శంకరయ్య, తాటిపత్తి గ్రామం చేనేత కార్మికులందరి కోసం కూడా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుంచి రాస్తున్నారు. అలాగే పూజాఫలం చిత్ర పాట కావాలంటూ కోరిన శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దు మైలార నుంచి. ఇంకా లవకుశ చిత్రం నుంచి పాట కావాలి అంటూ రమాదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. అలాగే సోగ్గాడ చిన్నినాయన చిత్రం నుంచి పాట కావాలి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అభిదా ఆయిష కోరుతున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా దేశ ముదురు

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్లో శ్రోతలకు ఉన్న పాటలు వింటున్నాం కదా. మన నెక్స్ట్ మనకి రాస్తున్న వారు నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి పాట కావాలి అంటూ కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ

సాయి కిరణ్, గంగాధర శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్ కోరుతున్నారు. అలాగే రాక్షసుడి చిత్రం నుంచి పాట కావాలి అంటూ అనంతపురం జిల్లా కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సిద్ధానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ కోరుతున్నారు. ఇక నారాయణరెడ్డిపేట బీసీ కాలనీ నుంచి హారిక రాస్తోంది, పెద్దనయ్య చిత్రం నుంచి పాట కావాలంటూ నాగరాజు, కామాక్షి, మేఘన, అలాగే ఆ రేడియో ఫ్యాన్స్ అందరి కోసం అంట ట్రై చేస్తాను మేఘన. ఇంకా అందమే ఆనందం చిత్రం నుంచి పాట కావాలి అంటూ కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్ర నుంచి శివప్రసాద్, శ్రీను ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, అమీర్, బాషా, బాబురావు, రవి, నటరాజ్, ఇంకా వారి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కోరుతున్నారు. మరి వీరందరి కోసం కూడా నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి పాటను ప్లే చేస్తున్నాను, విందాం.

మరి మన హలో బ్రిడ్జ్ కార్యక్రమంలో నెక్స్ట్ మనకి రాస్తున్న వారు మెసేజ్, చలోచిత్ర నుంచి మాకు పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు కోరుతున్నారు. అలాగే జీవన తరంగాల చిత్రం నుంచి పాట ప్లే చేయండి అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి కోరుతున్నారు. ఇంకా రాజకుమారు చిత్రం నుంచి పాట కావాలంటూ నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోచి, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డూబాబా, మోసపేట, నరేష్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇంకా సీతారామ కళ్యాణం చిత్రం నుంచి పాట కావాలంటూ పూతలపట్టు మండలం చిత్తూరు జిల్లా తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు. మరి వీరందరి కోసం కూడా చలో చిత్రం నుంచి పాట ప్లే చేస్తున్నాను, విందాం.

ఇలాంటి మన ప్రోగ్రామ్ కి ఆఖరి సాంగ్ ఎవరిదో చూద్దాం. సంఘం నుంచి సుజనారెడ్డి గారు రాస్తున్నారు, మాకు సిరివెన్నెల చిత్రం నుంచి విధాత తలపున సాంగ్ అని కావాలని కోరుతున్నారు. అలాగే ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి కోరుతున్నారు. మున్నా చిత్రం నుంచి పాట కావాలని కోరుతున్నారు. అలాగే వేదాయపాలెం నుంచి సుమ గారు మంచి సాంగ్ మా కోసం ప్లే చేయమని కోరుతున్నారు. అలాగే ముఖేష్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఇందిరా మూవీ నుంచి సాంగ్ కావాలని కోరుతున్నారు. ఇంకా మంచి సాంగ్ మా కోసం ఏదైనా ప్లే చేయండి అంటూ చోటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భర్తుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ కోరుతున్నారు. భైరవ దీపం నుంచి పాట కావాలి అంటూ గణగలు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాస్తున్నారు. ఓకే, మరి వీరందరి కోసం కూడా సిరివెన్నెల చిత్రం నుంచి ఈ పాట.

మరి ఈనాటి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి కదా. మరి ఇంకా మంచి మంచి సాంగ్స్ నెక్స్ట్ వీక్ మళ్ళీ బోల్డ్ అని తీసుకొస్తుంది మీ ప్రణవి. అంతవరకు వింటూనే ఉండండి మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. మరి కొద్దిసేపట్లో 10 గంటలు కావస్తుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. టాటా టేక్ కేర్, బై బై. సైనింగ్ ఆఫ్ మీ ప్రణవీ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి టెర్మినల్ భవనాన్ని సందర్శించి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతల గురించి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే తిమ్సా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిపి మొత్తం 13,750 మంది ఈ నృత్యంలో పాల్గొని ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తిమ్సా నృత్య ప్రదర్శన సాగింది. ఓపెన్ టాప్ జీప్ సభా వేదికకు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాంస్కృతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలోని వివిధ సదుపాయాలను పరిశీలించారు. చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, సాంకేతిక వ్యవస్థలను ఆయన పరిశీలించగా విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు కళా సంపదను ప్రతిబింబించే కళాఖండాలను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. సభ ప్రాంగణానికి చేరుకున్న

0: ప్రధానికి ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. సభావేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొందూరు ఖాదీ సేలవతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఉత్తరాంధ్ర కళావైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం సభావేదిక నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు. కర్నూలులో విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలు ఐవి రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు పెంచలకోన ఎర్రపాడు మధ్య నిర్మించనున్న వంతెనకి శంకుస్థాపన చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది అత్యంత కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఆయన పేరుతో విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. దేశ సంస్కృతి చరిత్రను గౌరవించే విధంగా విమానాశ్రయాలకు మహనీయుల పేర్లు పెడుతున్నారు మని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం రాష్ట అభివృద్ది ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు రహదారి అనుసంధానం, ఇంధన భద్రతకు సంబంధించిన పలు ప్రాజెక్టులు రాష్ట సమగ్ర అభివృద్దికి దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్దికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొంటూ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
1: ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కీ వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాత్ సాత్ యే ప్రోజెక్ట్ ఆంధ్ర కీ రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై, ఇన్మే ఎనర్జీ సిక్యూరిటీ సే జుడే ప్రోజెక్ట్ భీ హై. యే వికాస్ కార్య ఇస్ బాత్ కే ప్రతీక్ హై కి ఇస్ సమయ ఆంధ్ర కీ స్పీడ్ సే ఆగే బడ్ రహా హై. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
0: భోగాపురం ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా గిరిజన మహిళలు తిమ్సా నృత్యంతో గిన్నీస్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్దిని వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పవిత్ర నేలపై ఆంధ్రప్రదేశ్కు మరో కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టు అందుబాటులోకి రావడం గర్వకారణమని అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట అభివృద్దికి కొత్త దిశను చూపించడమే కాకుండా ఆంధ్ర యువతకు ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే దేశ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
1: ఈ ధర్తీ అల్లూరి సీతారాం రాజు కి ధర్తీ హై. అల్లూరి సీతారాం రాజుజీనే జిస్ ధర్తీ పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ ఉసీ ధర్తీ పర్ ఆంధ్రప్రదేశ్ కే ఏక్ నయే ఎయిర్పోర్ట్ కి శురువాత్ హో రహీ హై. యే ఎయిర్పోర్ట్ ఆంధ్ర ఔర్ ఉత్తర ఆంధ్ర కీ గ్రోత్ కా రన్వే హై. యే ఆంధ్ర కే యువాఓ కే బెహతర్ భవిష్య కా లాంచ్ ప్యాడ్ హై. మే ఆంధ్రప్రదేశ్ కే లోగో కో, దేశ్ కే లోగో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూం.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు సాఫ్ట్వేర్, ఐటీ, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే విశాఖలో సెమీ కండక్టర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమ, ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు ప్రారంభించిన అన్ని అభివృద్ది ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లి స్వర్ణాంధ్ర, వికసిత భారత లక్ష్యాలను సాకారం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

0: ఉత్తరాంధ్ర అభివృద్ది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ది చెందడంతో పాటు యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
0: బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి స్ఫూర్తి ఇకపై రెక్కలపై ప్రపంచ నలుమూలలకు చేరుకుంటుందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయమని అభివర్ణించారు. ఏ దేశమైనా కేవలం ప్రకటనలతో అభివృద్ది చెందదని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో వస్తున్న ప్రాజెక్టులు రాష్ట అభివృద్దికి బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడి ఆర్థిక అభివృద్దికి దోహదపడతాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి. 20 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఆపేశారు. ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే. ఇన్ని వేల మందికి 1000 కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలబెట్టిన నిదర్శనం.
0: భోగాపురం విమానాశ్రయం రాకతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ అవకాశాలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తరాంధ్రను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలో మారనుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి ఉత్తర ద్వారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
3: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
0: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం ఒక వరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే వస్తువులను నేరుగా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని, సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా దేశ విమానయాన రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు నడయాడిన పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే భోగాపురం వంటి భారీ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తయిందని లోకేష్ తెలిపారు. పోలవరం, అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం రక్షణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూలులో హైకోర్టు బెంచ్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడంలో ప్రధానమంత్రి సహకారం ఉందని అన్నారు. గతంలో ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం, వలసలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోందని లోకేష్ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి

ప్రపంచంతో అనుసంధానం కల్పించే అభివృద్ది ద్వారంగా మారనుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటక అభివృద్ది, యువతకు ఉపాధి అవకాశాలతో ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునిచ్చే కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలవనుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటైన ఈ విమానాశ్రయం ఆయన స్ఫూర్తిని ప్రపంచానికి చాటడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు అందించే వేదికగా మారనుంది. రోడ్డు, రైలు, విమాన అనుసంధానంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్దికి కీలక శక్తిగా మారనుంది. అభివృద్ది అవకాశాలు, అంతర్జాతీయ అనుసంధానానికి ప్రతీకగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక కీలక అధ్యాయాన్ని ప్రారంభించింది అని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఊయల ఈ చిత్రానికి చిత్రపాడిన సిరివెన్నెల గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు దమ్మోజ్ నెహాన్చారి, దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి, దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, విష్ణు వరలక్ష్మి.

కార్యక్రమంలో ఇప్పుడు పవిత్ర బంధం. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్ కార్తికేయ. ఇంకా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ.

రావణ్ దే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, జీకే వెంకటేష్ సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు.

శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాబాయ్ అబ్బాయ్ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి.

మంచు పల్లకి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీశ్రీ గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమలేఖలు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గోపీ గీతం, సత్యం సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్.

కార్యక్రమంలో ఇప్పుడు కొండవీటి దొంగ. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుండి ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా వీరందరూ కూడా ఈ చిత్రం నుంచే వేరే పాట కోరుతున్నారు. వారి కోసం కూడా ఇదే పాట ప్లే చేస్తున్నాను.

కార్యక్రమంలో ఇప్పుడు సూపర్ మ్యాన్ ఈ చిత్రానికి పి సుశీల పాడిన ఆత్రేయ గీతం చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు మండవల్లి నుంచి విశ్వక్ సింగ్.

కార్యక్రమంలో చివరిగా వెలుగు నీడలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం పెండియాల సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల.

మీరింతవరకు రావుయ్యతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల గీతం, కెవి మహదేవన్ సంగీతం.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి చిత్రగీతాల కార్యక్రమం శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: హైలసు హైలసు హైలసు హైలసు

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: కార్యక్రమంలో ఇప్పుడు పెదరాయుడు, ఈ చిత్రానికి కేజే యేసుదాస్ చిత్ర పాడిన శ్రీహర్ష గీతం కోటి సంగీతం.

శ్రీమంతుడు చిత్రానికి ఎమ్మెల్యే కార్తికేయ పాడిన ఆ పాటతో చిత్ర తరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు.

0: In badminton, Indian shuttlers began their campaign at the Korea Masters, a BWF Super 300 tournament in Asan today. Tushar Suvir lost to Shogo Ogawa of Japan 21-10, 21-17 in the qualifiers round of men's singles. Men's doubles pair of Krishna Prasad Garaga and Prithvi Krishnamurthy Roy will meet Thai combination in the opening round today. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు సువర్ణ సుందరి చిత్రం నుంచి పాటలు.

పిల్లా కేలు గుర్రము బాలరాజు చంద్రలేఖ బాలనాగమ్మ అరటిపళ్ళు జామిపళ్ళు ద్రాక్ష గుత్తులు ఆడపిల్లలాడుకునే లక్ష్మ

0: నాగశివణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ నిరసనల సమయంలో పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు ఈ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైన చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జ్ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీస్ చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీస్ చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంట్ చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
1: हम सबकी जिम्मेदारी बन जाती है कि हम सदन में चर्चा करें, संवाद करें, अपनी सहमति असहमति व्यक्त करें, लेकिन सदन चर्चाओं के लिए अपनी चर्चा संवाद से हम देश की जनता का कल्याण कर पाएंगे. मैं सबको पर्याप्त अवसर दूंगा. सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య జీరో ఓవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు మొసలి కన్నీరు కారుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని, కాంగ్రెస్ పార్టీ తమ కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమావేశం జూలై 20వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన, తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంట్

0: అటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడటం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మీడియా సమావేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధ పెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్ర అన్నారు. జార్ఖండ్ లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్ర చెప్పారు.
1: కరోడో రూపాయ ఖర్చ్ హోతే హై ఏక్ సెషన్ కే ఊపర్ సభీ సాంసద్ అప్నే క్షేత్రో సే ప్రశ్న లేకర్ ఆతే హై. వో చాహతే హై కి ప్రశ్న పూచా జాయే, మంత్రాలయ జవాబ్ దే. మగర్ జబ్ సే సదన్ ఆరంభ హువా హై క్వశ్చన్ ఆవర్ పార్లమెంట్ మే హో నహీ రహా. జీరో ఆవర్ కే లియే పార్లమెంట్ మే బాధాయే ఉత్పన్న కీ జా రహీ, లగ్భగ్ కిసీ బిల్ పే చర్చా నహీ హో రహీ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత స్థానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసావ్, వెస్ట్ కార్బి ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాం ఆనుకునున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజులకాను ఒడిశాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాల జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 353 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను, 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు, వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మహిళల డబుల్స్లో ప్రియా కొంజంగ్బామ్, శృతి మిశ్రా, పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్లో ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి హుడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విశేషాలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి.
1: ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ఇంట్లో వయోధికుల పట్ల నిర్లక్ష్యం, కుటుంబాల బాధ్యత, ఈ అంశంపై జంగారెడ్డిగూడెం ఏపీ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ ఎం రామచంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
2: కుక్కునూరి రామచంద్రరావు గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: రామచంద్రరావు గారు, మీరు ప్రస్తుతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నారు. అలాగే మీరు రిటైర్డ్ ఎన్సీసీ ఆఫీసర్గాను, స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్గా సేవలు అందిస్తున్నారు. అసలండి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు బాగా ఎక్కువ ఉండేవండి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ గురించి, అట్లాగే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి ఒక్కసారి వివరించండి.
3: భారతీయ సామాజిక జీవన వ్యవస్థలో ఉమ్మడి కుటుంబానికి చాలా విశిష్టమైన స్థానం ఉండేది. ఎందుకంటే మన జీవన విధానానికి కుటుంబ గౌరవం అనేది ఒక ప్రత్యేకంగా ఉండేది. అయితే ఈ భారతీయ కుటుంబ వ్యవస్థ చూసి విదేశీయులు కూడా చాలా ఆశ్చర్యపోయేవారు, ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా, మారింది ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. రాజ్యాలు, రాజకుటుంబాలు ఎన్నో అంతరించిపోయినాయి. ప్రపంచంలో ఎన్నో సాంప్రదాయాలు, అలాగే సంస్కృతులు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అయినప్పటికీ కూడా చరిత్రలో ఇలాంటి మార్పులు ఎన్ని వస్తున్నా కానీ బలంగా నిలబడినటువంటిది ఏంటంటే కుటుంబ వ్యవస్థ మాత్రమే. కానీ ఈ మధ్యకాలంలో ఈ కుటుంబ వ్యవస్థకి కొద్దిగా ఇబ్బందులు కలగటం మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటంటే తమ యొక్క పిల్లలు వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్లాలనే ఆలోచనతో తల్లిదండ్రులే వారిని చదువు నిమిత్తంగా కానీ ఉద్యోగ నిమిత్తంగా కానీ ఇతర ప్రాంతాలకి పంపించడానికి వారు ఏమాత్రం కూడా సంశయించట్లేదు. తర్వాత వారి యొక్క భవిష్యత్తు ఏంటి, వార్ధక్యంలో వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు అని కూడా ఆలోచించకుండా పిల్లల యొక్క భవిష్యత్తే మనకు ముఖ్యమనే ఆలోచనతో వారిని పంపిస్తున్నారు. అదే కాకుండా ఇక కొన్ని కుటుంబాల్లో అయితే వివాహం జరిగేటప్పుడే కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు మనకు పనికిరారు, వాళ్ళు లేకుండా కుటుంబాన్ని మనం విడి కుటుంబంగా మనం బయటకు వచ్చేయాలి, పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టం లేదని చెప్పి వివాహాలు జరిగిన వెంటనే వారి పెద్దల నుంచి విడదీసి వారి కుటుంబాలు ఇవాళ సొంతంగా ఏర్పడుతున్నాయి. దానివల్ల ఇవాళ ఉన్నటువంటి పెద్దలకి ఎక్కడ కూడా వారిని పోషించడం అనేది ఒక భారంగా ఉంది. పెద్దలు వారికి అడ్డంగా ఉంటున్నారు. కాబట్టి పెద్దల యొక్క జీవనం, వారి యొక్క వార్ధక్యం, ఇంతకాలం పాటు పిల్లల్ని వారు ఎంతో అభిమానంతో వారు తిని తినక వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా వారి యొక్క రక్తమాసాలు దారబోసి పిల్లల్ని అభివృద్ధి చేశారు. కానీ అటువంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత తమ యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వారిని ఒంటరిగా వదిలేసి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే దాంతోపాటుగా కుటుంబాల్లో ఎన్నో వేధింపులకు కూడా గురి చేస్తున్నారు. ఈ వేధింపులు అనేది కూడా అనేక రకాలుగా ఉంటుంది. ఆ వేధింపులకు గురి చేయడంలో ఇవాళ ఎంతకాలం గౌరవంగా పనిచేసి గౌరవంగా జీవించి పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి వారు తమకి ఈ రకమైనటువంటి వేధింపులకు గురి అయితే వాళ్ళలో అనేక రకాలైనటువంటి కుంగుబాటు, అలాగే అనేక రకాల బాధలు పడుతూ జీవితాన్ని చరమదశలో చాలా అగౌరవంగా గడుపుతున్నారు. దీనికి అవసరం అని చెప్పని ఐక్యరాజ్యసమితి ఈ వృద్ధుల మీద పెరుగుతున్నటువంటి వేధింపుల నిమిత్తంగా దాన్ని అరికట్టాలి అని ప్రపంచ స్థాయిలో ఒక ప్రతి సంవత్సరం కూడా జూన్ 15వ తారీఖు నాడు వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం అనే దాన్ని ఏర్పాటు చేశారు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో. ఆ రోజు ప్రపంచ స్థాయిలో అన్ని చోట్ల కూడా యువకులతోటి, అలాగే స్వచ్ఛంద సంస్థలతోటి, అలాగే అపార్ట్మెంట్స్లోనూ కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వృద్ధులు మనకి కుటుంబానికి ఎంత అవసరం అనే విషయాన్ని తెలియజెప్పి యువతలో కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చి వారిని దీని మీద వృద్ధుల యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ అవగాహన సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సుమారు 21 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం కొనసాగుతుంది. కానీ

ఈ వయోవృద్ధుల మీద వేధింపులు మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేసిన సర్వే ప్రకారంగా ప్రతి ఆరుగురు వయోధికుల్లో ఒకరు ఏదో రకమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా దీనికి కారణం 71% కొడుకులు కోడళ్లు కుటుంబ సభ్యుల చేత వేధింపులు బాధలకి గురవుతున్నారు. అదే ఇవాళ చూస్తుంటే దినపత్రికల్లో వృద్ధుల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఈ పరిస్థితికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటం అనేది దీని యొక్క ప్రధాన కారణం. ఎందుకంటే సమాజంలో నైతిక విలువలు పతనమైపోయి వారు తమ రక్షణకి చట్టాలు ఉన్నాయని సీనియర్ సిటిజన్స్ కి వృద్ధులకి తెలియడం లేదు. అలాగే సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అలాగే వాళ్ళ దయనీయ స్థితిలో పండుటాకులు విలవిల్లాడిపోతూ వారి యొక్క వార్ధక్యంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధుల వేధింపులు నివారించడానికి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసినాయి కాబట్టి ఆ చట్టాలను కూడా సక్రమంగా పటిష్టంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకి జరుగుతాయని చెప్పని మనం భావించవచ్చు. అయితే ఇక్కడ వేధింపులు అని చెప్పేటప్పటికి వేధింపుల్లో రకాలు ఏమిటి అని ఆలోచిస్తే కొట్టడం, తిట్టడం, ఆస్తులు బలవంతంగా రాయించుకోవడం, వీలునామాలు రాయించుకోవడం, తిండి పెట్టకపోవడం, రోగాల బారిన పడితే కనీసం మందులు ఇవ్వకపోవడం, పేర్లు పెట్టి పిలవడం, ఈ రకంగా మానసికంగా శారీరకంగా వృద్ధుల్ని ఆర్థిక వేధింపులకి గురి చేస్తున్నారు. ఈ వేధింపుల్లో చెప్పాలంటే ఈ మధ్య కాలంలో మాకు దగ్గర ప్రాంతంలో జరిగిన సంఘటన, ఒక భార్యాభర్తలు తమకి ఉన్నటువంటి తమ కుమార్తెకు తమకు ఉన్నటువంటి 6 ఎకరాల్లో 4 ఎకరాల పొలం పెళ్లి టైంలో ఇచ్చారు, మిగిలిన 2 ఎకరాలు ఇమ్మని చెప్పని ఆ భర్త పోయి ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి ఆవిడ నా తదనంతరం నీకే వస్తుందిలేమో అన్నా సరే నువ్వు రాస్తావా లేదా అని చెప్పని వాళ్ళిద్దరిని కూడా గదిలో పెట్టి గదిలోకి వచ్చే వంట వండుకుంటారు కదా అని గ్యాస్ బర్నర్ తిప్పి వాళ్ళు ఆ గ్యాస్ బర్నర్ అంటిస్తే ఆ గ్యాస్ లీక్ అయి చనిపోతారు కదా అనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేసింది. అలాగే ఇంకా వేధింపుల రకాలు చాలామందికి కొన్ని విషయాలు తెలుసు కానీ ఇంత ముఖ్యమైన సున్నితమైన విషయం ఏంటంటే ఒక ఆమె భర్త చనిపోతే కొడుకుని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. పెళ్లి అయిన తర్వాత ఆమె అత్తగారు అడ్డంగా ఉందని అత్తగారిని బయటికి వెళ్ళిపోవాలి అని కోరితే ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలని చెప్పారంటే ఊరు పెద్దలు అలా కాదని చెప్పని ఇంట్లోనే వారిద్దరికి చెరుకోగది ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అత్తగారి మీద వేధింపులు జరపడంలో కొత్తగా ఏంటంటే ఆమె ఉదయం లేచేటప్పటికి కాలకృత్యాలు తీర్చుకోవాలి కాబట్టి ఆవిడ లేచే టైంకి వాళ్ళకున్నటువంటి ఒకటే బాత్రూంలోకి వెళ్ళి కూర్చుని ఆవిడ బయటికి రాకుండా 2 గంటల సేపు బాత్రూంలో కూర్చుని ఉండిపోద్ది. అంటే ఈవిడ ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, అక్కడ ఏం చేయాలో తెలియదు, చెంబుచ్చుకుని బయటకు వెళ్ళలేరు. కాబట్టి ఇటువంటి వేధింపుల్లో రకాలు ఎలా ఉంటాయని దానికి అదొక ఉదాహరణగా మీ అందరూ కూడా భావించాలని చెప్తున్నాం. అలాగే ఇదే కాకుండా అపార్ట్మెంట్లో కూడా ఒంటరి వృద్ధులు ఉంటే వారు ఏం చేయలేరు, వార్ధక్యంలో ఉన్నారు అని వారి మీద తిరగబడడం, లేకపోతే వారి ఆస్తులు కాజేయటానికి, ఇలాంటి అనేక విషయాలు ఇవాళ మనం వృద్ధుల మీద జరుగుతున్న వేధింపుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మనం నిరోధించడానికి ప్రభుత్వం మనకి 1984లో ఇటువంటి వేధింపులకి వృద్ధులు గురవుతున్నారని తెలిసి మొట్టమొదటిసారి 1984లో వియన్నాలో అన్ని దేశాలు కూడా అక్కడ సమావేశమయ్యి సీనియర్ సిటిజన్స్ పరిస్థితి, ఈరోజు ఇన్ని రకాల వేధింపులకు గురవుతున్నారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచన కోసం వారందరూ అక్కడ సమావేశమయ్యారు. ఆ రోజు అక్కడ 60 సంవత్సరాలు నిండిన వ్యక్తిని సీనియర్ సిటిజన్ అని పిలవాలి అని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్ అనే పదం 1984లో వియన్నాలో పుట్టింది. ఆ తర్వాత మనకి 1990లో ఐక్యరాజ్య సమితి ఒక వృద్ధుల యొక్క సంక్షేమం కోసం అని చెప్పని జాతీయ స్థాయిలో ఒక జాతీయ ప్రణాళిక అనేది ఏర్పాటు చేయాలి అని వారు భావించి ఒక జాతీయ విధానం వృద్ధుల ఎడలు ఉండాలని ఆ జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని అన్ని దేశాలు కూడా ఆచరించాలి అని వారు సలహా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో 1990లో జాతీయ విధానాన్ని ఆమోదించింది. 1999లో అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం దీన్ని జాతీయ విధానాన్ని NPOP నేషనల్ పాలసీ అండ్ ఓల్డర్ పర్సన్స్ అనేదాన్ని మన భారతదేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పని భారతదేశం కోరింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ విధానం 2003లో ఇక్కడ దాన్ని ఆమోదించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే అసలు జాతీయ విధానం అంటే ఏంటి? ప్రతి వ్యక్తి కూడా తన యొక్క వయస్సులో, తన యొక్క ఉద్యోగంలో, తన కుటుంబం కోసం

సమాజం కోసం దేశం కోసం కష్టపడి వారి వార్ధక్యంలో చర్మాంకంలో రక్తమాంసాలు అరిగిపోయి లెక్కలు అరిగిపోయి వారు సేద తీర్చుకునే సమయంలో ప్రభుత్వాలు ఈ వృద్ధులకి వారి యొక్క చర్మదశ గౌరవప్రదంగా వారిని జీవించడానికి అనుకూలంగా ప్రతి డిపార్ట్మెంటు కూడా వారికి డిస్కౌంట్లు రిబేట్లు కన్సెషన్లు ఇవ్వాలి అనేది దాని యొక్క సారాంశం. అయితే దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది చూస్తే మొట్టమొదట మన జాతీయ విధానం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రైల్వే కన్సెషన్ని ఏర్పాటు చేసి వృద్ధులకి ఆడవారికి 50%, మగవారికి 40% వారికి రైల్వేలో కన్సెషన్ ఇచ్చేవారు. అయితే అది కాలక్రమేణ మన కోవిడ్ సమయంలో 2019లో ఈ జాతీయ ప్రయోజనం దృష్ట్యా సీనియర్ సిటిజన్స్ ఆ కోవిడ్ టైంలో బయట తిరగకూడదని దాన్ని తాత్కాలికంగా మేము నిలుపుదల చేస్తామని చెప్పని కోవిడ్ టైంలో నిలుపుదల చేయడం జరిగింది. అయితే దాన్ని ఇప్పటికీ కూడా తిరిగి పునరుద్ధరించలేదు. కాబట్టి అది వాళ్ళ సీనియర్ సిటిజన్స్కి వారి యొక్క వార్ధక్యంలో వారు ఆదాయం ఉండదు కాబట్టి వారికి ఉన్నటువంటి కొద్ది డబ్బుతోటి తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్లాలన్నా పిల్లల దగ్గరికి వెళ్లాలన్నా కానీ వారికి ఆర్థికంగా సరిపోవట్లేదు కాబట్టి వారికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి గాను కేంద్ర ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఈ మధ్య కోవిడ్ పూర్తయిన తర్వాత తిరిగి మామూలు పరిస్థితులు వచ్చినాయి కాబట్టి పునరుద్ధరించమని దానికి జాతీయ విధానంలో క్లాజ్ 68 ప్రకారంగా ఇవ్వవలసి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా మేము కోరుతున్నాం. దాని మీద మేము పార్లమెంట్ మెంబర్లకి రైల్వే మంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే వస్తుందని కనీసం 60 సంవత్సరాలు దాటిన వారు కాకపోయినా 70 సంవత్సరాలు దాటిన వారికైనా దీన్ని ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తే కొంతలో కొంతైనా ఉపయోగం ఉంటుందని చెప్పని మేము భావిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విషయం మీద పూర్తి శ్రద్ధ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా 1990లో జరిగిన తర్వాత తిరిగి 2004లో స్పెయిన్లో మిగిలిన అన్ని దేశాలు కలిసి వృద్ధుల యొక్క సాధక బాధకాలు తీర్చడానికి వారి యొక్క ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రభుత్వాలు ఏం చేయాలని ఆలోచించి కొన్ని సలహాలు సూచనలు అన్ని దేశాలకు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా వృద్ధులకి ఉన్నటువంటి రాబోయే రోజుల్లో వృద్ధులు పడబోయే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం 2007లో తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంరక్షణ అనే చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి ముందుగానే మనకి రాజ్యాంగంలోనే 41వ అధికారం ప్రకారంగా సీనియర్ సిటిజన్స్ వారి యొక్క సంక్షేమం చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అని రాజ్యాంగం 41వ అధికారంలో ఇవ్వబడింది. అలాగే దాంతోపాటుగా 1956లో కూడా దత్తత పోషణ అనేటువంటి ఒక చట్టం ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా కూడా తమను తాము పోషించుకోలేనటువంటి వృద్ధుల యొక్క బాధ్యత వృద్ధులను చూడవలసిన బాధ్యత పిల్లలది అని చెప్పని దాంట్లో కూడా ఉంది. ఇది కాకుండా 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పని దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాని ప్రకారంగా తమను తాము పోషించుకోలేనటువంటి వృద్ధులు తమకు ఆ సొంత ఆస్తు లేని వృద్ధులు తమ పిల్లల్ని తాము జీవించడానికి చరమదేశ గడుపుకోవడానికి పిల్లలు చూడాలని వారి యొక్క పోషణ భారం పిల్లలే చూడాలి అనేది ఆ 1973 సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఇవ్వబడింది. దాని ప్రకారంగా కోర్టుకి వెళ్తే ఆ ప్రకారంగా కోర్టు నుంచి అటువంటి ఉత్తర్వులు వృద్ధులకు వస్తాయి. కానీ అది చాలా కాలయాపన, అలాగే దాంతోపాటుగా డబ్బుతో ఖర్చుతో కూడిన పని. కానీ చర్మాంకంలో వృద్ధుల దగ్గర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎవరు కోర్టుకి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 2004లో అన్ని దేశాలు స్పెయిన్లో ఏర్పాటు చేసిన సమావేశ ఫలితంగా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2007లో ఈ తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత దాన్ని మనం ఆ చట్టం ఏర్పడిన తర్వాత అటువంటి చట్టం ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి 5,000 చట్టాల్లో కూడా అంత గొప్ప చట్టం లేదు. కానీ దాన్ని ఆచరించడానికి కానీ ఇవాళ పటిష్టమైనటువంటి ఆచరణ మనకి కనపడడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అయితే ముందుగా ఆ చట్టం మనకేం చెబుతుందో అందులో కొన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం. అయితే దాంట్లో తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ సంరక్షణ అనేది ఆ చట్టంలో చాలా క్లారిటీగా రాబోయే రోజుల్లో వృద్ధుల యొక్క ఇబ్బందులు ఎన్ని పడతారో అవన్నీ కూడా ఆలోచించి చాలా క్లారిటీగా ఇవ్వటం జరిగింది. అందులో సెక్షన్ 4 ప్రకారంగా తల్లి తండ్రి తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉంటే వారు సెక్షన్ 5 ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా ఈ చట్ట ప్రకారంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ట్రిబ్యునల్ అనేది సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేశారు. అంటే ట్రిబ్యునల్ అంటే అది ఒక కోర్టు. అది అయితే ఆ కోర్టులో దానికి ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ గారు పనిచేస్తుంటారు.

వారు ఈ చట్ట ప్రకారంగా వారు సెక్షన్ 5 ప్రకారంగా అక్కడ సీనియర్ సిటిజన్స్ యొక్క దరఖాస్తుని వారు పరిశీలించి దాని మీద కొంత ప్రొసీజర్ ఏం చేయాలో అదంతా ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు వారి యొక్క పోషించుకోలేని వారు, అలాగే దాంతోపాటుగా పిల్లల మీద ప్రేమతోటి తమ యొక్క ఆస్తులు గనక వారికి రాసిస్తే, రాయించుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారి యొక్క సంపాదించినటువంటి ఇంటిలో ఉన్నా లేదా వారి ఆస్తిని అనుభవిస్తూ ఉన్నా సరే దాని మీద ఆ తల్లిదండ్రులు ట్రిబ్యునల్ చైర్మన్ గారికి ఒక దరఖాస్తు చేసుకుంటే దాన్ని వెంటనే ట్రిబ్యునల్ చైర్మన్ వారిని కూడా విచారించి తిరిగి ఏదైతే తల్లిదండ్రులు తమ పిల్లలకి రాసిచ్చారో ఆస్తిని రద్దు చేసే అధికారం ట్రిబ్యునల్ చైర్మన్కి ఉంది. దాంతోపాటుగా ఆ చట్టం ఆ సెక్షన్ ఇంకా ఏం చెబుతుందంటే, ఎవరైనా తల్లిదండ్రుల్ని పిల్లలు బయటికి గెంటేశారు లేకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు లేకపోతే వారిని ఇబ్బంది పెడుతున్నారని గనక ఎక్కడైనా పేపర్లో వస్తే చాలు, దాన్ని సుమోటోగా కూడా ఆ ట్రిబ్యునల్ దాన్ని కేసుగా పరిగణించి దాన్ని ఆ విధంగా వారికి సమన్లు ఇచ్చి అది కూడా పరిష్కారం చేసే అవకాశం ఈ చట్టంలో కల్పించారు అది. అలాగే దాంతోపాటుగా మనకి ఇది ఎంతకాలంలో నెరవేర్చాలి, ఎంతకాలంలో, ఎందుకంటే సీనియర్ సిటిజన్ ఎంతకాలం జీవిస్తారో తెలియదు. కాబట్టి దానికోసరం చెప్పిన చట్టంలో ఏం కల్పించారంటే, మనకి ఎవరైనా దరఖాస్తు తమ పిల్లల నుంచి తమకి పోషణ చేయించండి అని కనుక ఇస్తే తమ పిల్లలు వారికి ఎంతకాలంలో పరిష్కారం ఇవ్వాలి, అది ఆర్డీఓ గారు 90 రోజుల్లో అంటే 33 నెలల్లో కాలంలో పరిష్కారం చేసి వాళ్ళ యొక్క పిల్లలు 10,000 రూపాయలు దాటకుండా, ఎంతమంది ముగ్గురుంటే 3,500 చొప్పున 10,000, అలాగే 5 గురుంటే 5 రెళ్ళు, ఇద్దరే ఉంటే 2,500 చొప్పున వారికి ఇవ్వాలని దానికి చట్టంలో రాయబడి ఉంది. అలాగే ఉత్తర్వులు గనక 3 నెలలు అమలు జరగకపోతే వారి మీద ట్రిబ్యునల్ చైర్మన్ ఒక వారంట్ జారీ చేయొచ్చు. జారీ చేసి అది ఎంతైతే, ఎందుకంటే బాకీ ఒకవేళ చేసిన తర్వాత ఆ అమౌంట్ కనుక ఇవ్వకపోతే వారి మీద దీంట్లో సెక్షన్ 14 ప్రకారంగా వారికి బాకీ ఉన్నటువంటి డబ్బు మీద 18% వరకు కూడా అంటే రూపాయినారు వడ్డీతో సహా ఇప్పించాలని చెప్పని చట్టం తెలియజేస్తుంది. ఇలాగ ఏ చట్టంలో కూడా ఎంత పర్సెంట్ వడ్డీ ఇవ్వాలని ఏ చట్టంలోనూ కూడా రాయబడి ఉండదు. కాబట్టి ఇది చాలా గొప్ప చట్టం ఇది అని దానిని చెప్పక తప్పట్లేదు. ఒకవేళ ఆ అమౌంట్ ఇచ్చేవరకు కూడా వారు ఏదైతే బాకీ ఉన్నారో ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆ మొత్తం ఇవ్వకపోతే కనుక వారికి 4 రోజుల వరకు జైలు శిక్ష కూడా వారికి వేసే అవకాశం ఆర్డీఓకి ఉందండి ఇది. అలాగే అదేవిధంగా ఈ మధ్య మన వెస్ట్గోదావరి జిల్లాలో నర్సాపురంలో ఒక అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు జైలు శిక్ష 15 రోజులు తల్లిదండ్రులను చూడనటువంటి కొడుకులకి జైలు శిక్ష కూడా వేయటం జరిగింది. అలాగే ఇందులో సెక్షన్ 17 ప్రకారంగా లాయర్లకి మినహాయింపు ఇచ్చారు. ఎలాగంటే ఇవాళ సహజంగా మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా డబ్బుతో కూడింది, కానీ సీనియర్ సిటిజన్స్కి వారి యొక్క అమాయకత్వంలో వారి యొక్క దాన్ని వారిని ఎదుర్కోలేక ఉంటారు. కాబట్టి ఈ చట్టంలో ఆర్డీఓగా దగ్గర కేవలం సీనియర్ సిటిజన్స్ తరఫున ఒక వ్యక్తిని ప్రభుత్వమే నియమించాలి, వాడిని కన్సిలేషన్ ఆఫీసర్ అంటారు. వారు ఈ సీనియర్ సిటిజన్స్ తరఫున ఆర్డీఓగా దగ్గర వీరి యొక్క సమస్య గురించి తెలియజేస్తారు. వారు వారి యొక్క పిల్లలు ఎవరు కూడా కోర్టు ప్లేయర్లని తెచ్చుకుంటే అది అంగీకరించరు ఈ చట్టం, కాబట్టి ప్లేయర్లకి ఇందులో అవకాశం లేదు. అలాగే ముఖ్యంగా సెక్షన్ 19 అని చెప్పని ఉంది, ఇది చాలా గొప్ప సెక్షన్ ఇది. ఎవరైనా ఒంటరి వృద్ధులు ఈ మధ్యకాలంలో చూస్తుంటే సహజంగా ఇవాళ ఎవరు ముందెళ్తారో ఎవరికి తెలియదు, కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ఒంటరి వృద్ధులు వారి యొక్క పోషణ చేసుకోలేక ఇవాళ వృద్ధాశ్రమాల్లో చేరవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇళ్ల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎవరైతే ఇంటి పెద్ద ఉంటున్నారో ఇంటి పెద్దని కుటుంబంలో పిల్లలు చూడాలంటే వారికి ఆటంకంగా ఇబ్బందిగా వారిని భావిస్తున్నారు. కాబట్టి అలాంటి ఒంటరి వృద్ధుల కోసం అని చెప్పని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని 150 మంది అందులో చేరే అవకాశం ఉండేలాగా ప్రతి జిల్లాలో కూడా ఒక వృద్ధాశ్రమం నిర్మించాలని సెక్షన్ 19 తెలియజేస్తుంది. అలాగే దాంతోపాటుగా సెక్షన్ 20లో సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా వైద్య సదుపాయంకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే వారి కోసం ప్రతి హాస్పిటల్లో కూడా ప్రత్యేక వార్డులు, దాన్ని జిరియాట్రిక్ వార్డ్స్ అంటారు పెద్దల కోసం, అలాగే జిరియాట్రిక్ వార్డ్స్లో అక్కడ వైద్యం చేయడానికి ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్ కూడా అన్ని వ్యాధులకి వృద్ధులకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ని కూడా ఏర్పాటు చేయాలని దాంట్లో ఆ సెక్షన్ తెలియజేస్తుంది. అలాగే ఇదే కాకుండా ఇవాళ ఉన్నటువంటి ఇన్ని హక్కులు ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వం కల్పించింది గొప్ప చట్టం.

0: ఇచ్చింది కానీ అది ప్రజలకి తెలియట్లేదు. ముఖ్యంగా వృద్ధులకి, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకి 0.5% కూడా ఈ చట్టం ఉంది, మనకి హక్కులు ఉన్నాయి అని తెలియడంలా. కాబట్టి అది కూడా ఈ చట్టంలోనే సెక్షన్ 21 ప్రకారంగా ఏం చెప్తుందంటే, గ్రామీణ స్థాయి వరకు కూడా వృద్ధులకి ఆ చట్టాన్ని ప్రచారం చేయాలని చెప్పని దాంట్లోనే తెలియజేస్తుంది అది. అలాగే ముఖ్యంగా వృద్ధులు ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఆస్తి ప్రాణ సంరక్షణకి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా దోపిడీలు, లేకపోతే వారి మీద దాడులు, హింస, చంపేయడం, ఇటువంటి ఎన్నో కూడా మనం ఇవాళ చూస్తున్నాం. ఉదాహరణకి ఇవాళ మదనపల్లిలో ప్రత్యేకంగా అక్కడ ముష్టి చెక్క బెల్లం కలిపి తినిపిస్తే చనిపోతారని తెలిసి అక్కడ వృద్ధుల్ని వాళ్ళు అక్కడ ప్రయత్నం చేసి ఒక తండ్రిని, ఆ కొడుకులు అటువంటి ప్రయత్నం చేశారు. అలాగే అనకాపురం దగ్గర ఒక గ్రామంలో తమకున్నటువంటి ఆస్తి కొడుకు ఇచ్చిన తర్వాత తన ఇల్లు తామె ఒక్కామే ఉంటుంది, ఆమె తదనంతరం ఇల్లు ఇద్దాం కదా అని తమ పేరు మీద దించుకుంటే అది కూతురికి ఎక్కడ రాసేస్తుందని ఆ కొడుకు జేసీబీ తెచ్చి ఆ బిల్డింగ్ని పడగొట్టేశాడు. అయితే అంటే ఆ రకంగా ఆమె, అతను మాతృ రుణాన్ని ఆ రకంగా తీర్చుకున్నాడు. అలాగే వేరొక చోట విజయనగరం జిల్లాలో అక్కడ కారు పెట్టి కారు తోటి వృద్ధుల్ని పరిగెట్టించి పొలంలో ట్రాక్టర్ తోటి వాళ్ళని దొల్లించి వాళ్ళ మీదకే ట్రాక్టర్ ఎక్కించేశాడు. ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం ఇవాళ, మనం రోజు నిత్యం కూడా పేపర్లో చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఆస్తి ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
1: అయితే రామచంద్ర గారు, మొత్తం మీద ఇప్పుడు మీరు ఎన్నో ఉదంతాలు చెప్పారు, వీటికి సంబంధించి మీ ఏదైతే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తగిన పరిష్కారాలు ఏమైనా మరి చేయడం కానీ అలాంటివి జరుగుతుందా?
0: మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాలో కూడా, మండలాల్లో, గ్రామ స్థాయి కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సీనియర్ సిటిజన్స్ 2011లో 10% ఉన్నటువంటి జనాభా 2024కి 11% వచ్చారు. అలాగే 2036 వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో 15% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 19% అవుతుంది. 2047 వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో 18% అయితే మన ఆంధ్రప్రదేశ్లో 23% అవుతుంది. అంటే రేపు 2047 వచ్చేటప్పటికి ప్రతి నలుగురిలోనూ కూడా ఒక సీనియర్ సిటిజన్ తయారవుతున్నాడు. కాబట్టి సిల్వర్ సునామీ అని చెప్పని ఇవాళ రాబోయే రోజుల్లో వృద్ధుల యొక్క సమస్య, మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వృద్ధులు, జనాభా, వృద్ధ సమాజం ఎక్కువగా ఏర్పడుతుంది. అదే ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో యువకులు ఉంటున్నారు, కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే వీళ్ళు ఏర్పడుతున్నారు. కాబట్టి దీని మీద రాబోయే రోజుల్లో ఈ సమస్యను అధిగమించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా విజన్ 47 అనే దాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని వృద్ధుల యొక్క సంక్షేమం కోసం భారత్లో కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో వీళ్ళని కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా భాగస్వాములుగా చేయాలని ఈ మధ్య కాలంలో నీతి ఆయోగ్ కూడా చెప్పింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వృద్ధుల యొక్క సంక్షేమం కోసం చర్యలు చేపట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్నో రిప్రజెంటేషన్లు వినతలు ఇవ్వడం జరుగుతుంది.
1: మొత్తం మీద రామచంద్రరావు గారు, కుటుంబాల్లో వృద్ధులకు కరువు అయ్యేటువంటి ఆదరణ మెరుగుపడేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏం చెయ్యాలి? ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందా?
0: దాని మీదే మేము ఏం చేస్తున్నామంటే, కేవలం ఇవాళ చట్టం మీదే కాకుండా చట్టం మీద అవగాహన వృద్ధులకి కలిగిస్తున్నాం. గ్రామాల్లో సంఘాల తరఫున గ్రామీణ స్థాయి వరకు కూడా సంఘాలని ఇవాళ సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల సభ్యులు మా రాష్ట్ర సంఘంలో ఉన్నారు. నేను అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా సంఘాల ద్వారా చైతన్యం కలగజేయాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే దీంతో పాటుగా యువతలో కూడా మార్పు తీసుకురావాలని, ఇంటర్ జనరేషనల్ బాండింగ్ అనే దాని మీద వ్యత్యాసం, అంటే ఇవాళ జనరేషన్లో ఉండేటువంటి గ్యాప్ని పోడ్చడానికి, జనరేషన్లో ఉండే అంతరాన్ని పోగొట్టడానికి కాలేజెస్కి వెళ్ళి అక్కడ నైతిక విలువల మీద విద్యార్థులకి తెలియజేయాలని చూస్తున్నాం. అలాగే దాంతో భాగంగా ఇంకా ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పని, దీన్ని పాఠ్యాంశాల్లో కూడా చేర్చి విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళ యొక్క ఆవశ్యకత, అలాగే ఇంట్లో కుటుంబ పెద్దల యొక్క గౌరవాన్ని, వారి సమాజానికి సంపద అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రభుత్వాలు కూడా అన్ని సిలబస్లో కూడా హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక్కటే చెప్తానండి, ఇవాళ పిల్లలకు డైపర్స్ వేస్తారు కానీ ఇవాళ మార్కెట్లో చూస్తే డైపర్స్, పిల్లలు వాడే డైపర్స్ కంటే పెద్దలు వాడే డైపర్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. అంటే దాన్ని బట్టి పిల్లల జనాభా కంటే పెద్దల యొక్క జనాభా పెరుగుతుంది అనే విషయాన్ని ప్రభుత్వాలు గమనించి దీని మీద వృద్ధులకి కావాల్సిన సదుపాయాలు, అంటే ఇప్పటివరకు కూడా ప్రత్యేకంగా అదనంగా ఇచ్చేటువంటి వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చే వడ్డీ కేవలం

0: 0.5 ఇస్తున్నారు కాబట్టి దాన్ని 2% ఇవ్వాలని చెప్పి అంటున్నాం మేము. అందుచేత ఇటువంటి కొన్ని కోరికలు మాకు సీనియర్ సిటిజన్స్ కి చేయవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము అది కూడా కోరుతున్నాం. కాబట్టి దీని మీద దృష్టి సారించి మాతో ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో మా యొక్క సూచనలు సలహాలు తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా ముఖ్యంగా ఇది కాకుండా జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కేరళలో కూడా మనకంటే వేగంగా పెరుగుతున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో అక్కడ ప్రత్యేక కమిషన్ వృద్ధులకు వేయడం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వృద్ధుల సంక్షేమానికి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం సార్.
1: ధన్యవాదాలు ఉక్కునూరి రామచంద్రరావు గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, నమస్తే సార్.
2: మీరింతవరకు ఇంట్లో వయోధికుల పట్ల నిర్లక్ష్యం, కుటుంబాల బాధ్యత ఈ అంశం గురించి కె రామచంద్రరావు గారు, సెక్రటరీ జనరల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం వారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వినండి.
3: సిరిమల్లె పూవల్లె నవ్వు

ప్రేమ కథ చిత్రానికి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు జీవితరథం చిత్రానికి పి సుశీల్ పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది వికేంద్రీకరణను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదాయం, వ్యయం, ఆర్థిక నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పునర్నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయడమే ఈ శ్వేతపత్రం విడుదల ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ,
1: ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం, కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటువంటి కూడా ఆటోమేటిక్ గా ఫ్లో వస్తుంది. ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్, ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఫుల్ఫిల్ చేస్తున్నాం. మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం.
0: రాష్ట్రంలో ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. సాంకేతికత, సమర్థవంతమైన పోలీసింగ్, నిరంతర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం నేరాలు 6.17%, మహిళలపై నేరాలు 9.8%, హత్యలు 53.9% తగ్గాయని వెల్లడించారు. అలాగే నేరాలకు వేసే శిక్షల రేటు 50.1% పెరగటం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. నేరాలను అరికట్టడమే కాకుండా నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు. సముద్ర మంథన్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రయోజనాలు కల్పించాలని, ఈ కార్యక్రమం ద్వారా ఏర్పడే ఉద్యోగాల్లో రాష్ట తీర ప్రాంత యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ అండ్ గ్యాస్ జోన్, కాకినాడ లేదా విశాఖపట్నంలో కామన్ ఆఫ్షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు అవసరమైన సాంకేతికత, నైపుణ్య శిక్షణ అందించి చమురు, సహజవాయు రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సానా సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా 93 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: 100 PHC రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 1200 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. NHM కింద గాని, 15 ఫైనాన్స్ కమిషన్ కింద గాని అనేక చోట్ల పూర్తి అయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో సంజీవని కార్యక్రమం ద్వారా డాక్టర్లే మన గ్రామానికి వచ్చి 41 రకాల పరీక్షల్ని నిర్వహించి ఒక వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం కోసం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్

0: 2026 పంట కాలానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు ప్రీమియం చెల్లింపు గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన రైతులందరూ 15లోపు పంటల బీమాలో నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగానే సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఇందులో భాగంగా ఐకానిక్ టవర్స్, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను సందర్శించిన మంత్రులు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మంత్రులకు వివరించారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్టంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాల నిర్మాణం పూర్తి కావడం సంతోషకరమని అన్నారు. ఈ నెల 13వ తేదీన ఈ నివాసాలను సాధారణ పరిపాలనా శాఖకు అధికారికంగా అప్పగించనున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అందరూ కూడా గర్వించే విధంగా మంచి రాజధాని కట్టాలని చెప్పేసి తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం, ఐకానిక్ టవర్స్ అవ్వచ్చు, సెక్రటరేట్ అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా త్వరలో పూర్తవుతుంది. చాలా ఆనందంగా ఉంది. అలాగే నూతనమైన టెక్నాలజీ వాడి మనం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా వాడుతూ ఉన్నాం. అంటే మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడలేదు. త్వరగా ఈ ఎక్సెస్ క్వార్టర్స్ అన్ని కూడా పూర్తి అవ్వటం ఒక ఎకో సిస్టమ్ ఈ ప్రాంతం డెవలప్ అయితే.
0: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి త్రినాథరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. తడి చేతులతో లేదా తడి బట్టలతో విద్యుత్ పరికరాలను తాకరాదని, నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వినియోగించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రేమంత కుమార్ తెలిపారు. అనంతపురంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రేమంత కుమార్ మాట్లాడుతూ, మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన విక్రయ కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ నెల 28వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ, సంస్కృతి సేవా సంస్థ సహకారంతో ధర్మవరంలోని సీఎన్బి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న మేళాలో 90కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రముఖ తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ఈరోజు 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. సులభమైన శైలి, సమకాలీన తెలుగు నుడికారంతో రచనలు చేశారు. కరుణరస ప్రధానంగా అనేక కవితలను రచించి కరుణశ్రీ అనే బిరుదు పొందారు. తెలుగు కవిత్వానికి విశిష్ట సేవలు అందించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 1992 జూన్ 21న కన్నుమూశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట హోంమంత్రి వంగల్పూడి అంతే పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగానే సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితా వాణి ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసీ యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడూ షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
7: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఓటుకోరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
8: హిమశైలపు శిఖరమెక్కి వీక్షించితి విశ్వమంత, ఏ జనముల బలిమి ఎంత, నా జన్మకు గల కలిమి ఎంత అని విజయదరహాసంతో గొంతెత్తి పాడారు నిండా 20 ఏళ్లు నిండని లక్ష్మీకాంతమ్మ తనకు జరిగిన అభినందన సభలో. ఆంధ్ర సరస్వతి లక్ష్మీకాంతమ్మ 1917 డిసెంబర్ నెలలో పింగళీనామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు మండపేటలో నాళం కృష్ణారావు సుశీల దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. వీరి బాల్యం ఎక్కువగా ఏలూరులో మోతేవారి ఇంట్లో జరిగింది. ఆ రోజుల్లో గురుకుల విద్యా పద్ధతులే కొనసాగుతున్నాయి. జాతీయోద్యమంలోని నాయకులు జాతీయ విద్య కోసం ప్రయత్నిస్తున్నారు. స్త్రీ జనోద్ధరణం దేశమంతటా విస్తరిస్తున్న కాలం అది. భక్తుల కామాక్షమ్మ ప్రేరణతో రాజమహేంద్రవరంలో 1920లో నాళం రామలింగయ్య వైశ్య సేవా సదనాన్ని ప్రారంభించారు. ఈ సంస్థే తర్వాత కాలంలో ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలగా రూపుదిద్దుకున్నది. ప్రిన్సిపల్ కామాక్షమ్మ కోరిక మేరకు నాళం కృష్ణారావు తమ కుమార్తె లక్ష్మీకాంతమ్మను సేవా సదనానికి విద్యాభ్యాసానికై పంపారు. ఆంధ్ర మహిళా గానసభ వారు నిర్వహించే వీణావాదన పోటీలలో లక్ష్మీకాంతమ్మ స్వర్ణ పతకం పొందారు. సేవా సదనంలో హిందీ తరగతులు ప్రారంభించగా ఆమె ప్రాథమిక మాధ్యమిక తరగతుల్లో కృతార్థులయ్యారు. సత్యాగ్రహోద్యమంలో ఆమె భాగస్వామ్యం. గాంధీజీ 2వ పర్యాయం 1929 మార్చి ఏప్రిల్ నెలల్లో ఆంధ్ర ప్రాంత పర్యటనకు వచ్చారు. ఖద్దరు ప్రత్యేకతను వివరించారు. కులమత వైషమ్యాలు మాని ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని బోధించారు. అప్పటికీ లక్ష్మీకాంతమ్మకు

12 వయస్సు. ఆమె శేషు అనే అమ్మాయితో కలిసి రాజమండ్రిలో జరిగే ఊరేగింపుల్లో పాల్గొనేవారు. ఊరేగింపు ముందట మైక్రోఫోనుల్లో పాటలు పాడేవారు. గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన మా కొద్ది తెల్లదొరతనము, హరీంద్ర చటోపాధ్యాయ రచించిన షురూ హువా హే జంగ్ హమారా పాటలతో పాటుగా హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య, పోలీస్ అధికారి ముస్తఫా, సర్కిల్ ఇన్స్పెక్టర్ డప్పుల సుబ్బారావులపై నాళం కృష్ణారావు రచించిన పాటలు పాడేవారు. స్వాతంత్రోద్యమంలో తలమునకలుగా ఉన్న నాళం కృష్ణారావు కుటుంబం గాంధీ సమక్షంలో విదేశీ వస్త్రదహనం చేశారు. ఆ కార్యక్రమంలో లక్ష్మీకాంతమ్మ తల్లి సుశీలమ్మతో కలిసి పాల్గొన్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ దేశ భాషల కోసం, బీదల సేవ కోసం, సంఘ సంస్కరణ కోసం వివిధ లక్ష్యాలతో వ్యక్తి శక్తిగా మారి త్యాగధనులుగా జీవితాశయాలకు పాటుపడుతున్న కాలంలో లక్ష్మీకాంతమ్మ జన్మించారు. ఆ కాలంలో ఒక రంగంలో పనిచేస్తున్నవారు ఇతర రంగాల్లో కూడా సేవలందించేవారు. లక్ష్మీకాంతమ్మ విద్యార్థిగానే గాంధీజీ పిలుపుతో స్ఫూర్తి పొంది సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాలు అమ్ముతూ హాకింగ్లు చేయటం, పికెటింగ్లకు వెళ్లటం, ఊరేగింపులలో పాల్గొనటం, ఉపన్యాసాలివ్వటం, చురుకుగా చేసిన సేవా కార్యక్రమాలు సబర్మతి ఆశ్రమం నుండి, కాంగ్రెస్ నాయకుల నుండి ఇంగ్లీష్ రహస్య పత్రాలకు రాత్రిపూట తెలుగు అనువాదాలను రాయటం మొదలైన ఎన్నో విశిష్ట సేవలందించారు. బాపూజీ విదేశీ వస్త్రదహన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో లక్ష్మీకాంతమ్మ తల్లి అయిన సుశీలమ్మ పాల్గొన్నారు. అప్పుడు గాంధీజీ లక్ష్మీకాంతమ్మను పిలిచి ఆడవాళ్ల దగ్గర నుంచి సోనా లావో అని ఆదేశించారు. ఆమె సంతోషంతో స్త్రీ సమూహంలోకి చొచ్చుకునిపోయి బాపూజీ బంగారం అడుగుతున్నారు, బానిస బతుకులకు విముక్తి కల్పించే నిధి ఇది అని నిదాదాలిస్తూ మహిళలను బంగారం కోసం అభ్యర్థిస్తే బంగారం నగలు గుట్టలుగా పోగుపడ్డాయి. అవన్నీ చూసి సంతోషించిన గాంధీజీ నవ్వుతూ ఆమె భుజం తట్టి తుమ్హారా బాగ్ క్యా హే అని అడిగారు. ఆమె వెంటనే తన ఎడమ చేతి గాజు తీసి గాంధీజీకి ఇచ్చేశారు. ఆవేళ బాపు స్పర్శ రామాయణంలో సేతుబంధన సమయంలో శ్రీరామచంద్రుడు తనకు సాయం చేసిన ఉడతపై ప్రేమతో తన వేళముద్రలు ఇప్పటికీ ఉన్నంత ప్రస్ఫుటంగా అట్లాగే ఉండి ఆమె త్యాగానికి, స్వాతంత్రోద్యమ నిర్వహణకు ప్రేరణగా నిలిచిపోయాయి. అంతేకాదు, గాంధీజీకి గాజునిచ్చిన చేతిని ఇది గాంధీ చెయ్యి అని గర్వంగా చెయ్యెత్తి చూపేదాన్ని అని ఆమె స్వయంగా ఆనందంగా చెప్పుకున్నారు. పట్టుదలకు సంస్కారానికి ఆటపట్టైన రాజమండ్రిలో జాతీయోద్యమం ఉధృతంగా నడుస్తుంది. అప్పుడు చదువుకుంటున్న లక్ష్మీకాంతమ్మ గాంధీజీ పిలుపుతో స్ఫూర్తిని పొంది సత్యాగ్రహ సమరంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాలు అమ్మకాలు, ఊరేగింపులు మొదలైన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా వ్యవహరించారు. సబర్మతి ఆశ్రమం నుండి, కాంగ్రెస్ నాయకుల నుండి ఉద్యమానికి సంబంధించి రాజమహేంద్రవరానికి వచ్చిన ఇంగ్లీష్ కరపత్రాలను తండ్రి కృష్ణారావు రాత్రివేళల్లో రహస్యంగా తెలుగులో అనువదించి చెబుతుండగా లక్ష్మీకాంతమ్మ రాసేవారు. నిజంగా ఇది సాహసోపేత్తమైన పనే కదా. లక్ష్మీకాంతమ్మ తల్లి సుశీలమ్మ స్వయంగా రాట్నం మీద ఉడికిన ఖద్దరుతో నూలు చీరలు నెయ్యించుకుని ధరించేవారు. కుటుంబం అంతా ఖద్దరు వస్త్రాలు ధరించడం ప్రారంభించారు. ఆ విధంగా లక్ష్మీకాంతమ్మ కూడా ఖద్దరు వస్త్రధారణను చిన్నతనం నుండే నేర్చుకున్నారు. ఆ కాలపు పద్ధతులను బట్టి లక్ష్మీకాంతమ్మకు బాల్య వివాహం 1930 మార్చిలో జరిగింది. వివాహమైనా ఆమె విద్య మానలేదు. 1935 నాటికి
ఉభయ భాషా ప్రవీణ పూర్తి చేసేంత వరకు

0: ఆమె రాజమండ్రిలో స్వాతంత్రోద్యమ కార్యకలాపాల్లో పాల్గొంటుండేది. రాజమండ్రి అధ్యయన కేంద్రం, ఉద్యమ కేంద్రం కాగా మెట్టనిల్లు, చీరాల, బాపట్ల పట్టణాలు ఆమె సాహితీవేత్తగా, సామాజికవేత్తగా ఎదగడానికి కేంద్రాలయ్యాయి. ఆమె కలం నుండి సంస్కృతాంధ్ర భాషల్లో 18 గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ప్రసిద్ధిగాంచినవి ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, నా తెలుగు మాంచాల గ్రంథాలు. ఆంధ్ర కవయిత్రులు గ్రంథ రచనకు గృహలక్ష్మీ పత్రిక చెన్నపూరివారి స్వర్ణ కంకణం అందుకున్నారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ అవార్డు పొందారు. 1951లో మద్రాసు తెలుగు భాషా సమితి వారు ఆంధ్ర కవయిత్రులు గ్రంథరచన పోటీకి పిలుపునిచ్చారు. లక్ష్మీకాంతమ్మ ఎన్నో అవస్థలు పడి ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎందరెందరినో కలిసి సమాచారాన్ని సేకరించి ఆంధ్ర కవయిత్రులు గ్రంథాన్ని రచించారు. ఇందులో దాదాపుగా 200 మంది కవయిత్రులను వారి గ్రంథ సమీక్షలతో లోకానికి వెల్లడించారు. లక్ష్మీకాంతమ్మ సాహితీ సేవ తరతరం గుర్తించుకోదగింది. ఆంధ్ర కవయిత్రులు గ్రంథరచయిత్రిగా గజాధిరోహణ గౌరవం పొందారు. వారి సరస్వతి సామ్రాజ్య వైభవం కనకాభిషేక మహోత్సవ సభలో అనంతపురంలో ఆవిష్కృతమయ్యింది. ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు పొందారు. లక్ష్మీకాంతమ్మ జీవితం అనే పుస్తకంలో ప్రతి పుటా విలువైనదే. ఆమె తన స్వీయ చరిత్ర సాహితీరుద్రములో తనను గూర్చి చెప్పుకున్న మాటలు అక్షర సత్యాలు. ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. విదూషీమణిగా, కవయిత్రిగా, ఉపన్యాసకురాలుగా, సమాజ సేవకురాలుగా విశేష ప్రజ్ఞను ప్రదర్శించిన స్త్రీరత్నం, కళాప్రపూర్ణ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. నిజంగా ఆమె సాహితీరంగంలో రుద్రమే.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు గోగినేని భారతీదేవి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి సంపూర్ణ ఆహారం తల్లిపాలు శ్రీమతి సిహెచ్ సుష్మా గారు అందించే వివరాలు వినండి.
1: పుట్టిన దగ్గర నుండి బిడ్డ కేవలము తల్లిపాలతోనే పెరుగుతాడు. ఈ ప్రక్రియ మానవులలోనే కాదు, అన్ని ప్రాణులలో సర్వసాధారణం. బిడ్డ శరీర పెరుగుదలకు నిర్మాణానికి అవసరం అయినన్ని పోషకాలు తల్లిపాలు బిడ్డకు అందిస్తాయన్నమాట. తల్లిపాలలో ఉండే లాక్టోజ్ అనే తీయటి చక్కెర వంటి పదార్థము బిడ్డకు కావలసిన శక్తిని ఇస్తుంది. ఈ లాక్టోజ్ ప్రేగులలో హానికరమైన క్రిములను నశింపచేస్తుంది. తల్లిపాల ఉష్ణోగ్రత బిడ్డ త్రాగటానికి అనువైనంత వేడి

మాత్రమే కలిగి ఉంటుంది. బి విటమిన్లు కూడా తల్లిపాలలో కొంత మోతాదులో బిడ్డకు లభిస్తాయి. బిడ్డ పెరుగుదల తల్లి గర్భములోనే మొదలవుతుంది. అందువలన గర్భిణీ స్త్రీ పాలిచ్చే తల్లి బిడ్డ ఆరోగ్యం కొరకు బలమైన ఆహారం తీసుకోవటం మంచిది. చంటి బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం ఇంకొకటి లేదు. పుట్టినప్పటి నుండి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు తల్లి రోజు పాలిస్తుంటేనే తల్లికి పాలు ఎక్కువగా పడతాయి. తల్లిపాలు ప్రకృతి సిద్ధమైన సంపూర్ణ ఆహారం. అందుకే బిడ్డ పెరుగుదలకు తల్లిపాలు భగవంతుడు ప్రసాదించిన వరం అని భావిస్తారు. బిడ్డ మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పడతాయి. తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తల్లిపాల వలన బిడ్డకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి స్పర్శ బిడ్డకు ఆనందాన్ని, రక్షణ భావాన్ని కలిగిస్తుంది. తల్లిపాలు బిడ్డకు పట్టటం వల్ల తల్లి బిడ్డల మధ్య ఉండే సహజమైన సున్నితమైన అనుబంధం ఏర్పడి ప్రేమానురాగాలు పెరుగుతాయి. తల్లిపాలు త్రాగే పాపాయలలో ఆయా నెలల్లో ఎదగాల్సిన, పెరగాల్సిన శారీరక, మానసిక ఎదుగుదల క్రమముగా ఉంటుంది. తల్లిపాలు పోషక విలువలు. తల్లి ప్రసవము తరువాత మొదటి 2-3 రోజులలో తల్లి స్తన్యముల నుండి కొలెస్ట్రమ్ అనే చిక్కటి పసుపు పచ్చని ద్రవము స్రవిస్తుంది. వీటిలో మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ శరీర రోగ నిరోధక శక్తికి ఉపయోగపడే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లి బిడ్డకు తప్పక ఈ కొలెస్ట్రమ్ను తాగించాలి. వీటిని మురుపాలు అంటారు. ఈ మురుపాలు మురికిపాలు అనే అపోహతో పిండి పారబోయకుండా బిడ్డకు తప్పక త్రాగించటం మంచిది. తల్లిపాలు మాంసకృతులను, క్రొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఇనుము, ఇతర ఖనిజ లవణాలను బిడ్డ పెరుగుదలకు కావలసిన పరిమాణాలలో అందజేస్తాయి. తల్లిపాల నాణ్యత 4 నెలల తరువాత తగ్గుతుంది. తల్లికి మంచి పోషకాహారం ఇస్తే పాలలో అన్ని పోషకాలు బిడ్డ ఎదిగే కొద్దీ 6 నెలల వరకు సరిపోతాయి. అందుకే 6 నెలల తరువాత బిడ్డకు తల్లిపాలతో పాటు అదనంగా ఆహారం ఇవ్వాలి. తల్లిపాలలో ఉన్న క్రొవ్వు పదార్థం బిడ్డకు కావలసిన వేడిని, శక్తిని ఇస్తుంది. విటమిన్ ఏ బిడ్డ కంటి చూపు లోపం రాకుండా రక్షిస్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించినట్లయితే నవజాత శిశువులకు ప్రాణాపాయమైన అంటువ్యాధుల నుండి రక్షణ. 6 నెలల కాలము కేవలము తల్లిపాలు ఇవ్వటం వలన సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన నీళ్ల విరేచనాలు మరియు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగును. 2008 సంవత్సరంలో వెలువడిన తల్లి పిల్లలకు పోషణపై జరిగిన ల్యాన్సెట్ అధ్యయనం ప్రకారం కూడా మొదటి 6 నెలలు కేవలం తల్లిపాల వలన పిల్లల ఆరోగ్యాభివృద్ధి జరుగుతుంది అని తెలియజేయబడింది. తల్లి పాలు ఇవ్వటం వలన ప్రసవానంతర రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి తల్లికి రక్షణ కలుగును. దీనితో పాటు కలిగే సహజ గర్భ నిరోధక శక్తి వలన వెనువెంటనే గర్భం దాల్చకుండా కూడా తల్లులకు రక్షణ కలుగుతుంది. పాలు పట్టించు విధానము. పాలిచ్చే ప్రతి తల్లి సంతోషంగా ఉండాలి. చిరాకుతో, బాధతో బిడ్డకు పాలు ఇవ్వకూడదు. తల్లి కూర్చొని పాపాయిని ఒడిలోకి తీసుకుని పాపాయి తలను ఎత్తుగా ఉండేలాగా ఒడిలో పొదుపుకొని పట్టుకొని పాపాయికి పాలు ఇవ్వాలి. పాపాయికి పాలు త్రాపిన వెంటనే భుజం మీద వేసుకొని తేన్పు వచ్చేదాకా వీపు మీద మృదువుగా తట్టాలి. ఏదో ఒక పని చేసుకుంటూ

0: తోనో నిద్రపోతూనో పాపాయికి యాంత్రికంగా పాలు ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల పాపాయి ఆరోగ్యకరంగా ఉండదు. ప్రసవించిన మొదటి 3-4 రోజుల్లో పాలు ఉన్నా లేకపోయినా ప్రతి 3-4 గంటలకు ఒకసారి పాపాయికి పాలు పట్టించాలి. పాపాయికి పాలు ఇచ్చిన ప్రతిసారి 2 రొమ్ములలో ఇవ్వాలి. పాపాయికి పాలు ఇచ్చే సమయంలో తల్లి బిడ్డతో ప్రేమగా మాట్లాడాలి. తల్లి బిడ్డకు ప్రేమగా తాకుతూ ఉంటే బిడ్డ ఆనందంగా పాలను త్రాగుతుంది. బిడ్డ శారీరకంగా మానసికంగా ఎదుగుతుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లి తీసుకోవలసిన ఆహారం, గర్భవతిగా ఉన్నప్పటికంటే పాలు ఇచ్చే తల్లి ఎక్కువ బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు సుమారుగా 1/2 లీటరు పాలు త్రాగాలి. పిండి పదార్థాలు ఉండే వరి, గోధుమ, జొన్న మొదలైన వాటితో చేసినవి తినాలి. మాంసకృతులు లభించే ఆహార పదార్థాలు, పప్పులు, మాంసము, చేపలు మొదలైనవి తినాలి. విటమిన్లు, ఖనిజాలు లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి. రోజు గ్రుడ్డు తప్పకుండా తీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా త్రాగాలి. పథ్యం చేయరాదు. పచ్చళ్ళు, కారము, మసాలాలు తీసుకొనకూడదు. కందిపొడి, ధనియాల పొడి, కరివేపాకు కారం లాంటివి అస్సలు తినకూడదు. మంచి ఆహారం తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి. తల్లి పాలు చాలకపోతే ఏం చేయాలి? తల్లి పాలు చాలకపోతే శిశువుకు ఆవు లేదా గేదె పాలు గాని, దొరికే డబ్బా పాలు గాని ఇవ్వాలి. బిడ్డకు ఇవ్వడానికి ముందు పాలను బాగా మరిగించాలి. మొదటి రోజుల్లో పాలకు అంతే పరిమాణంలో కాచి చల్లార్చిన నీళ్లు కలపవచ్చు. 4 వారాల వయస్సు వచ్చినప్పటి నుండి నీళ్లు కలపని పాలు ఇవ్వవచ్చు. ఆవు లేదా గేదె పాలు పడుతున్నప్పుడు శిశువులకు ఇనుము, విటమిన్ సి అదనంగా ఇవ్వాలి. ప్రతిసారి సుమారు 120-180 మిల్లీలీటర్ల పాలలో 1 టీ స్పూన్ చక్కెర కలిపి రోజులో 6-8 సార్లు పట్టాలి. డబ్బా పాలను కలిపే సమయంలో డబ్బా పైన రాసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి. ఆహారం తయారు చేస్తున్నప్పుడు తినడానికి వాడే కప్పు, స్పూను, సీసాలు, పీకలు మరిగే నీళ్ళలో ఉంచి సూక్ష్మ క్రిములు లేకుండా శుభ్రంగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. పై పాలు శిశువులకు అవసరమైన దానికంటే ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో తక్కువ ఖర్చుతో తయారు చేసిన అదనపు ఆహారాన్ని ఇవ్వటం మంచిది. పాలు ఇచ్చే తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు. 3. గర్భవతిగా ఉన్నప్పటి నుండి బిడ్డకు పాలు ఇవ్వడానికి మానసిక సంసిద్ధతను పొందాలి. బిడ్డకు పాలు పట్టటం అలవాటు చేస్తే పాలగ్రంథులు ప్రతిస్పందించి పాల ఉత్పత్తిని పెంచుతాయి. రొమ్ము మొనను వేళ్లతో పట్టుకొని బయటకు లాగి సాగదీసి పాపాయి నోటికి అందించాలి. పాపాయి పాలు త్రాగే సమయంలో రొమ్ము ముక్కుకు అడ్డుపడకుండా చెయ్యి రొమ్మును నొక్కిపెట్టి ఉంచాలి. పాపాయికి పాలు ఇచ్చే ముందు, ఇచ్చిన తరువాత రొమ్ములను శుభ్రంగా కడగాలి. తల్లి ఆందోళనగా, చిరాకుగా ఉంటే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పాపాయి పాలు త్రాగుతూ ఏడుస్తుంటే మరో రొమ్మును పట్టించాలి. పాలు రాకపోతే కొన్ని నీళ్లు తాకి తల్లి స్థిమితంగా కూర్చుని పాపాయికి పాలు తాగించాలి. పాపాయి రొమ్మును నోట్లో పెట్టుకొని గగ్గోలు పెడుతుంటే పాలు రావటం లేదని గమనించాలి.
1: కార్యక్రమంలో మీరింతవరకు సంపూర్ణ ఆహారం తల్లిపాలు శ్రీమతి సిహెచ్ సుష్మా గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలకు వస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమం

ಚತುರ ನಾರ ಅಮ ಚೋರೆ ಕಚ ತುರ ನಾರ ಅಮ ಪಕ್ಕ

अपने घर को छोड़ती जाऊं, इतनी में नादान नहीं हूं।

ఇప్పుడు యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగ నోళ్ళి విప్పి మా ప్రాణము తీతువాయటంచు బావురు మన్నివి కుంగిపోతి. ఇది పుష్ప విలాపం. దీన్ని రచించిన రచయిత పేరు ఏమిటి, ఆయన బిరుదు కూడా ఏమిటి? అదండి ఈరోజు కార్యక్రమంలో మొదటి ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేలాగా పాట విందాం.

ఎస్, మరి యువలయాలో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం అడిగేశారు. మరి క్వశ్చన్ మీ అందరికీ తెలుసు కదా, పుష్ప విలాపం ఎవరు రాశారు అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసింది. మరి వీరితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, శ్యామ్ నెల్లూరు నుంచి ఈ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి బట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్. ఇంకా సూర్యనారాయణ తెనాలి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సేమ్ అదే టైంకి పంపించిన వాళ్ళు ఎవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ఆత్మకూరు నుంచి ఆదిశేషు, అనంతపురం నుంచి అనురాధ. ఎస్, వీరందరూ ఒకే టైంకి పంపించారండి, కంగ్రాచ్యులేషన్స్. మరి ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాము. అయ్యో, సో రాంగ్ ఆన్సర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, శ్రీశ్రీ అని పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి శ్రీశ్రీ. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, ఇనమడుగు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, బట్ ఎస్, రైట్ ఆన్సర్ పంపించారండి. సిద్ధవటం మండలం కడప జిల్లా, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, కడప నుంచి శ్రీదేవి, శైలజ, కళ్యాణ్, లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఎం రావు ఒంగోలు నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. ఇంకా సుబ్రహ్మణ్య పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, సమీనా నెల్లూరు నుంచి, కంకటాల సత్యనారాయణ, సుభద్రాదేవి, నాగేంద్రన్, లక్ష్మి, ప్రియాంక గుండుగొలన్ నుంచి, దైద భిక్షం వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, కడప నుంచి వినయ్, ప్రవీణ, రహేన, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, ఇంకా దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం నల్గొండ నుంచి, మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, లతా సుహాస హోస్కోట నుంచి, భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాత్తుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగశివయ్య, ముంతపెద్దన్న, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, కె సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నుంచి, ఇంకా దేవరాజు గట్టు నుంచి, సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి చిన్నప్ప, ముంతా పెద్దన్న గురుగుంట నుంచి, ఇంకా అహోబిలం వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్ నాగటిపండు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్, మెర్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ వారి కుటుంబ సభ్యులు. రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్, కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, శేషాద్రి ఎక్కడి నుంచి అనేది రాయలేదండి, శేషాద్రి గారు రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, కేశవరావు అత్తిల్ నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు,

వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తాన్ పెదమస్తాన్ రావు, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి, నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ హన్విత, సో పేరైతే పంపించలేదు, ఇరుసుమండ నుంచి అయితే పంపించారు ఎం రామ్మోహన్ రావు, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ అని పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదేంటండి, ఆన్సర్ పంపిస్తే కదా మీ పేరు చదివేది, సో రైట్ ఆన్సర్ పంపించండి, సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ముట్టలూరు విలేజ్ నుంచి దేవాంశిక రిషిధర్ స్వీటీ రైట్ ఆన్సర్. సో ఇదండి ఇట్లా రైట్ ఆన్సర్ పంపించారు పుష్ప విలాపం రచయిత కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సో మరి సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సూపర్ నోవా అంటే ఏంటి, సూపర్ నోవా అంటే ఏంటి?

ఈ క్వశ్చన్ మాత్రం ఇంకోసారి అడగండి అనే రిక్వెస్ట్ వచ్చేస్తుంది. అందుకని ఇంకొక సాంగ్ కూడా వచ్చేస్తుంది, క్వశ్చన్ కూడా మీరు మళ్ళీ వినండి. సూపర్ నోవా అంటే ఏంటి? సో సూపర్ నోవా అంటే ఏంటి అనేది నా క్వశ్చన్ అన్నమాట. సో మరి మీ ఆన్సర్ నెక్స్ట్ సాంగ్ అయిపోయే లోపల నాకు పంపించేసేయండి.

సో మరదండి సంగతి, మరి సూపర్ నోవా అంటే ఏంటి అన్న నా ప్రశ్నకి ఆన్సర్ ఎవరు పంపించారు చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. వీరు రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. ఇంకా వీరితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, జస్ట్ స్టార్ లేదు నక్షత్రం అంటే కుదరదండి, సూపర్ నోవాకి నక్షత్రానికి చాలా తేడా ఉంది. సో స్టార్ అని నక్షత్రం అని కాదు, అది ఏంటి అనేది నాకు పంపించాలన్నమాట. సో మరి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, ఇంకా తెర్తల ప్రసాద్ ట్రంక్ రోడ్ నెల్లూరు నుంచి రేవతి.

రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, అనన్య చైత్ర నీరజ్ మోక్షిత్ ఎక్కడి నుంచి అనేది లేదు, ఆన్సర్ మాత్రం రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, సో రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఇంకా కడప నుంచి వినయ్ ప్రవీణ తులసి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, సమీర్ నెల్లూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ, సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రం కానే కాదండి, వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, రేణుకా గోపరాజు కడప నుంచి, సో రకరకాల ఆన్సర్స్ పంపించారు. జస్ట్ నక్షత్రం అని, సూర్యుడి కన్నా పెద్దదని, స్పేస్లో ఉన్నదని, ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా చాలా వచ్చాయి. కో అవన్నీ మాత్రం రాంగ్ ఆన్సర్స్ అనమాట. జస్ట్ భారీ విస్ఫోటనం అన్నారు. భారీ విస్ఫోటనం ఏంటి, ఏం విస్ఫోటనం చెందింది, అది కదా చెప్పాల్సింది. సో ఇంకా ఎస్, అలాంటి ఆన్సర్సే పంపిస్తున్నారు. పవర్ఫుల్ అండ్ లుమినస్ ఎక్స్ప్లోజన్ అన్నారు, కానీ అది ఏంటి అనేది మాత్రం రాయలేదు. సో ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. కాసల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. గీతిక అభిరామ్ మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దైత భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. ఎందుకని అసలు మూకుమ్మడిగా ఒకటే డిసైడ్ అయిపోయారు, సూర్యుడి కంటే పెద్ద నక్షత్రం అనేసి. సో మెజారిటీ అలా ఆన్సర్ పంపించారు, సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రం అన్నది కాదండి. సో ఆన్సర్ నేను చెప్పేస్తాను, రాంగ్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ రెడీగా ఉండండి, మరి రైట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తాను. భోగనాథన్ వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాతుల్లా భావనపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. సురేంద్రనాథ్ జార్సుగూడ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తిక్కమక్కగా ఉన్నది. సో తిక్కమక్క ఏం లేదండి, చాలా ఈజీ. అయితే ఈ సూపర్ నోవా అనేది ఎందుకు ఈరోజు ఈ ప్రశ్న అడిగాను అనేది నేను చెప్తాను, జస్ట్ వెయిట్. గుండుగొలం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు. మహేంద్ర తెనాల్ నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, ఇంకా నెల్లూరు నుంచి ప్రసాద్. ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్యాప నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు. కొంచి రామూర్తి బెంగళూరు నుంచి.

తెరట్ల ప్రసాద్ ట్రంక్ రోడ్ నెల్లూరు నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి జరిగిన, దినేష్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి, ప్రభా చీరాల నుంచి, సూర్యగ్రహణం ఉంది అందుకనే అంటున్నారు. సూర్యగ్రహణానికి సూపర్నోవాకి సంబంధం ఏమీ లేదండి. సూపర్నోవా వేరు, సూర్యగ్రహణం వేరు. ఓకే, దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇంకా తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి, ప్రశ్న మరొకసారి చెప్పరా. అయిపోయిందండి, టైం అయిపోయింది కదా. సో గాంధీ మార్కెట్ ఇంకోల నుంచి హుసేన్ దాదా, అక్రమ్, అన్నారం, విజయ్ కుమార్, కరీముల, తయ్యూబ్, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతపెద్దన్న, చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. సో ఇంతకీ ఈ సూపర్ నోవా అంటే ఏంటంటే, ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ పేలిపోయే నక్షత్రాన్ని సూపర్ నోవా అని అంటారనమాట. సో ఈ నక్షత్రం బాగా చాలా కాంతి, చాలా ఎనర్జీ వస్తుంది, భారీ స్థాయిలో విస్ఫోటనం సంబంధించి చాలా వెలుతురునిచ్చి చాలా ఎనర్జీ విడుదల చేసి ఆ స్టార్ అనేది పేలిపోవడం జరుగుతుంది. దాన్ని సూపర్ నోవా అంటారు. మరి ఈరోజే ఈ క్వశ్చన్ ఎందుకు అనంటే, సూపర్ నోవా ఇదే రోజున చాలా చాలా చాలా సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 185వ సంవత్సరంలో చైనీస్ ఆస్ట్రోనామర్స్ గమనించారనమాట. ఫస్ట్ సూపర్ నోవాని అప్పుడు గమనించారు. సో అప్పటి నుంచి ఈ సూపర్ నోవాస్ వస్తూనే ఉన్నాయి. అలా స్టార్స్ కొన్ని పేలిపోతూ ఉంటాయి, అలా సూపర్ నోవాస్ వస్తూ పోతూ ఉంటాయి అనమాట. మరి అదండి ఈరోజు యువలయ. సో మళ్ళీ యువలయలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ జస్ట్ స్టే ట్యూన్డ్.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి CH పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
3: ప్రణామ అధ్యాపికాజీ.
4: ఆశీష్ ఆవో బయటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కి నీత్ నీతి దోహె కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమర్ వాణి. పహలే కవి పరిచయ బతాఉంగీ, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ జ్ఞానాశ్రయ శాఖా కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే, కింతు కబీర్ దాస్ జ్ఞానీ తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు కాని గొప్ప జ్ఞానవంతులు. అచ్చా అప్పహలే కబీర్ కా పెహలా దోహా పడతీ హూ, ధ్యాన్ సే సునో.
3: జీ అధ్యాపికా జీ.
4: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
3: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే.

0: दुख का है कोहोय।
1: अब सुनो, कबीर कहते हैं कि दुख के समय में सब लोग भगवान को याद करते हैं, लेकिन सुख के दिन में भगवान का स्मरण ही नहीं करते। यदि हम लोग सुख के समय में भी भगवान का स्मरण करें तो दुख कैसे हो सकता है? इसलिए भगवान का स्मरण सदा करना चाहिए। कवि కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కానీ సుఖంలో, అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
0: జీ అజ్జపికా జీ.
1: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్, మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
0: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్, మాలీ సీచే సో ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
1: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కహతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిశ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలీ సౌ ఘడే పానీ సే పేడ్ సీంచతా హై, తో భీ సమయ సే పహలే पेड़ से कोई फल नहीं मिलता। मौसम के आने पर ही पेड़ से फल निकलते हैं। इसी प्रकार जल्दबाजी करने मात्र से कोई काम नहीं होता। कवि कबीर दासु ई विधंगा चुबतुन्नारु। अन्य पनलु नम्मदी नम्मदिगा सरियैन समयंलोने जरुगुताई। तंदर परिणंत मात्राना ये पनी जरगदु। इप्पुडु पनलु त्वरगा पोंदालने आकांक्षतो तोटमाली 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే, అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్టుకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అగ్లా దోహ పడ్తీ హూ, ధ్యాన్ సే సునో.
0: జీ అజ్జపికా జీ.
1: సాయి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయ్, మే భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
0: జీ అజ్జపికా జీ. సాయి నా ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మే భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్.
1: కవి కబీర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థన కర్తే హై. హే భగవాన్, కృపా కర్కే मुझे इतनी ही संपत्ति दीजिए जिससे मैं अपने परिवार का पोषण कर सकूं, मेरी भूख भी मिट जाए और मेरे घर आए साधु लोगों की भूख भी मिटा सकूं। अर्थात साधु लोगों का आदर करने का पवित्र काम हो सके। कवि कबीर दासु भगवंतुडिनि ई विधंगा प्रार्थिस्तुन्नारु। ओ परमात्मा, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగి ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. अच्छा, अब कविवर रुंद के दोहे के बारे में जान लेंगे?
0: जी अज्जापिका जी।
1: अच्छा सुनो, कविवर रुंद हिंदी साहित्य के रीति काल के सूक्तिकार कवियों में प्रमुख है। इनकी प्रसिद्ध का मुख्य कारण रुंद सतसई है। उनके दोहे नीतिपरक और उपदेशात्मक है। कविवर रुंद हिंदी साहित्य रीतिकालम సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని, ఉపదేశాన్ని

0: ఇస్తాయి. అచ్చా అప్సునో, ఉత్తమ్ జన్ కే సంగ్ మే సహజే హీ సుఖ్ భాసీ జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసీ. తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. ఉత్తమ్ జన్ కే సంగ్ మే సహజే హీ సుఖ్ భాసీ జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసీ.
0: తుమ్నే టీక్ పడా. అబ్ సునో, వృంద్ కహతే హై కి అచ్చే ఔర్ మహాన్ గుణ వాలోం కే సాంగత్య సే సదా సుఖ్ హీ మిల్తా హై. ఇసీ కా ఉదాహరణ వే ఇస్ తరహ్ దేతే హై. రాజా సభా మే ఇత్ర లేకర్ ఆతే హై తో ఉస్ సుగంధ కా సుఖ్ సభీ సభాసద్ లేతే హై, అర్థాత్ వే ఇతర్ కా అనుభవ్ కర్తే హై. నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు, మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు, రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్ లెంగే సునో. కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి. అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి.
0: కవివర్ వృందిజీ కహతే హై కి కోయి భీ బురాయి కర్కే సుఖ్ చాహే తో వహ్ కైసే మిల్ సక్తా హై. అర్థ హై కి బురా కర్కే సుఖ్ పానా అసంభవ్ హై. ఉదాహరణ దేతే వృంద్ కహతే హై కి ఆక్ కా పౌధా లగాకర్ ఆమ్ కా ఫల్ ప్రాప్త్ కర్నా కైసే సంభవ్ హోతా హై. ఉసీ తరహ్ భలాయి కర్కే హీ సుఖ్ ప్రాప్త్ కర్నా చాహియే, నా కి బురాయి కర్కే. ఎవరైనా చెడు చేసి సంతోషం కోరుకుంటే ఎలా కలుగుతుంది, అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది. దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు, జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది, అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. అబ్ దూసరా దోహా పడుంగి ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజానా రస్రీ ఆవత్ జాతతి సిల్పర్ పరత్ నిషాన్. అబ్ తుమ్ పడో.
1: కరత్ కరత్ అభ్యాస్తే జడ్మతి హోత్ సుజాన్ రసరీ ఆవత్ జాతతే సిల్పర్ పరత్ నిషాన్.
0: సునో, కవివర్ వృందిజీ ఇస్ దోహే మే అభ్యాస్ కా మహత్వ బతాతే హై. వే కహతే హై కి అభ్యాస్ సే హమ్ సబ్ కుచ్ ప్రాప్త్ కర్ సక్తే హై. ఇస్ విషయ కా ఉదాహరణ వే ఇస్ తరహ్ దేతే హై, రస్సీ కి బార్ బార్ రగడ్ సే శిలా పర్ భీ నిశాన్ పడ్ జాతా హై. ఇసీ తరహ్ అభ్యాస్ కర్తే కర్తే మూర్ఖ భీ జ్ఞానీ బన్ సక్తా హై. కవివర్యులు వృంద్ ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు, సాధన చేస్తే మనం అన్నీ పొందగలం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృంద కవి ఇంకా ఈ విధంగా అన్నారు, త్రాడు యొక్క ఒరిపిడి వలన బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది, ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని చెప్పారు. అబ్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతాఉంగి లిక్ లో.
1: జీ అధ్యాపికా జీ. బతాయే లిఖుంగా.
0: సుమిరన్
2: గట్టిగా
0: గుర్తు తెచ్చుకొనుట.
1: సుమిరన్ గుర్తు తెచ్చుకొనుట.
0: కాహే క్యూ ఎందుకు.
1: కాహే క్యూం ఎందుకు.
0: హోయ్ హోతా హై సంభవించును అని అర్థం.
1: హోయ్ హోతా హై సంభవించును.
0: ధీరే ధీరే మెల్ల మెల్లగా.
1: ధీరే ధీరే మెల్ల మెల్లగా.
0: మన మన్ మనసు.
1: మన మన్ మనసు.
0: మాలి తోటమాలి.
1: మాలి తోటమాలి.
0: సీంచే నీరు పెట్టుట.
1: సీంచే నీరు పెట్టుట.
0: ఘడ కుండ.
1: ఘడ ఘడ కుండ

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో శ్రీ బీవీఎస్ ప్రసాద్ గారి మృదంగం, శ్రీ ఎస్ఎస్ శంకర్ గారి ఘటం ఆదితాళం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు, 102.7 మెగాహెచ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5 గంటలు, 102.7 మెగాహెచ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారాలకు స్వాగతం.

ఈనాటి సాయంకాల ప్రసార విశేషాలను తెలియజేస్తున్నది మీ ప్రసన్నలక్ష్మి. అందరికీ నమస్కారం. ప్రసార విశేషాల అనంతరం 5:05 వనితా వాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమంలో మహిళలు స్వయం ఉపాధి అవకాశాల గురించి తెలుసుకుంటూ మహిళలు మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమం ప్రసారం. ఈ కార్యక్రమంలో యువతకు విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చిన సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీమతి భమిటిపాటి విజయలక్ష్మి గారి రచన మరియు సమర్పణలో కుసుమ విలాపం కథానిక ప్రసారం. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 అలనాటి మధురగీతం ప్రసారం. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ

సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి చెరకు సాగులో విత్తన పుతోటల ప్రాధాన్యత. ఈ అంశము గురించి ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8:15 8:15 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 10:00 పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో భాగంగా రాజ్యసభ లోక్సభలలో ప్రశ్నోత్తరాల సమయం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు ఈనాటి మా సాయంకాల ప్రసార విశేషాలు విన్నారు.

ఇప్పుడు రేపు అనగా 5/8/2026 బుధవారం మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకుందాం. ఉదయం 5:50 వందేమాతరం, 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు, 6:00 దేశభక్తి గేయం, 6:10 అర్చన భక్తి గీతాల కార్యక్రమం, 7:00 మనసింహపురి కేంద్ర ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో ముందుగా స్వరార్చన, తదుపరి సయ్యద్ నజ్మా గారి రచన మరియు సమర్పణలో కనువిప్పు కథానిక ప్రసారం, అనంతరం మద్యపానం మాన్పించడం ఎలా, ఈ అంశం గురించి డాక్టర్ కె మానస గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం ప్రసారం. కార్యక్రమ సమర్పణ శ్రీ అవిధ్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు గారు. ఉదయం 9:00 హలో అభిరుచి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, 9:30 హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటలు ప్రసారమవుతాయి. సాయంత్రం 5:05 వనితావాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మాన్యశ్రీ మండలి వెంకట కృష్ణారావు గారి జయంతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సందర్భంగా 4/8/2026 వారి జయంతిని పురస్కరించుకుని కీర్తి శిష్యులు శ్రీ మండలి కృష్ణారావు గారి తెలుగు భాషకు చేసిన కృషిని స్మరించుకుంటూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సీనియర్ ఫెలో డాక్టర్ శ్రీ కొల్లేటి రవిబాబు గారి ప్రసంగం వింటారు. అనంతరం సమాచార వేదికలో స్థానిక వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 7:00 అలనాటి మధుర గీతం ప్రసారం. రాత్రి 11:10 మా కార్యక్రమాల ముగింపు ఉంటుంది. మీరింతవరకు రేపు మనసింహపురి కేంద్రంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05, వనితా వాణి కార్యక్రమానికి స్వాగతం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం పేద విద్యార్థుల కోసం ఎస్బీఐ ఆశ పథకం గురించి తెలుసుకుంటూ, కార్యక్రమంలో మహిళలు మెచ్చే సినీ

గీతాలనైతే విందాం. ముందుగా కార్యక్రమంలో నాని ఈ చిత్రం కోసం చంద్రబోస్ గారి రచనలో ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఉన్నికృష్ణన్ సాధనా సర్గం ఆలపించిన ఈ అద్భుతమైన పాటనైతే విందామా మరి.

అందరికీ నమస్కారం, అందరికీ ఆత్మీయ స్వాగతం. చదువుకోవాలనే ఆశ ఉంది, ప్రతిభ ఉంది, కానీ ఆర్థిక పరిస్థితులు సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితులను ఎంతోమంది విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. పేదరికం కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువు మధ్యలో ఆగిపోకుండా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక స్కాలర్షిప్లు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి

ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ పథకం ఒకటి అన్నమాట. ఈరోజైతే మనం ఈ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ అంటే ఏమిటి, దానికి ఎవరు అర్హులు, ఎంత ఆర్థిక సహాయం లభిస్తుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇలాంటి

0: తమ విద్యను కొనసాగించేందుకు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడమే ప్రధాన ఉద్దేశం. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు వివిధ కేటగిరీల విద్యార్థులకు ఈ కార్యక్రమం అయితే ఉపయోగపడుతుంది. మరింత సమాచారం తెలుసుకోబోయే ముందు మనం నమో వెంకటేశ ఈ చిత్రం కోసం రామ్ జోగయ్య శాస్త్రి గారి రచనలు, దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీత సారథ్యంలో వేణుగారు ఆలపించిన ఈ అద్భుతమైన పాట విందామా? పాట వినబోయే ముందు ఒక ప్రకటన.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం ఎస్బీఐ ఆశా పథకం గురించి. ఈ ఆశా స్కాలర్షిప్ ఎస్బీఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ విద్యను కొనసాగించేందుకు ఈ స్కాలర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు వివిధ కేటగిరీల విద్యార్థులకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, ఐఐటి విద్యార్థులు, ఐఐఎం విద్యార్థులు, అలాగే వివిధ విదేశాల్లో ఉన్నటువంటి ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు కూడా సంబంధిత కేటగిరీల్లో స్కాలర్షిప్ అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ అవకాశాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అండగా నిలుస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిఎస్ఆర్లో భాగంగా ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందన్నమాట. ఈ పథకం కోసము 100 కోట్ల భారీ మొత్తాన్ని స్కాలర్షిప్గా మన ఎస్బీఐ వారు కేటాయించారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాలర్షిప్ కార్యక్రమం. 9వ తరగతి నుంచి 12వ తరగతి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా ఉన్నత విద్యను అభ్యసించే వారందరి కూడా విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు, పేద విద్యార్థులు అన్నమాట. అయితే 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఎంత స్కాలర్షిప్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే వాళ్ళకి స్కాలర్షిప్ మొత్తం 15,000 రూపాయల వరకు లభిస్తుంది. అర్హత వచ్చేసి 9 నుంచి 12వ తరగతి విద్యార్థులై ఉండాలి. గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 సీజీపీఏ లేదా 75% మార్కులను వీరు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులు కలిగి ఉండాలి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 3,00,000 రూపాయలలోపు ఉండాలి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకైతే స్కాలర్షిప్ మొత్తం 75,000 రూపాయల వరకు లభిస్తుంది. అర్హత వచ్చేసి ఇంటర్లో కనీసం 7.5 సీజీపీఏ లేదా 75% మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులైతే వీరు ముందు సంవత్సరంలో సాధించి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 6,00,000 రూపాయల లోపు అయితే ఉండాలి. ఇక ఎస్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 300 లేదా నాకు ఏ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కళాశాలలో ఈ విద్యార్థులు చదువుతూ ఉండాలి అన్నమాట. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం అయితే స్కాలర్షిప్ మొత్తం 1,50,000 రూపాయల వరకు వస్తుంది. అర్హత వచ్చేసి డిగ్రీలో కనీసం 7.5 సీజీపీఏ లేదా 75% మార్కులు కలిగి ఉండాలి. ఈ విద్యార్థులు ఎస్సీ ఎస్టీలకు చెందిన వారైతే కనీసం 65% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దివ్యాంగులైతే కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి 6,00,000 రూపాయలలోపు ఉండాలి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ 300 లేదా నాకే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా కళాశాలలో విద్యను అభ్యసిస్తూ ఉండాలి. ఇక వైద్య విద్యను చదువుతున్నటువంటి విద్యార్థుల కోసమైతే స్కాలర్షిప్ మొత్తం వచ్చేసి 2,00,000 రూపాయల వరకు స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. అర్హత విషయానికి వస్తే గత విద్యా సంవత్సరంలో కనీసం 7.5 సీజీపీఏ లేదా 75% మార్కులు కలిగి ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్కు అర్హులు.

ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కనీసం 65%, దివ్యాంగులకు కనీసం 60% మార్కులైతే కలిగి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షల రూపాయలలోపు కలిగి ఉండాలి. వీరు అంటే ఈ ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు ఎయిమ్స్ లేదా దేశంలోని టాప్ 50 మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ చదువుతూ ఉండాలి. అలాంటి విద్యార్థులకు మాత్రమే ఇక్కడ స్కాలర్షిప్ అయితే లభిస్తుంది, ఆశా స్కాలర్షిప్. నీట్ స్కోర్ కార్డు కూడా ఈ విద్యార్థులు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు మనం ఈ అద్భుతమైన పాటనైతే కోర్టు చిత్రం నుంచి విందాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు వనితావాణి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనమైతే తెలుసుకుంటున్నాం ఎస్బీఐ ఆశ స్కాలర్షిప్ పథకం గురించి. ఇక్కడ ఐఐటి విద్యార్థులకైతే 2 లక్షల రూపాయల వరకు స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. అలాగే ఐఎం విద్యార్థులకు 5 లక్షల వరకు స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకైతే 15 లక్షల రూపాయల వరకు సహాయం లభించే కేటగిరీలు అయితే ఉన్నాయి. అయితే ఈ గరిష్ట స్కాలర్షిప్ మొత్తాలు ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అదే మొత్తం వస్తుందని లేదు. కేటగిరీ అర్హతలు అధికారిక నిబంధనల ప్రకారం వీరికి స్కాలర్షిప్ను అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఈ స్కాలర్షిప్కు అర్హుడినా కాదా అనేది తెలుసుకోవాలి. అలాగే ప్రతి విద్యార్థి కూడా భారతీయ పౌరుడై ఉండాలి. పాఠశాల స్థాయి స్కాలర్షిప్కు సాధారణంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఎస్బీఐ ఆశ స్కాలర్షిప్ పథకం గురించి ఈనాటి వనితావాణి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం. మళ్ళా వచ్చే వారం కొత్త పథకంతో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:30. యువతరంగం కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి యువతరంగం కార్యక్రమంలో యువతకు విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చినటువంటి సినీ గీతాలనైతే విందాం. ముందుగా ఒక విద్య ఉద్యోగ సమాచారం. తెలంగాణ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ విభాగం మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ NMMS 2026-27 పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు 1,000 రూపాయల చొప్పున ఏడాదికి మొత్తం 12,000 రూపాయల స్కాలర్షిప్ను అందిస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేసే వరకు మొత్తం 4 ఏళ్ల పాటు ఈ స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హత తెలుసుకుందాం. 2025-26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. 2026-27 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అయి ఉండాలి. విద్యార్థి ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం 350,000 రూపాయలకు మించకూడదు. ఎంపిక విధానం వచ్చేసి రాత పరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేయడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో 2 పేపర్ల రాత పరీక్షలను నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసి 24/8/2026. ప్రింట్ తీసిన అప్లికేషన్లు, నామినల్ రోల్స్, ఫీజు రసీదులను DEO కార్యాలయంలో సమర్పించడానికి చివరి తేదీ 1/9/2026. DEO కార్యాలయం నుంచి హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆఫీస్కు సమర్పించడానికి చివరి తేదీ 7/9/2026. ఈ NMMS పరీక్ష తేదీ వచ్చేసి 1/11/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.bse.telangana.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.bse.telangana.gov.in. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చక్కటి సినీ గీతం విందాం.

0: ಜಗನ್ನೆ.
1: నూట రెండు పాయింట్ ఏడు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలెట్టి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఢిల్లీ 828 ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రిన్సిపల్ వచ్చేసి 124 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 124 పోస్టులలో మహిళలకు 52, పురుషులకు 72 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 704 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. అందులో మహిళలకు 340, పురుషులకు 364 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత వయస్సు వచ్చేసి ప్రిన్సిపల్ పోస్టుకు 50 ఏళ్ళు, వైస్ ప్రిన్సిపల్ పోస్టుకు 35 ఏళ్ళు మించరాదు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు సడలింపులు వర్తిస్తాయి. అర్హతలు వచ్చేసి పీజీ బీఈడీలతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పురుషులకు 25 రూపాయలు, మిగతా వారికి ఫీజు ఉండదు. ఎంపిక విధానం వచ్చేసి కంబైన్డ్ రిక్రూట్మెంట్ టెస్టు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 14/2026. మరింత సమాచారం కోసం సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://www.upsc.gov.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://www.upsc.gov.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. కార్యక్రమంలో ఇప్పుడు నరసింహ చిత్రం కోసం అద్భుతమైన పాటనైతే విందామా?

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: ఇప్పుడు ఒక విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లతో పాటు పలు జాతీయ వైద్య సంస్థలలో సేవలను అందించే అవకాశం ఉన్నటువంటి దేశవ్యాప్తంగా 2218 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే వెలువడింది. దీనికి అర్హత వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ జీఎన్ఎం విద్యార్హతలతో పాటు విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నమాట. ఈ వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుసుకుందాం. బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం కోర్సులతో మేటి అవకాశం నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం. ఈ నర్సింగ్లో అవపాసన పట్టిన వారంటే ఈ నర్సింగ్లో ఉత్తీర్ణత సాధించిన వారు ఉద్యోగానికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసి 2218. ఈ పోస్టుల్లో 80% మహిళలకే ఉంటాయి, మిగిలిన 20% మాత్రమే పురుషులను ఈ పోస్టుల్లో భర్తీ చేస్తారన్నమాట. ఇక దీనిలో ఆన్లైన్లో ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలైతే నిర్వహించడం జరుగుతుంది. 2 దశల్లోనూ విజయవంతమైన వారి సర్టిఫికేట్లను పరిశీలించి అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చి ఆ ప్రాధాన్యత ప్రకారం వీరి అభ్యర్థులను పోస్టులకైతే కేటాయిస్తారు. ఇక ఇక్కడ పరీక్ష విధానం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిలిమ్స్ పరీక్ష విధానానికి వస్తే 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను అయితే అడగడం జరుగుతుంది. ఇందులో 80% సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి, మిగిలిన 20 జనరల్ నాలెడ్జ్ యాప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలను అడగడం అయితే జరుగుతుంది. ప్రతి సరియైన జవాబుకు 1 మార్క్ ఉంటుంది. తప్పు సమాధానానికి మార్కులో 1/3 మార్కును తగ్గించడం కూడా జరుగుతుంది. పరీక్ష వ్యవధి వచ్చేసి 90 నిమిషాలు. దీన్ని 5 సెక్షన్లుగా విభజిస్తారు. ఒక్కో సెక్షన్లో 20 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి సెక్షన్కు 18 నిమిషాల్లో ఈ పరీక్షనైతే పూర్తి చేయాలి. ఇందులో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్ 50%, ఓబీసీలకు 45%, ఎస్టీ ఎస్సీలకు 40% మార్కులు అయితే పొందాలి. దివ్యాంగులైతే కేటగిరీని అనుసరించి అదనంగా మరొక 5% సడలింపు అయితే వీరికి లభిస్తుందన్నమాట. ఇక సబ్జెక్ట్ విభాగంలో అడిగే ప్రశ్నలన్నీ కూడా బీఎస్సీ నర్సింగ్ 4 ఏళ్ల సిలబస్ నుంచే ఉంటాయి. అందువల్ల ఆ పాఠ్య పుస్తకాలు బాగా చదివితే ఎక్కువ మార్కులను గెయిన్ చేసుకోవచ్చు. గతంలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలు సాధన చేసిన వారు అధిక మార్కులను పొందవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష అర్హత కోసమే ఇక ఎంపికలో ఈ మార్కులు పరిగణనలోకి తీసుకోవడం జరగదు. అంటే ఈ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేది అర్హత కోసమే మాత్రమే అన్నమాట. అంటే ఇంకా మెయిన్స్కి వచ్చినాక ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారి జాబితా నుంచి కేటగిరీల వారి ఉన్న ఖాళీలను 5 రెట్ల మందికి మెయిన్స్కు అవకాశం కల్పిస్తారు. ఇందులో 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉంటాయి. ఇవి కూడా బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచే ఉంటాయి. ప్రిలిమ్స్తో పోలిస్తే ప్రశ్నలు కొంచెం కఠినంగా ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కును తగ్గిస్తారు. ఈ పరీక్ష వ్యవధి వచ్చేసి 3 గంటలు. దీన్ని 4 సెకండ్లుగా విభజించారు, 4 సెక్షన్లుగా. ఈ సెక్షన్స్లో 40 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారి వ్యవధి 45 నిమిషాలు. ఇందులో అర్హతకు జనరల్ ఈడబ్ల్యూఎస్ వారు 50% మార్కులు సాధించాలి, ఓబీసీలు అయితే 45%, ఎస్సీ ఎస్టీలు అయితే 40% మార్కులు పొంది ఉంటే వారు ఈ పోస్టులకు అర్హులన్నమాట. ఇక దివ్యాంగులైతే కేటగిరీని అనుసరించి అదనంగా మరో 5% వీరికి సడలింపు అయితే వర్తిస్తుంది. ఇక నియామకాల విషయానికి వస్తే పరీక్షలో అర్హత సాధించిన వారి సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. అనంతరం మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం ఖాళీలకు అనుగుణంగా అభ్యర్థుల ప్రాధాన్యం ప్రకారం పోస్టులను కేటాయిస్తారు. వీరికి పే లెవెల్ 7 ప్రకారం 44,900 రూపాయల మూల వేతనమనైతే అందిస్తారు. దీనికి డిఏ హెచ్ఆర్ఏ అదనంగా ఉంటాయి. ఇంకా అన్నీ కలిపి మొదటి నెల నుంచే సుమారు వీరు 85,000 రూపాయల వరకు వేతనాన్ని అయితే అందుకోగలరు. నోటిఫికేషన్లో 2218 పోస్టులు ప్రకటించినప్పటికీ నియామకాల సమయానికి వీరి సంఖ్య ఇంకా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక అర్హత విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 ఏళ్ల పని అనుభవంనైతే కలిగి ఉండాలి. అభ్యర్థులు అర్హత వయసు వచ్చేసి దరఖాస్తు గడువు తేదీ నాటికి 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సును కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల సడలింపులు కూడా వర్తిస్తాయి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13 ఆగస్టు సాయంత్రం 5 గంటల వరకు అయితే ఈ దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 3,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకైతే 2,400 రూపాయలు. ఇక దివ్యాంగులకు ఫీజు ఉండదు. ఇక ఎగ్జామ్స్ విషయానికి వస్తే ప్రిలిమ్స్ స్టేజ్ 1 పరీక్ష తేదీ వచ్చేసి 12 సెప్టెంబర్ నిర్వహిస్తారు.

మెయిన్స్ స్టేజ్ టూ వచ్చేసి పరీక్ష తేదీ సెప్టెంబర్30వ తేదీ. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://aiimsexams.ac.in/. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి https://aiimsexams.ac.in/. ఈ వెబ్సైట్ అడ్రస్ను మరింత సమాచారం కోసం సంప్రదించగలరు. ఇప్పుడు కార్యక్రమంలో పెద్ద చిత్రం కోసం ఈ అద్భుతమైన పాటనైతే విందామా?

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. మరొక విద్య ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. ఎన్డీ ఎన్ఎండిసి పలు విభాగాల్లో 102 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత వచ్చేసి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ ఈ అర్హతను కలిగి ఉండాలి. అభ్యర్థులకు వేతన శ్రేణి వచ్చేసి 60,000 రూపాయల నుంచి 180,000 రూపాయల వరకు వేతనమైతే లభిస్తుంది. దరఖాస్తు ఫీజు 500 రూపాయలు. ఎంపిక వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 11/8/2026. సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ www.nmdc.co.in/. ఈ వెబ్సైట్ అడ్రస్కు మరింత సమాచారం కోసం సంప్రదించగలరు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రానికి ఈ విద్యా సంవత్సరంలో 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పి చంద్రశేఖర్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదాయం రావాలన్నా అభివృద్ది జరగాలన్నా రాష్ట్రానికి పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. ప్రైవేటు రంగంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, ఇప్పటికే 11 లక్షల 37 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా 2024 నాటి పరిస్థితులు, తాజా పరిస్థితులపై వాస్తవాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం 95,231 రూపాయలుగా ఉండేదని, విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరులను కోల్పోయిందన్నారు. 2025-26లో తలసరి ఆదాయం 2

0: ఇప్పుడు ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం.
1: జల జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టుతో గోదావరి జిల్లాలో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జల జీవన్ మిషన్ పనుల పురోగతిపై మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ పనుల వేగం పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో 1,93 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి సత్యకుమార్ యాదవ్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన సుమారు 2,500 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడంతో పాటు గత 2 సంవత్సరాల్లో 8,300 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసిందని చెప్పారు. డాక్టర్ల నియామకాలు, ఔషధాల లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేర్ సెంటర్లు, ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ బ్లాక్లు, కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిస్తూ,
2: ఇవాళ క్యాన్సర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాం, క్యాన్సర్ కేర్ సెంటర్లను నిర్మిస్తున్నాం, అదేవిధంగా ట్రామా అని దృష్టి పెట్టుకుని ప్రతి జిల్లాకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మిస్తున్నాం. ప్రధానంగా గ్రామాల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో ఆ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కూడా గతంలో పేర్లు పెట్టుకున్నారు కానీ నిర్మించలేదు. ఇవాళ కొత్తగా 1,000 సంఖ్యలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కూడా నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో సంజీవిని కార్యక్రమం ద్వారా వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా, ఏది క్రియేటివ్ క్యూరేటివ్ అప్రోచ్ కాకుండా ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ ప్రొయాక్టివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లి ప్రయత్నం చేస్తున్నాం.
1: నీట్ యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట కోటా కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి నిర్దేశిత గడువులో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నీట్ యూజీ 2026లో తొలి విడత అఖిల భారత కోటా కౌన్సిలింగ్ రేపటి నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుండగా చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట స్థాయి ధృవీకరణ ఆగస్టు 29న జరగనుందని చెప్పారు. రాష్ట్రానికి ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 325 MBBS సీట్లు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ అదనపు సీట్ల కేటాయింపుతో మరింత మంది విద్యార్థులకు డాక్టర్ అయ్యే అవకాశం లభిస్తుందని వైస్ ఛాన్సలర్ తెలియజేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు మరింత సులభంగా పొందటానికి వీలుగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ ను ఉపయోగించి దివ్యాంగులు ఇకపై తామున్న చోట నుంచి కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం సదరం సేవలను మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే వీలు కల్పించినట్టు ఆర్టీజీఎస్ అధికారులు చెప్పారు. దీనివల్ల దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్, స్లాట్ లభ్యత సమయం, సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి సేవల కోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు విద్యార్థులకు సూచించారు. విజయవాడలోని వెల్లిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అనే అంశంపై ఈరోజు జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదని, దాని ప్రభావం మొత్తం కుటుంబం, సమాజంపై కూడా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం సముద్ర సగటు మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తారం

విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో భమిడపాటి విజయలక్ష్మి గారి రచన మరియు సమర్పణలో కుసుమ విలాపం కథానిక విందాం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారు మనకు అందించిన కథానిక కుసుమ విలాపం.

కథ పేరు కుసుమ విలాపం. కుసుమ చలికి లెక్క చేయక శీతాకాలపు సుఖనిద్రకు లొంగక తెల్లవారుజామునే లేచి వాకిట్లో ముగ్గు వేయటానికి వెళ్ళింది. గంటకు పైగా కష్టపడి ఎంతో సుందరంగా రంగులద్ది తీర్చిదిద్దిన ముగ్గును చూసి మురిసిపోయింది. ఆ ముగ్గుకి ఫోటో తీద్దామని సెల్ఫోన్ కోసం లోపలికి వెళ్ళింది. వాళ్ళ ఆయన్ని పిలిచి ముగ్గుతో నాకు ఫోటో తీయరా అని అడగాలనుకుంది. కానీ ఆమె అలా అడగలేదు. అతని దగ్గర ఆమెకు అంత చనువు లేదు. పక్కింట్లో కొత్తగా పెళ్లైన జంట అనుకుంటా భార్య వేసిన వంకాయర టింకర ముగ్గునే ఎన్నో యాంగిల్స్లో ఫోటో తీయడం చూసిన కుసుమ మనసు చివుక్కుమంది. నా ముగుడు ఉన్నాడెందుకు అనుకుంటూ మనస్సులోనే ముక్కు చేదుకుంది. అంత బాగా కుదిరిన ముగ్గుని కనీసం తాను అన్న ఫోటో తీసుకుందామని సెల్ తీసుకుని గబగబా బయటకు నడుస్తున్న కుసుమ తన భర్త గొంతు విని ఆగిపోయింది. కుసుమ, బాక్స్ రెడీ అయిందా? నీకు నిన్ననే చెప్పాను కదా ఈరోజు అర్జెంటు పని ఉంది, బాక్స్ త్వరగా రెడీ చేయమని అంటూ లోపల నుంచి కేకలు వేసుకుంటూ కుసుమ దగ్గరికి వచ్చాడు ఆమె భర్త కార్తీక్. అతని అరుపులకు జడిసి గబగబా లోనికి వచ్చి ఫోన్ టీపాయ్ పైన పడేసి వంటగదిలోకి ఉరికింది కుసుమ. గబగబా ఉప్మా చేసి కార్తీక్ ముందు పెట్టింది. ఆఫీస్కి టైం అయిపోతుంది అన్న కంగారులో వేడివేడి ఉప్మా తింటూ నోరు కాలి ఆ బాధతో, బుద్ధుందా, ఇంత వేడిగానే పెట్టేది, ఓ రుచి లేదు పచ్చి లేదు, ఇంతటి ఉప్మాకి ఏ

ఏదో పెద్ద పిండి వంటలు వండి వారుస్తున్నట్టు హడావిడి అంటూ తిట్టిపోస్తూనే ప్లేట్లో చిన్న చట్నీ బొట్టు కూడా లేకుండా సాంతో నాకేసి ఇంకేదో తిట్టుకుంటూ అప్పటికే కుసుమ రెడీ చేసి ఇచ్చిన లంచ్ బ్యాగ్తో బయటికి వెళ్ళిపోయాడు కార్తీక్. బయటికి వెళ్తున్న భర్త వైపు చూస్తూ, ఇది రోజు ఉండేదేగా, ఏ రోజైనా నన్ను పొగిడిన నోరా అది. పెళ్లైన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విషయంలోనూ నన్ను మెచ్చుకునేది లేదు. ఎప్పుడు తన సొంత డబ్బా కొట్టుకోవడం, నన్ను చులకన చేసి మాట్లాడడం తప్ప ఏ సందర్భంలోనూ సభాష్ అంటూ నా భుజం తట్టింది లేదు. కాని నా ముందు ఫోజులు కొట్టడానికి తను కాలేజీ డ్రీమ్ బాయ్ అని, అమ్మాయిలంతా తనంటే పడి చచ్చిపోయేవాళ్ళని, ఒక పక్క వాళ్ళు ఎంత అందగత్తలో అని వాళ్ళ అందాన్ని వర్ణిస్తూనే ఎవరిని కన్నెత్తి చూసేవాణ్ణి కాదు అంటాడేమిటో. మొన్నటికి మొన్న ఎవరో పాత స్నేహితురాలు కలిసింది అని, తను ఇప్పటికీ అప్పటిలాగే పుత్తడి బొమ్మలా ఉందని చెబుతుంటే ఒళ్ళు మండిపోయింది. పోనీ నేను అందగత్తను కాదులే అనుకున్నా, కనీసం మిగతా విషయాల్లో అయినా ఏనాడన్నా మెచ్చుకున్నాడంటే అదీ లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షణం అంటారు, కాని భర్త భార్యను పొగిడితే ఆమెకి అతనిపై ఇంకా ప్రేమ పెరిగి అతని ఆయు పెరుగుతుందని తెలుసుకోలేరు ఏమిటో ఈ మగాళ్ళు అనుకుంటూ ప్లేట్లోని ఉప్మా నోట్లో పెట్టుకుంటూ, బాగానే ఉందిగా, మరెందుకో రుచి పచ్చి లేదంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఏంటో ఈ మనిషి, ఎప్పుడు మారుతాడో ఏమిటో అనుకుంటూ ఉప్మా తింది కుసుమ. ఎందుకో అతని తిట్లదండగానికి నిలువెల్లా నీరసం ఆవహించింది కుసుమకి. అలా తనలో శక్తి క్షీణించినప్పుడు ఏం చేయాలో ఆమెకు బాగా తెలుసు. పడిపోతున్న ఎనర్జీ లెవెల్స్ నిలబెట్టుకోవటానికి తన జీవిత పుస్తకంలోని తనకు నచ్చిన పొగడ్తల పుటలను తెరుస్తుంది. తిరిగి శక్తిని పుంజుకుని మళ్లీ పనిలో పడిపోతుంది. ఇది తనకు మామూలే. ఒకసారి గట్టిగా గాలి పీల్చుకుని వదిలి కళ్ళు మూసుకుంది. నిరాశని నెగ్లెక్ట్ చేస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ తను ఎందరి నుంచో అందుకున్న పొగడ్తల పేజీలోకి తొంగిచూసింది. వెలుగురేఖల అక్షరాలు తన ముఖాన్ని తాకగాని ఎంతో హాయిగా అనిపించింది కుసుమకి. ఎన్నిసార్లు చదివినా తనివి తీరని, తనకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చే, ఎవరికీ చెప్పని జ్ఞాపకాల పేజీలే అవి. ఆమె నిరాశకు గురి అయిన ప్రతిసారి ఆ పేజీలను తెరచి చూసి స్వాంతన పొందుతుంది. ఇప్పటిదాకా తన జీవితంలో జరిగిన కొన్ని మధురమైన సంఘటనలను, ఆ సందర్భంలో తను అందుకున్న పొగడ్తల అవార్డులను ఆ పేజీలో పదిలంగా దాచుకుంది. అది కుసుమ కాలేజీ జాయిన్ అయిన తొలి రోజు. అప్పుడు ర్యాగింగ్ ముమ్మరంగా జరుగుతుంది. ఒక సీనియర్ జూనియర్స్ అందరినీ వరుసగా నిలబెట్టి కప్పలా గెంతుతూ కుక్కలా అరవమంది. ఈ కాంబినేషన్ వింతగా అనిపించి కుసుమ గలగలా నవ్వేసింది. ఎవరా నవ్వింది అని కోపంగా అడిగింది సీనియర్. వెంటనే అక్కడ ఉన్న వారందరి చేతులు కుసుమ వైపు తిరిగాయి. కుసుమ భయం భయంగా సీనియర్ వంక చూసింది. సీనియర్ కుసుమ దగ్గరకు వచ్చి, చిలకలా బెల నవ్వేవే, నువ్వు రోజు నాకు కనపడి ఇలాగే నవ్వుతూ విష్ చేయాలి, ఇదే నేను నీకు ఇచ్చే టాస్క్ అని కుసుమ బుగ్గగిల్లుతూ అంది. చిలక నవ్వు అని సీనియర్ తనకిచ్చిన కాంప్లిమెంట్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తన నవ్వుని చిలకతో పోల్చిన ఆ సీనియర్ పొగడ్తకు పులకిస్తూ అలా కళ్ళు మూసుకునే పక్క పేజీలోకి వెళ్ళిపోయింది కుసుమ. అది కుసుమ కాలేజీకి చదువుకునే రోజుల్లోనే తను రోజు వెళ్లే పాలవాళ్ల ఇల్లు. పాలు పితికే సుబ్బయ్య రోజు తనను చూడగానే, దొరసానమ్మా వచ్చేసావా అంటూ పలకరించేవాడు. ఒకరోజు ఎందుకో కుసుమకు కోపం వచ్చి, దొరసానేంటి దొరసాని, నా పేరు కుసుమ అని కాస్త కినుకగా అంది. సరే అయితే దొరసాని కాదుగాని జయమాలిని అంటాను అన్నాడు. చచ్చ అదేం పోలిక, నా పేరు కుసుమ అని చెప్పాను కదా, అలాగే పిలువు అని అంతే కోపంగా అంది. ఏమో అమ్మాయ గారు, నాకు జయమాలిని అంటే వల్లమాలిన అభిమానం, చాలా ఇష్టం. ఎవరన్నా అందంగా ఉన్నారు అని చెప్పాలంటే జయమాలిలాగా ఉన్నావు అంటానంతే, నాకంతకన్నా పోలికలు రావు అని మొహం అమాయకంగా పెట్టి అన్నాడు సుబ్బయ్య. అతని మాటలకు పాల కోసం అక్కడికి వచ్చి నిలబడిన మిగిలిన వాళ్ళంతా పగలబడి నవ్వారు. వాళ్లలో ఒకరు, అలా అంటే బాగోదు సుబ్బడు అనగానే, సరే అయితే కోకిలమ్మా అని పిలుస్తాను, అమ్మాయి గారు కోకిల్లా తీయగా పాడతారు, నేను అమ్మాయి గారి పాటలు చాలాసార్లు విన్నాను అని ఆమె పాటను గుర్తు చేసుకుంటూ అన్నాడు సుబ్బయ్య. కళ్ళు మూసుకుని సుబ్బయ్య తనకు ఇచ్చిన కాంప్లిమెంట్ని గుర్తు చేసుకుంటూ, కోకిలమ్మ ఎంత బాగుంది పోలిక అనుకుంటున్న ఆమె గొంతు తీయగా హాయిగా మూలిగింది. మది గదిలో జ్ఞాపకాల ఊయలు ఊగుతున్న ఆమె మనసు కొత్త ఆశల రాగం అందుకుని కోయిలై కూసింది. ముగుడి మాటలతో విసిగెత్తిన ఆమె ముఖం ఇప్పుడు కాస్త ప్రశాంతంగా మారింది. ఇలా కొన్ని మధురమైన తన మనసుకి మత్తుని కలిగించి బాధని మటుమాయించేసే జ్ఞాపకాల పేజీలు అయ్యాక చివరిగా తనకి ఎంతో ఇష్టమైన లాస్ట్ పేజీ చదవబోతున్నాను అనుకుంటేనే ఆమె మనసు తన్మయత్వంలో తేలిపోయింది. అది తన కాలేజీ చివరి సంవత్సరం

చదువుతున్న రోజులు. పుట్టినరోజు అని లంగావణి వేసుకుని గబగబా కాలేజీకి బయలుదేరింది కుసుమ. ఆమె వెనుక ఇద్దరు కుర్రాళ్ళు నడుస్తూ ఏవో కామెంట్స్ చేస్తున్నారు. కాని అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతుంది కుసుమ. ఆ కుర్రాళ్ళలో ఒకరి గొంతులో నుంచి వినిపించిందో పాట.

అని ఎంతో శ్రావ్యంగా పాడుతూ ఉన్నాడు. ఆహా, ఎంత మంచి పాట, ఎంత బాగా అల్లిపాడాడు, ఎవరో పాడింది అని టక్కున వెనుకకు తిరిగి చూడాలనుకుంది కుసుమ. కానీ తను అప్పటికే కాలేజీ దగ్గరకు వచ్చేసింది. కాలేజీ గేటు దగ్గర ఫ్రెండ్స్ కనపడేసరికి వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వడివడిగా వాళ్ల దగ్గర వెళ్లిపోయింది. పాట పాడిన కుర్రాడు ఎవరో తెలియదు, కాని ఆ పాట మాత్రం తన చెవుల్లో ఇప్పటికీ అలాగే మధురంగా శ్రావ్యంగా వినపడుతూ ఉంది. తన మనసుని ఉల్లాసపరుస్తూనే ఉంది. ఎదుటివారు కోపంతో అన్న ముళ్లలాంటి మాటలు తగిలి తన మనసు చివుక్కుమన్నప్పుడల్లా ఇదిగో ఇలాగే పొగడ్తల పుటలు తెరిచి తన్మయత్వంలో కాసేపు మునిగి మనసుని రంజింపచేసుకుని మళ్లీ ఈ లోకంలోకి వచ్చేస్తుంది కుసుమ. కుసుమ కళ్ళు తెరిచి అద్దం ముందు నిలబడి తిరిగి శక్తిని పుంజుకున్న తన ముఖం వైపు చిరునవ్వుతో చూసుకుంటూ ఇంటి ముందు ఉన్న మొక్కలకి నీళ్లు పోయటానికి వెళ్ళింది. కుసుమ మొక్కలకు నీళ్లు పోస్తూ ఆ రోజు ఆ కుర్రాడు పాటిన పాట కాకినాడ వీధుల్లో తిరిగే మందారమా అని హుషారుగా పాడుతూ ఉంది. ఆమె పాటలో లీనమై గేటు తీసుకుని లోపలికి వస్తున్న కార్తీక్ ని గమనించలేదు. కార్తీక్ కుసుమ వెనుకగా వచ్చి, ఈ పాట ఏ సినిమాలోది అని ఎంతో ఆతృతగా అడిగాడు. సినిమాలోది కాదు అని తడబడుతూ అంది. మరి అడిగాడు ఆరాగా. ఈ మందార చెట్టు మా కాకినాడని తెచ్చాను కదా, అందుకే ఎందుకో అలా నేనే సరదాగా పాట అల్లి పాడుతున్నాను అంటూ అప్పటికప్పుడు మాటలు అల్లేసి భయపడుతూనే అబద్ధం చెప్పేసింది. వెంటనే కార్తీక్ కుసుమ భుజాలు పట్టి ఊపేస్తూ ఎక్సలెంట్, మార్వెలస్ అని చప్పట్లు కొడుతూ, ఇంకెప్పుడు ఎక్కడ ఈ పాట పాడకు, ఇప్పుడే వస్తా అంటూ ఇంటిలోకి వెళ్లకుండానే అటునుంచటే గేట్ తీసుకుని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి థ్యాంక్స్ అన్నట్టుగా కుసుమ వైపు చూశాడు. కార్తీక్ ఈవినింగ్ స్వీట్ ప్యాకెట్ తీసుకుని భార్య దగ్గరకు వచ్చి ఒక స్వీట్ తీసి ఆమె నోట్లో పెడుతూ, మార్నింగ్ చాలా ఇంపార్టెంట్ పని మీద వెళుతున్నాను అన్నాను కదా, అది సూపర్ సక్సెస్ అయింది, నేను ఉదయం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి మంచి పని చేశాను అని చెప్తున్న భర్త వంక ఏమీ అర్థం కానట్టు చూస్తూ ఉంది కుసుమ. అయోమయంగా తన వైపే చూస్తున్న కుసుమ వైపు చూస్తూ, అబ్బా నీకు మొదటి నుంచి చెప్పాలి అని కుసుమని సోఫాలో కూర్చోబెట్టి తను ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుని, మా ఫ్రెండు ప్రసాదు ఒక సినిమా తీస్తున్నాడు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాడే, నేను కాలేజీ చదివే రోజుల్లో కవితలు పాటలు రాస్తూ ఉండేవాడిని, వాడు అది గుర్తుపెట్టుకుని మన నాకు కాల్ చేసి నా సినిమాకు నువ్వు ఒక పాట రాయాలి ప్లీజ్ అన్నాడు. సరే అని రాసి ఇచ్చాను, కానీ వాడికి పాటలో చరణాలు నచ్చాయి గాని పల్లవి నచ్చలేదట, మళ్లీ ట్రై చేసి సాయంత్రం కల్లా ఇవ్వగలవా అన్నాడు. ఆఫీసులో ఆలోచనలు రావని పర్మిషన్ తీసుకుని వచ్చేశాను, కానీ ఇంటికి వచ్చేప్పటికీ నువ్వు ఏదో పాట పాడుతూ ఉన్నావు, అది విన్నాక నువ్వు పాడిన లైన్స్ నా చరణానికి సరిగ్గా సరిపోతాయనిపించింది, వెంటనే వాటిని పల్లవిగా పెట్టేస్తే అన్న ఆలోచన వచ్చింది, ఎలాగూ ఆఫీస్లో పర్మిషన్ తీసుకున్నాను కదా అనుకుని నేరుగా ప్రసాద్ దగ్గరికి వెళ్ళి పాట పూర్తి చేసి ఇచ్చేశాను. వాడికి నేను రాసి ఇచ్చిన పల్లవి చాలా బాగా నచ్చింది, వెంటనే ఓకే చేసేశాడు. ఫస్ట్ టైం సినిమాలో నేను రాసిన పాట రాబోతుంది అని ఎంతో ఆనందంగా చెప్తున్న కార్తీక్ని వింతగా చూసింది కుసుమ. పెళ్లి అయిన ఇన్నేళ్లలో అతను ఇంత చనువుగా తనని మెచ్చుకుంటూ మాట్లాడింది లేదు. ఆ పాట నాకే కాదు నీకు ఆనందాన్నిచ్చిందన్నమాట అనుకుని మనసులో నవ్వుకుంది కుసుమ. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ ఒక్క పాటతో కార్తీక్కి పాటలు రాసే ఛాన్సులు వరదలా వచ్చిపడ్డాయి. చాలా తక్కువ కాలంలోనే ఫేమస్ లిరిక్ రైటర్ అయిపోయాడు కార్తీక్. కానీ భార్య పట్ల అతని తీరు ఏమాత్రం మారలేదు. కాలచక్రంలో 30 ఏళ్లు గిర్రున గడిచిపోయాయి. కుసుమ కొడుకు 26 ఏళ్ల కౌశల్ మంచి ప్యాకేజ్తో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. కౌశల్కి పెళ్ళుడు రావడంతో సంబంధాలు చూస్తూ ఉన్నారు కుసుమ దంపతులు. కుసుమ ఒక మంచి సంబంధం గురించి చెప్తే, నాకు పెళ్లి చేసుకోవడం లేదు ఎప్పటికీ అన్నాడు కౌశల్. అలా అనుకోడు నాన్న, ఎందుకు ఇష్టం లేదో చెప్పు అని సోఫాలో కొడుకు పక్కన కూర్చుంటూ అడిగింది కుసుమ. కౌశల్ ఓ నిట్టూర్పు విడిచి శూన్యంలోకి చూస్తూ, ఈ కాలం ఆడపిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారమ్మా, వాళ్ళకి మీకున్నంత సహనం లేదు, ఒకవేళ నాకు పెళ్ళయ్యాక నేను నా భార్యని కోపంలో ఒక మాట అన్నానే అనుకో, తనకి అది భరించే ఓర్పు ఉండకపోవచ్చు, నేను నాన్న రక్తానే కదా అమ్మా, నాన్న నిన్ను ఎలా చూసుకున్నారో నీ పట్ల ఎలా ప్రవర్తించారో నేను దగ్గరుండి చూశాను, నేను కూడా నాన్నలాగే నా భార్య మాటకి విలువ ఇవ్వకుండా ఆమె మనసు తెలుసుకోకుండా ఆమె మాటల్ని ఆలోచనల్ని కూరలో కరివేపాకులాగా ఏర్పడేస్తూ తిడుతూ ఉంటే తన మనసులో నా స్థాయి తగ్గిపోతుంది, ప్రేమ ప్లేస్లో ద్వేషం పెరిగిపోతుంది, అందుకే నాకు పెళ్లి అంటే భయంగా ఉంది అమ్మా అని విరక్తిగా అంటున్న కొడుకు వైపు చూస్తూ, ఎంత ఆలోచించావురా కన్నా, నాకు మీ నాన్నకు మధ్య ఉన్న బంధాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని అనుకుంటూ ఒక్క క్షణం
తరువాత కొడుకు భుజం మీద చెయ్యివేసి, మీ నాన్న ఏం తప్పు చేశారో నువ్వు గ్రహించగలిగావు అంటే ఆ తప్పు జరగకుండా నువ్వు తప్పకుండా చూసుకోగలవు. ఆడవాళ్ల మనసు గెలుచుకోవడం, వాళ్ల ప్రేమని మెప్పుని పొందటం అంత కష్టం కాదురా. సాధారణంగా ఎవరన్నా మనకి నచ్చని పని చేస్తే వెంటనే వాళ్ళని కోపంతో తిట్టిపోస్తాం. ఆ కోపాన్ని కాస్తైనా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాం, కానీ ఎదుటివారిలో మంచి కనపడితే మాత్రం వాళ్ళు పొగడటానికి మనకి నోరు రాదు. వారిని మెచ్చుకుంటే మన ఆస్తులేవో పోతాయన్నట్టు పొగడ్తని పెదవి దాటనివ్వం. ఇక్కడ మాత్రం మన ఫీలింగ్స్ని బాగా కంట్రోల్ చేసుకుంటాం. ఎక్కడా బయటపడం, అందరూ చేసే అతిపెద్ద తప్పు అదే. అలాంటి తప్పులు నువ్వు ఎప్పుడూ చేయకు. నువ్వు మంచి మనసున్నవాడివి. మీ నాన్న చేసిన తప్పు నువ్వు కూడా చేస్తావేమో అని భయపడి పెళ్లి వద్దనుకుంటున్నావు, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు చాలా తెలివైనవాడివి. నిన్ను నువ్వు మార్చుకోగల సామర్థ్యం ఉన్నవాడివి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. భర్త భార్యతో ఎలా మెలగకూడదో నువ్వు మీ నాన్నను చూసి తెలుసుకున్నావు. కానీ ఎలా మెలిగితే భార్యాభర్తల సంసారం సవ్యంగా సాగుతుందో నేను చెప్తాను విను. నీకెప్పుడైనా నీ భార్య మీద కోపం వస్తే కంట్రోల్ చేసుకో. అప్పటికీ నీ వల్ల కాకపోతే ఆమెను మనసులోనే తిట్టుకో. కోపం తగ్గాక మనసులో మాట పైకి అనలేనందుకు నువ్వు చాలా సంతోషిస్తావు. ఎప్పుడైనా నీ భార్య చేసిన పని, వంట, మాట, పాట, ఇలా ఏది నీకు నచ్చినా వెంటనే నీ మనసుని కంట్రోల్ చేసుకోకుండా పొగడ్తల పువ్వులను నీ భార్యకి కానుకగా ఇవ్వు. నీ భాగస్వామి మనస్సు పుస్తకంలో పొగడ్తల పేజీలన్నీ నీవే అయ్యుండాలి. ఆ పుస్తకం నువ్వు తనని సంతోషపడేలా చేసిన పనులు, తన పనిని మెచ్చుకుంటూ నువ్వు తనకిచ్చిన కాంప్లిమెంట్స్తో నిండిపోవాలి. ఎప్పుడైనా తనకు బాధ కలిగినప్పుడు పదే పదే తెరిచి చూసుకుని తృప్తిపడే ప్రతి పేజీలో నీ పేరే కనిపించాలి. ఆ పేజీలు తెరవగానే ఆమె మనసు పులకించాలి. అప్పుడు నీ అంత అదృష్టవంతుడి ఇంకొకడు ఉండడు అని కొడుకు తల ప్రేమగా నిమురుతూ అంది కుసుమ. కౌశల్ సరే అమ్మా అన్నట్టు తల ఊపి ఆమె వైపు చూస్తూ, అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను, నీ సలహాలు పాటిస్తాను, ఇంకెందుకు ఆలస్యం, సంబంధాలు చూడండి మరి అన్నాడు నవ్వుతూ.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో భమిడిపాటి విజయలక్ష్మి గారి రచన మరియు సమర్పణలో కుసుమ విలాపం కథానిక విన్నారు. ఇప్పుడు వినండి రాజా చిత్రం నుంచి ఈ అద్భుతమైన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు వింటున్నారు గ్రామదర్శిని కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు స్వయంవరం చిత్రం కోసం దాసరి సాహిత్యంలో సుశీలమ్మ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమం వింటూ ఉన్నారు. ఇప్పుడు సమాచార వేదికలో స్థానిక వార్తలు తెలుసుకుందాం. నగరంలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు శివస్వామి ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు యాగం చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసులరెడ్డి, ఆలయ చైర్మన్ అజయ్ కుమార్ రెడ్డి, ట్రస్టు సభ్యులు తదితరులు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 పోటీల్లో భాగంగా సోమవారం నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ స్థాయి ఎంపికలు జరిగాయి. ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో జరిగిన పోటీలను ఆర్డీఓ అనుష ప్రారంభించారు. అండర్-17 విభాగం బాల బాలికలకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, యోగా తదితర 8 క్రీడాంశాల్లో పోటీలు జరిగాయి. ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు అవకాశం కల్పిస్తామని ఇన్ఛార్జి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం పాండురంగారావు తెలిపారు. కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ తహసీల్దార్ సుధీరు, ఎంఈఓ మురళీధర్, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ కోఆర్డినేటర్ జి శ్రావణ్, వ్యాయామ ఉపాధ్యాయులు, శిక్షకులు పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దాదాపు అమలు చేసి అభివృద్ధి సంక్షేమ ఫలితాలతోనే ప్రజలు ముందుకు వస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. దళిత గిరిజన ప్రాంతాల్లో సమస్యలను పరిష్కరించాలని మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు డిమాండ్ చేశారు.

నగరంలోని మూలాపేటలో శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో ప్రాకారోత్సవం నిర్వహించారు. సోమవారం రాత్రి ఆది దంపతులను అలంకరించి పల్లకీపై ఊరేగించారు. చిన్నారుల ఆరోగ్యానికి తల్లిపాలే రక్ష అని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం రత్నం అన్నారు. నెల్లూరు ప్రాజెక్టు పరిధిలోని వెంకటేశ్వరపురంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కె పద్మజ, ఎన్ పద్మ, సహాయకురాలు ఎస్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మీరింతవరకు సమాచార వేదికలో స్థానిక వార్తలు విన్నారు.

0: అబ్బాయి, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30.

0: సభలు సమావేశాలు, ప్రకటనలు, ప్రచారాలు, వేడుకలు, ఉత్సవాలు, పర్యటనలు, ప్రశంసలు, ఇలా సమాచారం ఏదైనా ప్రతి వారం మీకు అందించే సమాచార వేదిక ఈ వారం మన నెల్లూరు. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమం విన్నారు. సమయం 7:00, అలనాటి మధురగీతం విందామా. గుడిగంటలు చిత్రం కోసం సి నారాయణ రెడ్డి గారి రచనలో, ఘంటసాల సంగీత దర్శకత్వంలో పిబి శ్రీనివాస్ సుశీలమ్మ ఆలపించిన ఈ అద్భుతమైన పాట.

మీరింతవరకు అలనాటి మధురగీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశు సంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ, సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర, రాష్ట్ర మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానందరాయ్, జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన, ఇంధన సురక్షిత భవిష్యత్ వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25,000కు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81,000కు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తూ సిబ్బంది శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్దికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక సదుపాయాల నుండి మళ్లించి
ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చెయ్యాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది.

0: జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమైంది. అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత, ఈ అంశం గురించి ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయ కార్యక్రమం విందాం.
2: డాక్టర్ పి ప్రభు ప్రసాద్ గారు నమస్కారం అండి. మీరు గుంటూరు లామ్లో ఉన్నటువంటి ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయం ఉంది కదండి, అక్కడ మీరు యూనివర్సిటీ హెడ్ గా పనిచేస్తున్నారు, ఏ విభాగంలో అండి?
3: నేను సాయిల్ సైన్స్ విభాగము మరియు పర్యావరణ విభాగంలో కూడా చేశానండి. ప్రస్తుతానికి సాయిల్ సైన్స్ విభాగానికి యూనివర్సిటీ హెడ్ గా పనిచేస్తున్నాను.
2: ఇప్పుడు సాయిల్ సైన్స్ అంటే అక్కడ మీరు ఏమి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు?
3: యూనివర్సిటీ హెడ్ గా ముఖ్యంగా యూనివర్సిటీలో శాస్త్రవేత్తలు, విద్యార్థులు అందరూ సాయిల్ సైన్స్ లో చేసే పరిశోధనల్ని పరిశీలిస్తూ గైడ్ చేస్తూ ఉంటానండి. ముఖ్యంగా అది నా జాబ్ అన్నమాట. కానీ అన్ని పరిశోధనలు నేలకు సంబంధించినవన్నీ కూడా యూనివర్సిటీలో వివిధ రీసెర్చ్ స్టేషన్స్ లో, కాలేజీలో విద్యార్థులు అందరూ చేపడతారు.
2: అంటే భూమికి సంబంధించినటువంటి అనేక రకాల పరిశోధనలు అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి, ఈ మధ్య కాలంలో ఒక మాట వింటూ ఉన్నాం, భూసారం అనేది తగ్గిపోతుంది అనే మాట. దానికి కారణాలు ఏమవుతుంది అంటే, ఈ ఎరువులవి ఎక్కువగా వాడటం కానివ్వండి, లేకపోతే పురుగు మందులవి విచక్షణ రహితంగా వాడటం వల్ల కానివ్వండి, ఇట్లా రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు అందరూ ఏం చెప్తున్నారంటే, ముందు అసలు మీరు భూసార పరీక్ష అనేది చేయించుకొని దాని ప్రకారం గనక ఎరువులు కానీ, ఈ పురుగు మందులు కానీ, తెగుళ్ళు మందులు కానీ వాడుకున్నట్లయితే అక్కడ పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ఇంకా మీకు భూమి సారం కూడా పెరుగుతుంది అనే విషయం చెప్తున్నారు కదండి. అసలు ఈ భూసార పరీక్ష అంటే ఏంటండి?
3: భూసారము మీరు చెప్పిన దాంట్లో అంత కరెక్ట్ గా ఉందండి. ఎందుకంటే పూర్వకాలం మనం 50 నుంచి 2000 సంవత్సరం వరకు తీసుకుంటే అప్పుడు మనం తీసుకున్న పోషకాల్లో ఇప్పుడు తీసుకుంటున్న 30%. ఎందుకంటే మన సారము తగ్గింది, దాన్ని బట్టి మన పంటల్లో కూడా తగ్గినాయి, దాన్ని బట్టి మనం తినే దాంట్లో కూడా పోషక విలువలు తగ్గినాయి. దానికి తోడు ఇంకా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉండటం వలన పర్యావరణ కాలుష్యం ఇవి ఉన్నాయండి. ఈ సందర్భంలో ఈ భూసార పరీక్ష అతి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆ భూసారం తగ్గిపోతూ వెళ్తోంది కాబట్టి అప్పుడు శాస్త్రవేత్తలందరూ కూడుకుని ఇది ఇంటర్నేషనల్ సాయిల్ ఇయర్ అని మన నేలలకి ప్రాముఖ్యత ఇచ్చి దాన్ని సరిచేయటానికి ప్రయత్నంలో ఉన్నాం. భూసారము అంటే అసలు వ్యవసాయ పరంగా చూస్తే మొక్కలకి అవసరమైన వివిధ పోషకాలని సకాలంలో, సక్రమంగా, లభ్య రూపంలో అందించగల సహజ శక్తి నేలకుంటుంది, దాన్ని భూసారము అంటాం. ఇది ఎంత ఎలా ఉంటుంది అనేది ప్రయోగశాలలో పరీక్ష చేసి తెలుసుకుంటామండి, అది దాన్ని భూసార పరీక్ష అంటారు.
2: దాని ప్రాముఖ్యత ఏంటండి?
3: ఇది ఒక్క మాటలో మూలంగా చెప్పాలంటే సుస్థిర దిగుబడి, పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయము,
4: ప్రత్యేకంగా లేత

0: బాటిల్ నుంచి విత్తనం వాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ముదిరిగడ్డ నుంచి కనుక విత్తనం వాడామనుకోండి మొలక తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అంతకుముందు పంటలో తీసుకున్న ముదిరిగడ్డలు కాబట్టి ఆ గడ్డలకు సోకిన తెగుళ్ళు, ముఖ్యంగా ఎర్రకుళ్ళు తెగులు కానీ, కాటుకు తెగులు లేదా గడ్డదుబ్బు తెగులు, ఇవన్నీ ఆ ముచ్చల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయండి. అంతేకాకుండా చెరుకు దీర్ఘకాలిక పంట, అంటే 10 నుంచి 11-12 నెలల వరకు చెరుకు పంట పొలంలో ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు క్రిములు కాలక్రమేణా వృద్ధి చెంది మనం నరికేటప్పుడు చెరుకు దిగుబడి కానీ పంచదార దిగుబడి కానీ గణనీయంగా తగ్గిస్తూ ఉంటాయండి. దీని పర్యవసానం ఏమవుతుందంటే అతి ప్రశస్తమైన రకాలు కూడా సాగులో నుంచి అతి తక్కువ కాలంలోనే తీసివేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అధిక దిగుబడి కోసమే కాకుండా విత్తనం ద్వారా తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టడానికి కూడా ఈ ప్రత్యేకంగా విత్తనం తోటలు పెంచుకొని నాణ్యమైన విత్తనం తయారు చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట.
1: మేడం, అసలు చెరుకులో నాణ్యమైన విత్తనానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఏం చెప్తారు?
0: ప్రథమంగా రకానికి సంబంధించిన జన్యు శుద్ధత కలిగి ఉండాలండి. కల్తీలు కానీ బెరుకులు కానీ ఏమి లేకుండా ఉండాలి. పురుగులు తెగులు ఆశించి ఉండకూడదు. అంతేకాకుండా చెరుకు మొక్కల ద్వారా మొలకెత్తుంది కాబట్టి, అంటే ముచ్చల ద్వారా నాటుతాము కాబట్టి ప్రతి కలుపు దగ్గర మొగ్గ అనేది ఆరోగ్యంగా ఉండాలన్నమాట. అంతేకాకుండా విస్తరం అనేది పుష్టిగా కొంచెం సౌష్ఠవంగా ఉండి కనులు మనకు ప్రస్ఫుటంగా కనపడాలి. కనులు అంటే మొగ్గలండి, అంటే మొలక శాతం కూడా బాగుండాలి. అంటే మొత్తం మొగ్గలలో మన అంటే మన చెరుకు ముచ్చలు నాటినప్పుడు మొలకెత్తన మొగ్గలు అనేవి మొత్తం మొగ్గల్లో 5% మించకూడదండి. అంతేకాకుండా విత్తనానికి వేళ్ళు పగుళ్ళు కూడా ఉండకూడదు. ఆ విత్తనం మీద అంటే మొగ్గ మీద ఉండే పైపర్లు పచ్చగా లేతగా ఉండాలండి.
1: మేడం, ఈ ముదురుగడ్డల విత్తనం కంటే కూడా ఈ లేతగడ్డల విత్తనం మంచిగా ఉండడానికి గల కారణాలు ఏంటి మేడం?
0: ఇది లేత దవ్వతోట అంటాం కదండి. ఈ లేత దవ్వలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి మొలక శాతం బాగుండాలంటే తేమ ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా పోషక పదార్థాలు అయిన నత్రజని, గ్లూకోజ్ లాంటి పంచదార అవన్నీ ఎక్కువ ఉండాలండి. ఈ లేత దవ్వలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే తేమ కానీ పోషకాలు కానీ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మొలక తొందరగా వస్తుంది. వచ్చిన మొలక ఏంటంటే దృఢంగా ఏపుగా పెరుగుతుందండి. అంతేకాకుండా ఈ 6 నుంచి 7 నెలల వయసు గల లేత దవ్వతోట అనేది చెరగడ మొత్తం లేతగా ఉండటం వల్ల మొత్తాన్ని మనం విత్తనంగా వాడుకోగలుగుతామండి. అంతేకాకుండా ముదిరిగడల విత్తనం కన్నా లేతగడల విత్తనంలో మొలక శాతం ఎక్కువగా, అంటే 65 నుంచి 80% వరకు ఉంటుందండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు కూడా నివారించబడతాయి అన్నమాట. అదే కనుక మనం ముదిరి తోటల నుంచి విత్తనం వాడామనుకోండి 50 నుంచి 55% మాత్రమే మొలక ఉంటుంది అందులో. అంతేకాకుండా మొక్క తోటను ఆశించిన, అంటే ముదిరిగడలకు ఆశించిన పురుగులు తెగుళ్ళు తర్వాత పంటను ప్రారంభం నుంచే, అంటే మొక్క మొలిచిన కానీ నష్టపరుస్తూ ఉంటాయండి.
1: ఈ ప్రత్యేకమైన విత్తన తోటల పెంపకంలో మేడం పాటించవలసిన మెలకువలు ఏమున్నాయి, అలాగే పొలం ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు?
0: ఈ విత్తనం తోటల పెంపకానికి మనం ఎంపిక చేసుకునే పొలం అండి సారవంతంగా ఉండి మంచినీటి సదుపాయం కలిగి ఉండాలండి. ఇంతకుముందు సీజన్లో ఆ పొలంలో చెరుకు సాగి ఉండకూడదండి. అంటే ఏంటంటే కల్తీలు లేకుండా ఉంటుందన్నమాట అందువలన. అంతేకాకుండా పక్క పొలాల నుంచి నీళ్ల ద్వారా తెగులు కానీ వ్యాపించే ప్రమాదం కూడా ఉండకూడదన్నమాట. పొలాల్లో నుండి ఆమ్ల గుణం కానీ క్షారత్వ గుణం కానీ ఉన్న పొలాలు పనికిరావండి. అంటే ఉదజనిసీకి తటస్థంగా ఉండే భూములు అయితే అనువుగా ఉంటాయండి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నీటి ముంపుకు గురి కాకుండా యువకత సౌకర్యం కలిగి ఉండాలి. అంటే మురుగునీటి పారుదల సౌకర్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో సాగు చేసే తోటల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకూడదండి. అంటే నీరు త్వరగా ఇంకిపోయే భూములు బాగా అనువుగా ఉంటాయండి.
1: డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగుండాలి.
0: అవునండి.
1: మేడం, విత్తన తోటల పెంపకంలో ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి చెప్పండి మేడం.
0: మనం పొలం దున్నినాకండి 1 హెక్టార్కి 25 టన్నులు పసులు గెత్తం లేదా కంపోస్టు లేదా చెరుకు ఫ్యాక్టరీలో దొరుకుతుందండి ఫిల్టర్ మడ్ అనేది. అదైతే 12 టన్నుల వరకు సరిపోతుందండి 1 హెక్టార్కి. ఈ వేసి 20 నుంచి 25 సెంటీమీటర్లు లోతు దుక్కు చేయాల్సి ఉంటుందండి చెరుకు నాటే ముందు. ఆఖరి దుక్కులో ఎకరానికి 200 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 70 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కలిపి వేయాలండి. దీనికి 60 సెంటీమీటర్ల వెడల్పుల బోదులు వేయాలండి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే స్వల్పకాలిక రకాలను సాగు చేసినప్పుడు బోదులు 80 సెంటీమీటర్ల ఎడంలో వేస్తాము, మధ్యదీర్ఘకాలిక రకాలను అయితే 90 సెంటీమీటర్లు వేస్తామండి. కానీ ఇది ఈ విత్తనం తోట అనేది మనం 6-7 నెలలు కొట్టేస్తాం కాబట్టి ఇక్కడ 60 సెంటీమీటర్ల బోదులు సరిపోతాయండి. తర్వాత ఏంటంటే యూరియా విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని యూరియా రూపంలో నాటిన తర్వాత 30 రోజున 60 రోజున వేస్తూ ఉండాలండి. ఇది ఎకరానికి 150 కిలోలు సరిపోతుంది. సాధారణంగా మనం ప్రధానమైన తోటలో వేసేటప్పుడు మనం నాటిన 45 రోజున 90 రోజున చెప్తామండి. కానీ ఇది స్వల్పకాలంగా 6-7 నెలలు కొట్టేస్తాం కాబట్టి యూరియా మాత్రం విత్తనం తోటలో 1 నెలకి 2 నెలలకి వేయాల్సి ఉంటుంది 2 దఫాలుగా.
1: మేడం, ఈ తోటల్లో విత్తనం ఎంపికలో ఏమైనా జాతులు తీసుకోవాలా?
0: అవునండి. ఇప్పుడు ఈ విత్తనం తోటల పెంపకానికండి ముందు మనం తీసుకునేటప్పుడు 10 నెలల వయసున్న పోత పూయిన ముదిరి తోటల నుంచి విత్తనం తీసుకుంటామండి. ఈ విత్తనం అనేది కార్స్ తోటల నుంచి కానీ పోత పూసిన తోటల నుంచి కానీ నీటి ముంపుకు కానీ నీటి ఎద్దడికి కానీ గురైన తోటల నుంచి మనం ఈ విత్తనం తీసుకోకూడదండి.

0: ఏంటి మేడం, కారణం ఏంటి?
1: కార్స్ తోటలో ఏంటంటే చీడపడల సమస్య అనేది మొక్క తోటలో కన్నా అధికంగా ఉంటుందండి. అందులో కార్స్ లో కూడా పోతనగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పోత పూసినప్పుడు ఏమవుతుందంటే చెరుకులో ఉన్న మొగ్గలు ఉబ్బి నలిగిపోతాయి అన్నమాట. ఈ గడల్లో బెండు కూడా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఏమవుతుందంటే మొలకకి ఆహారం సరిగ్గా దొరకకుండా మొలక శాతం చాలా తక్కువ ఉంటుందండి. మొలకెత్తిన మొక్కలు కూడా సరిగ్గా పెరగవు అనమాట, దృఢంగా పెరగవండి. అదే నీటి ముంపు గురైన తోటల్లో అయితే గడల కణుపులు అడుగున వేర్లు పుడతాయి, బెండు కూడా ఏర్పడుతుందండి. దీనివల్ల మొలక సరిగ్గా రాదు, పైరు కూడా సరిగ్గా ఎదగదు అనమాట. అలాగే నీటి ఎద్దడి గురైన తోటల్లో కూడా బెండు ఎక్కువగా ఉంటుందండి.
0: ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా మేడం?
1: ఉన్నాయండి. ఈ ముదురు తోటల నుంచి మనం విత్తనం తీసుకున్నప్పుడు పై లేత భాగం తీసుకుంటాం. అంటే మనం 10 నెలల వయసు గల ముదురు తోటల నుంచి ప్రథమ శ్రేణి విత్తనం తోట పెంపకానికి విత్తనం తీసుకుంటున్నాం అండి. కాబట్టి ఏం చేయాలంటే అడుగున మొలక తక్కువ ఉంటుంది కాబట్టి పై లేత భాగం మాత్రమే వాడుకుంటాం అండి. ఎందుకంటే ముదిరిన గడలో తేమ, నత్రజని, గ్లూకోజ్ తక్కువ ఉంటాయండి, సుక్రోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. అదే లేత విత్తనంలో అయితే తేమ ఎక్కువ ఉంటుంది, నత్రజని, గ్లూకోజ్ పాళ్ళు ఎక్కువ ఉండి మొలకకి అనువుగా ఉంటాయి అన్నమాట. ఇంకో విషయం, కింద భాగంలో పండుటాకులు ఎక్కువ ఉంటాయి, అవి రాలిపోతాయి. దానివల్ల ఏంటంటే కణుపుల వద్ద మొక్కలు ఏంటంటే వాతావరణంలో వేడి గాలికి కానీ సూర్యరశ్మి తాకడికి కానీ ఒడిలిపోతాయండి. తర్వాత ఎండిపోవడం కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ దెబ్బతగిలిన కళ్ళు, మొలకెత్తే శక్తి కూడా కోల్పోతుంటాయి కాబట్టి మొలక శాతం తగ్గిపోతుంది. మనకు మొలక శాతం తగ్గినట్లయితే గడల సంఖ్య తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి ప్రథమంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముందు మొలక శాతం ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి పొలంలో. అంతేకాకుండా పడిపోయిన తోటల్లో ఏమవుతుందంటే కింది తోటలో కణుపుల దగ్గర వేళ్ళు అనేవి విస్తారంగా వ్యాపిస్తాయండి, ఆ మొక్కలు కూడా మొలకెత్తాం అనమాట. కాబట్టి మనం ముదురు తోటల నుంచి విత్తనం తీసుకునేటప్పుడు ప్రథమ శ్రేణి విత్తనం తోటల పెంపకానికి పైన లేత భాగాన్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది.
0: అలాగే మేడం, మనం విత్తనం తీసుకునేటప్పుడు విత్తన శుద్ధి అనేది కూడా చాలా అవసరం కదా, దీని యొక్క ఉపయోగం ఏంటి మేడం?
1: అంటే విత్తన శుద్ధి చేసినట్లయితే మనం తర్వాత పైరు పెంచుకునేటప్పుడు విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళని క్రిములని కూడా మనం అరికట్టగలుగుతాం. అంటే ప్రాథమిక దశ నుంచి ఆశించకుండాను, అంతేకాకుండా సస్యరక్షణ చర్యలు ఖర్చు కూడా మనం తగ్గించుకోగలుగుతామండి. ఇప్పుడు విత్తన శుద్ధి ఎలా చేయాల్సి వస్తుంది అంటేనండి, వేడి నీటి శుద్ధి చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కనుక ముదురు తోటల నుంచి సేకరించే గడల్లో మధ్య భాగం తీసుకోవాల్సి ఉంటుందండి. తేమతో మిలితమైన వేడి గాలిలో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4 గంటలు ఉంచాలండి. అదే వేడి నీటి ఆవిరిలో అయితే కనుక 51 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 2 గంటలు ఉంచాల్సి ఉంటుంది. అంటే ఇది వేడి నీటి శుద్ధి చేసే అవకాశం ఉన్న కర్మాగారాలు ఉన్న చోట్ల మాత్రమే కుదురుతుందండి ఇది. ఇందులో కనుక 30 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మనకి విత్తనం ద్వారా వ్యాపించే కాటుకు తెగులు, గడ్డుదుబ్బు తెగులు వంటి వాటిని నివారించుకోగలుగుతామండి. మనం ప్రాథమిక శ్రేణి విత్తన తోటల పెంపకానికి అండి డిసెంబర్ జనవరి మాసంలో ముదురు తోటల విత్తనం సేకరిస్తాం కాబట్టి దీనిని మాత్రమే వేడి నీటి శుద్ధి చేయాల్సి ఉంటుందండి. కానీ రెండో దఫా అంటే ద్వితీయ శ్రేణి విత్తనం తోటలు పెంచేటప్పుడు మనం జూలై ఆగస్టు మాసంలో నాటుతాం. ఈ విత్తనం ఏమిటంటే మొదటి దఫా లేవర్ తోటలు, అంటే మొదట డిసెంబర్ జనవరిలో మనం నాటి 6-7 నెలలు పెరిగినాక కొట్టే రెండో దఫా తోటలు నాటుతాం కాబట్టి ఇది లేతగా ఉంటుంది. ఈ దవ దీన్ని మాత్రం వేడి నీటి శుద్ధి చేయకూడదండి. ఇది వేడి నీటి శుద్ధి చేసామంటే మొలక శాతం తగ్గిపోతుంది. కాబట్టి మనం వేడి నీటి శుద్ధికి ఎప్పుడు వెళ్ళాలంటే మొదటి దఫా విత్తనం తోటలకి వెళ్లాల్సి ఉంటుంది. అదే రెండో దఫా విత్తనం తోటలకైతే అది ప్రథమ శ్రేణి విత్తనం తోటలతో పాటు మనం శిలీంద్రనాశనంతో కానీ చేసుకోవచ్చండి. దీనికి వేడి నీటి శుద్ధి అయిపోయిన తర్వాత విత్తనాన్ని ఒక కార్బన్ నుంచి మందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపేసి 30 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మచ్చల ద్వారా వ్యాపించే అనాస కుళ్ళు తెగులు, మిగతా రకాల కుళ్ళు తెగులు అంటే నేల ద్వారా వచ్చిన కుళ్ళు తెగులు అన్ని మనం నివారించుకోగలుగుతాం అనమాట. ఆఖరిగా ఏం చేయాలంటే పులుసు పురుగు నివారణ కోసం మలతయారు మందుని 600 మిల్లీలీటర్లు 300 లీటర్ల నీటిలో, అంటే 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు ఉంచినట్లయితే విత్తనం ద్వారా వచ్చే పులుసు పురుగు లాంటి వాటిని మనం నివారించుకోగలుగుతాం.
0: మేడం, విత్తన శుద్ధి తర్వాత చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు ఏమన్నాయి మేడం?
1: మనం విత్తన శుద్ధి చేసినాక విత్తనాన్ని మొదటి దఫ అంటే ప్రథమ శ్రేణి విత్తన ఉత్పత్తికి పెంచుతామండి. ఇది డిసెంబర్ జనవరి మాసంలో నాటుకుంటాం అనమాట. ఈ పంటకి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలండి. పైరేమో నీటి ఎద్దడికి కానీ అలాగే వర్షాకాలంలో నీటి ముంపుకు కానీ గురి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అదే కలుపు నివారణ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే కలుపు నివారణ కోసం నాటిన 3వ రోజున ఎట్రజిన్ మందుని 2 కేజీలు అండి ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపేసి 1 ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. అదే తర్వాత కనుక వచ్చిన కలుపు అయితే మొక్క మొలిచిన 20 రోజున మళ్ళీ 60 రోజున 2,4-D మందు అండి. ఇది 1.8 నుంచి 2 కిలోల వరకు ఎకరానికి వాడచ్చు. దానికి 1 లీటర్ డ్రామాక్సిన్ మందును కలిపి ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. అంతేకాకుండా గడ్డి జాతి మొక్కలు కానీ వెడల్పాటు మొక్కలు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే మెట్రిభుజన్ మందుని ఎకరానికి 500 గ్రాములు కూడా వాడచ్చు అండి. ప్రత్యేకంగా తుంగ కానీ వెడల్పాటు మొక్కలు ఎక్కువగా ఉంటే 1 లీటర్ 2,4-D అమైన్ సాల్ట్ని 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయొచ్చండి. తర్వాత తీగజాతి మొక్కలు వస్తూ ఉంటాయండి. అవి వచ్చినట్లయితే ఎకరానికి 1 కిలో 2,4-D సోడియం సాల్ట్ని 200 లీటర్ల నీటిలో కలిపి, అంటే 1 లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున అనమాట, మొక్కలు అంటే తీగజాతి మొక్కలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చోట పిచికారీ చేయాల్సి ఉంటుంది.

0: ఇందులో మనం కలుపు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మెట్రిభుజన్ అనే మందుని 40 రోజుల లోపల మాత్రం వాడాల్సి ఉంటుందండి. మళ్ళీ పిలకల దశ పూర్తయినాక, అంటే పెరకు దశకు వచ్చిన తర్వాత వాడచ్చు. అంటే పిలకలు పెట్టే దశలో మాత్రం మెట్రిభుజన్ మందుని వాడకూడదండి. అంటే పైరు నాటిన 40 రోజుల తర్వాత మనం వాడకూడదు. ఎందుకనంటే పిలకలు పెట్టే సంఖ్య తగ్గుతుందండి. కాబట్టి 40 రోజుల ముందర వాడుకోవచ్చు, పెరకు దశ వచ్చిన తర్వాత వాడుకోవచ్చు. అంటే గ్రాండ్ గ్రోత్ ఫేజ్ అంటాం. తర్వాత పైరు 4 నెలల వయసు వచ్చినాక కూలీలతో గానీ లేకపోతే నాగలతో అంతరకృషి చేసి గానీ మొక్క మొదలకి మట్టి ఎగదోయాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పైరు పడిపోకుండా మనం నివారించుకోగలుగుతాం.
1: అయితే ప్రధాన స్వసరక్షణ చర్యలు ఏమున్నాయి మేడం ఈ తోటల్లో?
0: అంటే పొలుసు పురుగు ఆశించే పరిస్థితుల్లో, అంటే పంట 4 నెలల వయసు వచ్చినప్పుడు మొక్క అడుగు భాగంలో ఆకులను రిల్ చేయాలండి గడలకి. తర్వాత మలాథియాన్ 2 మిల్లీలీటర్లు కానీ, లేదా క్లోర్పైరిఫాస్ 2 మిల్లీలీటర్లు, లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. ఈ పైరు అంటే 4 నెలల వయసు ఉన్నప్పుడు ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందు ద్రావణం అవసరమవుతా ఉంటది. అది సాధారణంగా మనం పైరు నాటిన ప్రథమ దశలో ముందు వచ్చేది ఏంటంటే పేక పురుగు వస్తుందండి. పేక పురుగు నివారణకైతే నాటేటప్పుడే లోతైన కాలువల్లో లిండెన్ పొడి 1 ఎకరానికి 10 కిలోలు వేసి ముచ్చలు నాటుకోవచ్చు. లేదా ట్రైకోగ్రామా కిలోనిస్ అనే గుడ్డు పరాన్నజీవిని 20,000 చొప్పున చెరుకు నాటిన తర్వాత నెల నుంచి 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాల్సి ఉంటుందండి. దగ్గర దగ్గరగా తల్లి మనం కనుక ఇచ్చినట్లయితే పేక పురుగు ఉధృతి అనేది తగ్గుతుందండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం విత్తనం తోటలో మొత్తం 6 నెలల పంటకాలంలో కూడా కనీసం 4-5 సార్లు మనం పరిశీలించుకుంటాం అనమాట. ఏమైనా పురుగులు తెగుళ్ళు సోకిన దుబ్బులుంటే అవి తీసివేయాల్సి ఉంటుందండి. సాధారణంగా ప్రధానమైన తెగుళ్ళు అంటే ఎర్రకుళ్ళు తెగులు, కాటుకు తెగులు, గడ్డిదుబ్బు తెగులు, ముఖ్యమైన పురుగులు పొలుసు పురుగు, పేక పురుగు, ఇవన్నీ గరిష్ట స్థాయిలో అనుమతించిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు అందులో నుంచి మనం విత్తనం తీసుకోకూడదండి.
1: మేడం రెండో దఫా విత్తన తోటలు ఏ విధంగా పెంచుకోవాలి మేడం?
0: ఈ ప్రథమ శ్రేణి విత్తనం తోటలు మనం డిసెంబర్ జనవరి మాసంలో నాటుతామండి. ఇది 6-7 నెలలు పెరగనిస్తాము. తర్వాత అది మొత్తం గడ్డంతా కొట్టేసి 3 కళ్ళ ముచ్చలుగా నరుకుతామండి. వేరొక పొలంలో జూలై ఆగస్టు మాసాల్లో 2వ దఫా ద్వితీయ శ్రేణి విత్తన తోటల పెంపకానికి నాటుకుంటాం అనమాట. ద్వితీయ శ్రేణి తోటలు నాటేటప్పటికి వర్షాకాలం అవుతుందండి. కాబట్టి ఈ తోటలు మెరక భూముల్లో నాటడానికి మనం ప్రయత్నించాల్సి ఉంటది. ఇందాక చెప్పినట్టు ఈ లేత దవని వేడి నూటి శుద్ధి చేయకూడదండి. కార్బోడిజం మందు ద్రావణంతో శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత దాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రథమ కృషి కానీ, ఎరువులు వేత కానీ, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, ఇందాక చెప్పుకున్నట్టు మొదటి దఫా విత్తనం తోటలలాగానే ఆ తోటలు ఎలా పెంచామో అలాగే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తోటలు కూడా 6 నెలలు పెరగనిస్తామండి. ఇది కూడా మొత్తం గళ్ళు ముచ్చులుగా నరికి అప్పుడు అసలు పెంచాల్సిన తోటలకు మనం విత్తనంగా వాడుకుంటాం అనమాట ప్రధాన పొలంలో. ఇలా ఒకే సంవత్సరంలో 6-7 నెలల వయసు గల తోటలు అనమాట వరుసగా పెంచామనుకోండి, 12 నుంచి 14 నెలల అనంతరం ఏమవుతుందంటే సుమారు 8 రెట్లు మనం విత్తనాన్ని వృద్ధి చేయగలుగుతామండి. అంటే 1 హెక్టార్ భూమిలో ముందు నాటామనుకోండి, జనవరిలో ప్రథమ శ్రేణి విత్తనం నాటామనుకోండి, దాన్ని కొట్టేసి జూలై ఆగస్టులో వేరొక పొలంలో మళ్ళీ నాటామనుకోండి, చివరికి ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 80 నుంచి 100 హెక్టార్ల భూమిలో నాటడానికి సరిపడే విత్తనం మనం తయారు చేసుకోగలుగుతామండి. ఇప్పుడు ఈ విత్తనం తోటల నుంచి కనుక మనం విత్తనం వాడినట్లయితే, ముదురు తోటల నుంచి కనుక విత్తనం వాడినప్పుడు కన్నా కూడా 1 హెక్టార్కి 10 నుంచి 15 టన్నుల వరకు అధిక దిగుబడి వస్తుందని పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయండి.
1: ఇటువంటి ప్రత్యేక విత్తన తోటల పెంపకం వలన లాభాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి వివరించండి మేడం.
0: అంటే 6-7 నెలల వయసు కలిగిన ఈ లేవర్ తోటల్లో ఏమవుతుందంటే వాళ్ళకి చెరుకు గడంతా విత్తనంగా ఉపయోగించుకోవచ్చు అండి. తర్వాత మొలక శాతం అధికంగా ఉంటుంది, అంటే 65 నుంచి 80% ఉంటుంది. మొలక శాతం ఎక్కువగా ఉన్నప్పుడు గడల సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. గడల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంటే 1 హెక్టార్కి 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి అధికంగా వస్తుందండి ఈ విత్తనం తోటల నుంచి కనుక మనం విత్తనం వాడుకున్నట్లయితే. అంతేకాకుండా లేత దవ నుంచి వచ్చే మొలక ఏంటంటే దృఢంగా ఏపుగా పెరుగుతుంది, పైరు ఆరోగ్యంగా ఎక్కువ బరువు కూడా గడలు ఎక్కువ బరువుతో వచ్చి దిగుబడి కూడా పెరుగుతుంది. తర్వాత విత్తనం ద్వారా మనం వచ్చే తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టగలటం వల్ల ఏమవుతుందంటే సస్యరక్షణ చర్యల ఖర్చు తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా ప్రశస్తమైన రకాల సాగు నుంచి త్వరగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకుండా జాగ్రత్త పడగలం. కొత్త రకాలను మనం సాగులోకి తీసుకొచ్చినప్పుడు ఇలా 2 దఫాలుగా విత్తనం తోటలు పెంచుకున్నట్టయితే 8 నుంచి 10 రెట్ల వరకు మనం విత్తనం అభివృద్ధి చేసుకోగలుగుతామండి. తద్వారా విత్తనాన్ని త్వరగా వ్యాప్తి చేయగలుగుతాం అన్నమాట.
1: ధన్యవాదాలండి డాక్టర్ సత్యప్రియ లలిత గారు. ఈరోజు రైతు సోదరులకి చెరకు విత్తనపు తోటలు యాజమాన్యం ఎలా చేపట్టుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి చక్కగా వివరించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్ల గురించి తెలుసుకుందాం. వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్లలో ముఖ్యంగా దమ్ము చేసే పనిముట్లు, ఇంకా వరి నాటే యంత్రాలు, అంతరకృషికి వాడే పనిముట్లు ఇట్లా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. ముందుగా వరి నాటే యంత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే, వరి సాగు చేసే రైతాంగం వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటుకోవటానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరైన సమయంలో నాట్లు వేయలేక చాలా ఇబ్బందులు గురయ్యి నాట్లను ఇబ్బందికరంగా ముగిస్తున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం వరి నాట్లు వేయడం శ్రమతో కూడుకున్నటువంటి పని, ఇంకా బురదలో చేయవలసినటువంటి పని కూడాను. మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరి నాట్లు నాటేటటువంటి పనులను చేపట్టడానికి సుముఖతను చూపడటం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరి నాటేటటువంటి యంత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని 20 సంవత్సరాల ముందుగానే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన దేశంలో తలెత్తినటువంటి వ్యవసాయ కూలీల కొరత రైతాంగాన్ని ఈ నాట్ల యంత్రాల వైపు చూసేలా చేసింది. ఈ వరి నాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్లాస్టిక్ ప్రత్యేక ట్రైల్లో గానీ లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా మాత్రమే పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది. ఈ నారును నారుమళ్ళలో కూడా ప్లాస్టిక్ షీట్ను పరిచి దాని మీద పలుచగా మట్టిని వేసి దాని మీద మొలకెత్తిన వరి విత్తనాలను చల్లి పల్చగా నీరుతో తడపటం వల్ల నారును పెంచుకోవచ్చు. ఇలా 15 నుండి 20 రోజుల నారును, అంటే 12 నుంచి 15 సెంటీమీటర్లు పెరిగినటువంటి నారును ట్రే కొలతలకు అనుగుణంగా కత్తిరించి యంత్రం ద్వారా చాలా సమర్థవంతంగా ఈ ప్లాస్టిక్ ఫిల్మ్పై పెంచడంలో ఇబ్బందులతో పాటు మట్టి మందము, విత్తనం సాంద్రత సరిసమానంగా ఉండేటట్లు చేయడం చాలా కష్టమైనటువంటి పని. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలు సుమారు 600 గ్రాముల మట్టిని నింపి ఆ తర్వాత విత్తనాన్ని పరిచి ఆపై మట్టి, ఇంకా ఎక్కువగా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేయటం, ఆపై నీరు చిలకడం వరకు ఒకే కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చు. ఇలాంటి 80 ట్రేలు 1 ఎకరా పొలానికి కావలసి ఉంటుంది. ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో ఉంచి 15 నుండి 25 రోజులు పెంచి నారును యంత్రం ద్వారా సమర్థవంతంగా నాటుకోవచ్చు. నాటే ముందు పలుచగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిచేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా నాటినప్పుడు 8 సాళ్లలో ఒకే మారు నాటడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి అమర్చిన వేళ లాంటి అమరిక ట్రే నుండి నారును తీసి పొలంలో నాటడం జరుగుతుంది. ఇకపోతే సాళ్లలో నాటుకు నాటుకు మధ్య సుమారు 14 నుండి 23 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ నాట్లు పడే లోతును గమనించి మనకు కావలసిన విధంగా నేలను బట్టి లోతు మార్చుకునేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 2 నుంచి 6 ఎకరాల వరి నాట్లను వేసుకోవచ్చు. వ్యవసాయ కూలీల ఖర్చు సుమారు 40% తగ్గుతుంది. దీని ఖరీదు 2,75,000 నుండి 18 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి నాటే యంత్రం వాడేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సామూహికంగా 1 గ్రామంలో 1 లేదా 2 యంత్రాలను ఉంచుకొని వాడటం ఎంతైనా ఆదాయకరంగా ఉంటుంది. ఇక అంతరకృషికి వాడే పనిముట్లు కనుక మనం చూసుకున్నట్లయితే, పంట ఏదైనా అంతరకృషి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇలా అంతరకృషి చేయడం వల్ల పంట పొలంలో కలుపు నివారించడమే కాక మొక్క వేళ్ల దగ్గర నేలను గుల్లబారే విధంగా చేసి తద్వారా వేళ్లు గాలిని పీల్చుకోవడమే కాక బాగా లోపలికి పాకి భూమి లోపలి పొరల్లోకి నీటిని సమర్థవంతంగా పొందుతుంది. ఈ అంతరకృషి సులభతరం చేయాలి అంటే విత్తనాన్ని సాళ్లలో విత్తుకోవాలి. అప్పుడే ఈ యంత్రకృషిని యాంత్రీకరణ చేసేందుకు వీలవుతుంది. వీటి యంత్రాల్లో ముఖ్యమైనది లాంగ్ హ్యాండిల్ వీడర్. ఇంకా ఎడ్లతో నడిచే అంతరకృషికి ఉపయోగపడే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్ల గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సహకారంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.
1: వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కళ. ఆ కళను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం. ఈ పథకం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సరసమైన గృహ ఎంపికలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి గృహ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ గృహ వసతి అనే లక్ష్యానికి మద్దతుగా దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు సురక్షితమైన శాశ్వతమైన గృహాలను పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మారుతున్న గృహ అవసరాలను తీర్చడానికి ఈ పథకం విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం అండి.
2: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్
3: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం 2015 ప్రారంభించింది. అందరికీ ఇల్లు అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ మరియు మధ్య ఆయా వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 2015-25 జూన్ ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
2: సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే ఏమిటి?
3: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనేది కూడా పిఎంఏవై అర్బన్ యొక్క కొత్త దశ. దీనిని 2024 కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రధానమంత్రి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ ఇల్లు అనే కాన్సెప్టే ద్వారానే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు చేయబడింది. 1 కోటి ఇల్లు మాత్రమే ఈ స్కీమ్ కింద మనకు అర్హులకు ఇవ్వడానికి ఉంది. ప్రధానమంత్రి 2.0 అనేది పిఎంఏవై అర్బన్ 1 స్కీమ్ కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనుకోవచ్చు మనము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2024 ఆమోదించింది. ఈ పథకం కింద కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి మరియు ఒకవేళ ఇల్లు ఉన్నవారికి దాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే స్కీమ్. దీని ద్వారా మనము ఆర్థిక సహాయం పొందొచ్చు. ఇందులో 1 కోటి మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా స్కీమ్ డిజైన్ చేయబడింది.
2: ఓకే సార్, మరి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి సార్?
3: ఇందులో ముఖ్యంగా భారతీయ పౌరులై ఉండాలి. కుటుంబంలో పక్క ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల కింద ప్రయోజనం పొందకూడదు. ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాయ పరిమితుల్లో వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న కుటుంబాలను ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని అంటారు. ఇందులో కుటుంబ ఆదాయం మొత్తం కూడా 3 లక్షల లోపే ఉండాలి. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉన్న వారు లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఎల్ఐజీస్ కింద ఎలిజిబుల్ గా ఉంటారు. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఉన్నవారు ఎంఐజీ కేటగిరీలో వస్తారు. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండి. వీరందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. 9 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు.
2: బాగుంది సార్. మరి ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అవి ఎక్కడ ఇవ్వాలి?
3: ముందుగా మనకు కేవైసీ అండి, అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైనా కూడా ముందుగా మనం మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, మనం ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతాం, ఈడబ్ల్యూఎస్ఆ, ఎల్ఐజీ, ఎంఐజీ తెలుసుకోవడానికి మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పే స్లిప్స్ కానీ ఐటీ

0: రిటర్న్స్ కానీ ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ గనక అయితే శాలరీ స్లిప్స్ ఇస్తారు, లేదు మనం స్వతహాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నాం అంటే మనం ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దీంతో పాటు ఒక 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మన ఏదైతే భూమి కానీ ఇల్లు కానీ సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానీ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
1: బాగుంది సార్. మరి ఈ పథకం కింద ఎంత ఇంటి పరిమాణం వరకు రుణాన్ని అందిస్తారు? లబ్ధిదారులు ఎంత వరకు రుణాన్ని పొందవచ్చు?
0: ఇందులో కూడా మన కేటగిరీ వైజ్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ లో మనకు 30 చదరపు మీటర్ల వరకు, అంటే దాదాపు 320 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణంకి లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐజి కేటగిరీలో ఉన్నవారు 60 చదరపు మీటర్ల వరకు, మరి ఎంఐజి కేటగిరీలో ఉన్న వాళ్ళు 120 చదరపు మీటర్ల వరకు ఇంటి నిర్మాణంలో భాగం కావచ్చు. ఇందులో బ్యాంకులో గరిష్టంగా ఇచ్చే లోన్ 25 లక్షలండి.
1: సార్, ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణాన్ని పొందాడనుకోండి, వారికి నెల నెల ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది?
0: 10 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి ఒక మనము గరిష్టంగా 20 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి, అంటే 30 ఏళ్ళ వ్యక్తికి ఇంకో 30 సంవత్సరాలు లోన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 60 ఏళ్ళ వరకు అతను కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సో 30 ఏళ్ళు మనము లోన్ టర్మ్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 సంవత్సరాలకు గాను అతనికి పడే ఇంట్రెస్ట్ రేట్, అంటే 7% నుంచి 8.5-9%, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాయండి. మీ సిబిల్ బేస్ చేసుకుని, సిబిల్ ని బట్టి 7.5 అనుకుందాం, మనం ఒక 7.5 ఇంట్రెస్ట్ రేట్ కి అనుకుంటే అతడు 7,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. 10 లక్షల రూపాయలు 30 సంవత్సరాలకు గాను 7.5 ఇంట్రెస్ట్ రేట్ తో అతను కట్టాల్సింది 7,000 రూపాయలు మాత్రమే.
1: మరి ఈ పథకం కింద సబ్సిడీ వస్తుందా సార్?
0: వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి ఈ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన విధంగా ఎన్నైతే చదరపు అడుగు స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారో దాని కండిషన్ తో పాటు మీ ఆదాయ ధృవీకరణ అన్ని సమర్పించిన పిమ్మట మీ లోన్ కి ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా 5 సంవత్సరాల్లో 5 విడతల్లో ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 180,000 మాత్రమే.
1: ఓకే అండి, బాగుంది. సబ్సిడీ అనేది గరిష్టంగా 180,000 అన్నారు. ఓకే సార్, మరి ఈ పథకం యొక్క అమలు అనేది ఎంత కాలం వరకు ఉంటుంది?
0: ఈ పథకం 5 సంవత్సరాల వరకు అండి, 2024 నుంచి 2029 వరకు. మన అర్హులైన వ్యక్తులందరూ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో సబ్సిడీ అనేది రిలీజ్ చేయబడుతుంది. 1 కోటి మందికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది పొందగలుగుతారు.
1: ఓకే అండి. సార్, మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం పక్కా ఇల్లు అంటే ఏమిటి సార్?
0: ఈ పథకం ప్రకారం పక్కా ఇల్లు అంటే ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ ఉండాలి, అంటే మన బిల్డింగ్ అయ్యే ఉండాలి, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, సీవేజ్ అంటే మన కాలువలు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్న ఇంటిని మాత్రమే పక్కా ఇళ్ళ కింద పరిగణించబడుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా అన్ని ఇవన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలు ఉన్న అన్ని వర్తిస్తేనే పక్కా ఇంటి కింద ప్రమాణిస్తారు.
1: సార్, మరి ఒకవేళ గతంలో గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనాలు పొంది ఉంటే మళ్ళీ ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చా?
0: ముందుగా చెప్పిన విధంగా ముందుగానే ఎవరైనా లబ్ధిదారులు వేరే పథకం కింద, కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొంది ఉంటే ఈ పథకం ద్వారా పొందడానికి అర్హులు కాదు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మాత్రమే, వారి పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి ఇల్లు లేని వారు మాత్రమే అర్హులు. ఇంతకుముందు ఎటువంటి పథకం కింద కానీ వాళ్ళు ఏ సబ్సిడీ కానీ ఏ సదుపాయం కానీ పొందని వాళ్ళు మాత్రమే అర్హులు.
1: సార్, మరి ఈ రుణాన్ని ఎవరి పేరు పైన పొందవచ్చు?
0: ఈ రుణాన్ని కుటుంబంలో పొందడానికి ఎవరైనా అర్హులే, కాకపోతే మహిళా యాజమాన్యం తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా ఇంటి యాజమాన్యం ఉండి తీరాల్సిందే. వారితో పాటు వాళ్ళ భర్త కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ కూతురు కానీ తీసుకోవాల్సిందే. ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే కుటుంబం అనగా భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలు మాత్రమే కుటుంబంగా పరిగణించబడతారు.
1: అంటే ఈ రుణాన్ని పొందడానికి ఖచ్చితంగా మహిళా యజమానురాలై ఉండాలంటారు?
0: అంతే అండి.
1: సార్, మరి ఇంకా రుణాన్ని ఏ బ్యాంకులలో అందజేస్తారు మరియు బ్యాంకులలో పరిశీలించే అంశాలు ఏ విధంగా ఉంటాయి?
0: ఈ రుణాన్ని అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు, అంటే అర్హులైన లబ్ధిదారులు పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి పలు రకాల బ్యాంకులు ఈ పథకం కింద అందరికీ చేయుతనిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు, వీరు ఏ బ్యాంక్ అయినా పరిశీలించే ముఖ్యమైన అంశాలు 4 చెప్తాను. ముందుగా మీ సిబిల్ అండి, అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎలాగో ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ, బయట చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నారు, రెగ్యులర్గా కడుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దీంతోపాటు మీ యొక్క ఆదాయ స్థిరత్వం, అంటే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రతి నెల మీకు వచ్చే ఆదాయాన్ని వెరిఫై చేస్తారు శాలరీ స్లిప్స్తో కానీ, మీకు వచ్చే బిజినెస్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం కానీ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టదలుచుకున్నారో

0: ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం. లీగల్ గా అవి వ్యాలిడా కాదా, వాటి ద్వారా మీకు స్థిరమైన హక్కు ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అలాగే నిర్మాణ అంచనా, మీరు కట్టే ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనే అంచనా వేస్తారు. దాని ద్వారానే లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. ఎంప్లాయీస్కి అయితే మనకు శాలరీ స్లిప్స్ చూస్తారండి. మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, నెలవారీ జీతం, 3 నెలల జీతాన్ని యావరేజ్గా తీసుకొని బ్యాంక్ అనేది మన ఈఎంఐస్ ఎంత వరకు పెట్టుకోవచ్చు అనేది ధృవీకరిస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, దాంట్లో 60% మాత్రమే ఈఎంఐస్ పెట్టుకోవడానికి ఉంటుంది, అంటే ఒక 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోవడానికి ఉంటుంది, 20,000 మన నెలవారీ ఖర్చులకు చూసుకోవడానికి. ఈ 30,000 కూడా ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్, అంటే బయట లోన్స్ తీసుకుని ఉన్నారు, ఏదైనా పర్సనల్ లోన్ కానీ చిన్న వెహికల్ లోన్ కానీ తీసుకుని ఉంటే ఆ ఈఎంఐ తీసేసి ఆ 30,000 నుంచి మిగిలింది మాత్రమే ఈ లోన్ కి ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి. అలాగే మన బిజినెస్ పర్సన్స్ కి ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తుంటాం, అది ఖచ్చితంగా 3 సంవత్సరాల ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ లేని పక్షంలో 2 సంవత్సరాల ఐటీఆర్ తో వాళ్ళు వాళ్ళ పాలసీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మీకు వచ్చే వార్షిక ఆదాయాన్ని 12 భాగాలు, అంటే బై 12 చేసేసి నెలకి ఎంత వస్తుంది అనేది దాన్ని లెక్క చేసుకుని మళ్ళీ 60-40 రేషియోలో కాలిక్యులేట్ చేస్తారు. మన వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
1: ఇంకా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని అందిస్తారు?
0: ప్రత్యేక వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నిర్మాణ కార్మికులు, పిఎం విశ్వకర్మకు సంబంధించిన లబ్ధిదారులు, ఇలాంటి వారందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. వీరికి కూడా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వవచ్చు, దాంతోపాటు సబ్సిడీ కూడా 180,000 వరకు ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి ఆదాయం బట్టి చూస్తారండి. ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంక్ కి మారుతుంటుంది పాలసీ. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 70 ఇయర్స్ వరకు లోన్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనకి ఈ పథకంలో ఖచ్చితంగా మనం జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ దశలను ప్రభుత్వం జిపిఎస్ ఫోటోల ద్వారా పరిశీలిస్తుంది అన్నమాట. దీన్ని సాధారణంగా 3 సార్లు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది, నిర్మాణానికి ముందు, నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయిన తర్వాత. ఈ 3 స్టేజుల్లో కూడా ఫోటోలు ఖచ్చితంగా లొకేషన్ ధృవీకరణ జరుగుతుంది. ఈ ఫోటోలను మనము పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
1: సరే, ఇప్పుడు మీరు జియో ట్యాగింగ్ ని అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి?
0: ముందుగా మనం లోన్ అప్లై చేయడానికి పిఎంఏవై 2.0లో మన ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్, మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ, మనకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ బ్యాంకులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో మనకి అప్రూవల్ ఇచ్చాక ముందు నిర్మాణానికి ముందు ఫొటోస్, నిర్మాణం జరిగినప్పుడు ఫొటోస్, నిర్మాణం తర్వాత ఫొటోస్, ఆ ఫోటోలోనే జియో ట్యాగింగ్ చేయాలి.
1: బాగుంది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంటే ఏమిటి, ఇంకా ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు మొదలైనటువంటి విషయాల గురించి మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వికసిత భారత్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
3: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
4: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
3: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
3: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చిన రా.
6: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:58. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

మాట పూజాఫలం చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారి రచనలు, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో జానకమ్మ ఆలపించిన పాట.

0: హలో అభిరుచి.
1: చెప్పి చెప్పి విసిగిపోయా.
2: ఏమైంది?
1: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
2: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
1: కరెక్ట్.
2: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గానీ పరిష్కారం గానీ దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది,
3: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ఆధారిత సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో మన అభిమాన శ్రోతలు చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. సీతారామ కళ్యాణం చిత్రంలో ఎంత నేర్చినా అనే పాట కావాలి అని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. ఇంకా నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపత్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీ టీ స్టాల్, అమీర్, చాబాషా హోటల్, బాబురావు, నవి

రవి, నటరాజ్, శివాపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ, మాల్యాద్రి, పరంధామయ్య, తాత, వెంకటేశ్వర్లు, సురేష్, వీరందరూ కూడా ప్రేమ లేఖలు ఈ చిత్రం నుంచి మాకు ఇది తీయని వెన్నెల రేయి అనే సుమధుర గీతాన్ని ప్రసారం చేయగలరు అని కోరుతున్నారు. ఇంకా హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం నెల్లూరు వారికి, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండాతిబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్, మస్తానయ్య కుమారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కోరుతున్నారు పెద్దరాయుడు చిత్రం నుంచి బావోవు నువ్వు అనే సాంగ్ని వినిపించండి ప్లీజ్ అంటున్నారు. ఇక హాయ్, నమస్తే, గుడ్ ఈవినింగ్, హ్యాపీ ట్యూస్డే, ప్రసన్నలక్ష్మి మేడం గారు అంటున్నారు. మాకు హలో అభిరుచి కార్యక్రమంలో విష్ణు సినిమా నుండి రావోయి చందమామ మా వింత గాథ వినుమ అనే బ్యూటిఫుల్ సాంగ్ని ప్రసారం చేయండి అని కోరుతున్నారు. గుడ్ ఈవినింగ్, నమస్తే మేడం, సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటున్నారు పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, ప్లీజ్ మేడం మా పేర్లు చదవండి అంటున్నారు. ఇక ఆకాశవాణి సింహపురి కేంద్ర సిబ్బందికి నమస్కారాలు, గుడ్ ఈవినింగ్, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. యముడికి మొగుడు చిత్రం నుంచి వానజల్లు అనే పాటను వినిపించగలరు అంటున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుంచి అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్. సోగ్గాడి కాపురం చిత్రంలోని అందగాడ హారతివ్వన అనే పాటను మా అందరి కోసం ప్రసారం చేయగలరు అంటున్నారు మామిడి కుదురు మండలం మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మరియు వారి ప్రాణస్నేహితులు చిత్రంలోని స్నేహానికన్నా మిన్న అనే పాటను వినిపించండి అని కోరుతున్నారు. సోక్కాడి కాపురం చిత్రంలోని అందగాడ హారతివన అనే పాటను కోరుతున్నారు వీరు. ఇంకా హాయ్ అంటున్నారు, హాయ్ నమస్తే, ద వారియర్ చిత్రంలో నుంచి కలర్స్ సాంగ్ని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మన గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్ అందరి కోసం ప్రేమ లేఖలు చిత్రంలో నుంచి పాట.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. పలు కీలక బిల్లుల ఆమోదం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. ఇక వార్తల వివరాలు. అప్రోప్రియేషన్ నంబర్ 3 బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవలపై మంజూరైన నిధులను మించి చేసిన వ్యయాన్ని భర్తీ చేసేందుకు భారత సమీకృత నిధి నుంచి నిధుల వినియోగానికి ఈ బిల్లు అనుమతి కల్పిస్తుంది. ఇందుకోసం 54,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను ప్రభుత్వం కోరింది. అంతకుముందు పన్నులు, ఇతర చట్టాలు సవరణ బిల్లు 2026ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007, అదనపు ఆదాయపు పన్ను చట్టం 2025, అలాగే ఆర్థిక చట్టం 2026లో సవరణలు చేయనున్నారు. అదేవిధంగా ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ 2026ను తక్షణం జారీ చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఒక వివరణాత్మక ప్రకటనను కూడా మంత్రి సభలో ఉంచారు. భారత్ను ప్రపంచ పెట్టుబడులు, తయారీ రంగం, వ్యాపారాలకు మరింత ఆకర్షణీయమైన, స్థిరమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దటం ఈ బిల్లులోని ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం. భారత డేటా సెంటర్లను వినియోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు గతంలో పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ అనేక స్థాయిలో ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి కావడంతో అవి అమల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో పార్లమెంటు ఆమోదం పూర్తయింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. జననాలు, మరణాల నమోదు చట్టం 1969లో సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చకు నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఆలస్యంగా జరిగే నమోదును, దుర్వినియోగం చేసే అవకాశాలను నివారించేందుకే ఈ సవరణలు తీసుకువచ్చినట్టు తెలిపారు. 2 సంవత్సరాలకు మించి ఆలస్యంగా జనన మరణాల నమోదుకు దరఖాస్తు చేసిన సందర్భంలో ఫస్ట్ క్లాజ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలకు మాత్రమే నమోదు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2 ఏళ్లకు మించిన ఆలస్య నమోదుకు సంబంధించిన నిబంధన మినహా ప్రస్తుతం అమలులో ఉన్న నమోదు విధానంలో ఎలాంటి ఇతర మార్పులు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్టు ఆరోపిస్తున్న పోలీసు చర్యతో పాటు పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభకు అంతరాయం ఏర్పడింది. రాజ్యసభ తొలి వాయిదా అనంతరం 12:00 తిరిగి సమావేశమైనప్పుడు సభాపతి సిపి రాధాకృష్ణన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అయితే నినాదాలు, నిరసనలు కొనసాగడంతో సభాపతి రాజ్యసభను 2:00 వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 00:00 ప్రారంభమైన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దొంగతనం ఆరోపణల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని

0: వ్యతిరేకించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇక లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్టు ఆరోపిస్తున్న పోలీసుల చర్యపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 2వ వాయిదా అనంతరం 2 గంటల వరకు తిరిగి సమావేశమైనప్పుడు అప్రోప్రియేషన్ బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభ రేపు ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో నిర్వహించినట్టు చెబుతున్న స్థానిక ఎన్నికలను మోసపూరిత ఎన్నికలని భారత్ అభివర్ణించింది. ఇటువంటి నామమాత్రపు ఎన్నికల ద్వారా అక్కడి వాస్తవ పరిస్థితులను దాచిపెట్టలేరని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అసలు పరిణామాలు ప్రజల నిరసనలు, పాకిస్తాన్ బలగాల విచక్షణారహిత హత్యాకాండలే అని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణిచివేత చర్యల్లో ఇప్పటి వరకు కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ప్రజల అసంతృప్తికి పాకిస్తాన్ ప్రభుత్వం తూటాలు, బెదిరింపులు, నిర్బంధాలతో సమాధానం చెబుతోందని, ఇప్పుడు బూటకపు ఎన్నికల ద్వారా చట్టభద్రత ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మానవ హక్కుల అంశంపై పాకిస్తాన్ చేస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రపంచం గుర్తించాలని, ఆ దేశాన్ని ఇందుకు బాధ్యుడిగా నిలబెట్టాలని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రజలను సాధికారత దిశగా నడిపిస్తూనే పరిశుభ్రమైన ఇంధన భద్రత కలిగిన భవిష్యత్ వైపు భారతదేశాన్ని వేగంగా తీసుకువెళ్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ పథకం కింద 19 లక్షలకు పైగా కుటుంబాలు ప్రస్తుతం 0 రూపాయల విద్యుత్ బిల్లు పొందుతున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ద్వారా విద్యుత్ను వినియోగిస్తున్నాయని వెల్లడించారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో చారిత్రక ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను సైతం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగానికి భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. యువ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ భారత క్రీడల అభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 36 వేల కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్దరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
2: सरकार ने खेलो इंडिया स्कीम लाया, स्पोर्ट्स के लिए सारी फैसिलिटी व्यवस्था खड़ी करी, लास्ट वीक में 36,000 करोड़ रुपया दिया जो आपके लिए यूज करा जाए. सरकार स्पोर्ट्स इंफ्रास्ट्रक्चर और फैसिलिटी नहीं चलाई. आप जैसे जो एथलीट रिटायर्ड करेंगे, जो स्पोर्ट्स को जीते हैं, मैं आपको कहूंगा कि आप चलाओ, पैसा हम देंगे. देश की आपसे बहुत ज्यादा अपेक्षा है. हमें हर बार नए लक्ष्य को तय करना है और ये लक्ष्य को अचीव करने के लिए प्रयास करना.
0: आकाशवाणी జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు కీలక బిల్లుల ఆమోదం అనంతరం పార్లమెంటు

0: ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

పాత హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కిషోర్ కుమార్ పాడిన కటీ పతంగ్ చిత్రం నుంచి ఈ పాట.

అయ్యేంత వరకు చిత్ర జగత్ హిందీ చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. హరికథా కాలక్షేపం మరికొంచెం

0: ఇప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కచేరీ వింటారు.
2: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ వింటారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.
3: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే.

ఆకాశవాణి శ్రోత్ర మహాశైలకు శతానీక వందన వందారములు. లోకాలను పాలించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అలవేలుమంగ వెంకటేశ్వరుల దివ్య పాదారవిందములను అనన్య చింతనలేక నిరంతర శ్రీహరి భక్తి భావనతో 32,000 సంకీర్తనలను రచించి గానమునర్చి అంకితం చేసి తన జీవన సర్వస్వాన్ని అష్టవర్ష ప్రాయం నుండి 98 సంవత్సరాల దివ్య దీర్ఘ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చిన ధన్యధన్యుడు, కవితామూర్ధన్యుడు, సజీవ భక్తిమూర్తి శ్రీవాన్ తాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయులు. జానపదాలలోనే జ్ఞానపథాలను చూపించినటువంటి పుణ్య పురుషుడు. లోకానికి దీపం వలె వెలిగి ఆత్మప్రకాశంతో భక్తిని, ఆధ్యాత్మికతను, శృంగార భావనను సర్వసమర్పణ బుద్ధితో శ్రీ వెంకటేశ్వరుని కీర్తించిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌముడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పావన జీవన కథాసుధ మన జాతికే సర్వదా ఆరాధనీయమైనటువంటిది. పావనములు హరిభక్తి విభావనములు, పావనములు హరిభక్తి విభావనములు సర్వమంత

మన కథానాయకుని తాళ్లపాక అందమాచార్యుల వారి జన్మస్థలం కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక పరమ పవిత్రమూర్తి అయిన చిన్నకేశవస్వామి వారి కొలువు చేసినటువంటి పుణ్యభూమి అది. నందవైదిక విప్ర వంశజులు తాళ్లపాక వంశీయులు. వారి వంశములో 4 తరాల తర్వాత జన్మించినటువంటి నందకాంశ సంభవుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తండ్రిగారు నారాయణ సూరి, తల్లి లక్కమాంబ. సంతానార్థమై వెంకటేశ్వరుని దివ్య పాదారవిందములను అనగా నందక ఖడ్గాన్ని స్వామివారు స్వప్నసీమలో ఆ దంపతులకు సందర్శనమిచ్చి ప్రసాదించాడు కరుణామూర్తి అయిన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దివ్య కృపానుగ్రహం వలన ఒక శుభలగ్నములో 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీ సర్వధారినామ సంవత్సర నిజవైశాఖ శుద్ధ పౌర్ణమి బుధవారము విశాఖ నక్షత్రము క్రీస్తు శకం 9/5/1408 సంవత్సరంలో అన్నమాచార్యుల వారు జన్మించినారు. భావి భాగవతాలంకారుడగు ఆ బాలునికి అన్నమయ్య అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయన ఆరంభించారు అతని తల్లిదండ్రులు. భగవదంశ సంభూతుడగు అన్నమయ్య బాల్యచేష్టలు అద్భుతములు. లక్కమాంబ ఉగ్గుపాలలో రంగరించి పోసిన భక్తి అన్నమయ్య మనస్సులో వెన్నెలను చిలికించింది. హరి నందకాంశ సంభవుడైన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ మంత్రము అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చోటు చేసుకున్నది. చిన్నతనము నుండి హరినామ సంకీర్తనాలోలుడై అన్యమెరుంగక ఉపనయన సంస్కారము పొందిన అన్నమయ్య సర్వ వేదాలను అభ్యసిస్తూ తండ్రిగారి పుణ్య సంస్కారం, తల్లిగారి యొక్క అనన్య సామాన్యమైన భక్తి నెలకొనగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించాలనే కోరికతో తల్లిదండ్రులకు సహాయం చేయాలని పొలములోనికి చేరాడు అన్నమయ్య. అడవిలో గరక పచ్చగా పాపంలా తీగలు సాగింది. శ్రీపతి నామమనే కొడవలితో గడ్డిని కోస్తున్నాడు అన్నమయ్య. అలవాటు లేని పని కదా, కొడవలి చిటికన వేలును కోసింది. రక్తం బుటబుటా స్రవించింది. అన్నమయ్య బాధతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. రక్తం చూస్తూనే విరక్తి కలగసాగింది. తల్లి తండ్రి అంతా అబద్ధం. ఈ బంధాలు అశాశ్వతం. ఈ బంధుత్వాలు భగవద్భక్తికి అవరోధాలు అనుకున్నాడు అని అనుకుంటూ సొమ్మసిల్లిపోయాడు నిద్రలోకి. స్వప్నావస్థలో కనిపించాడు శ్రీ వెంకటేశ్వరుడు. శంఖచక్ర గదాధారి అయిన స్వామివారి దివ్య మంగళ మంజుల రూపాన్ని కన్నులారా సందర్శించాడు. కోటి సూర్యప్రభాభాసమైన దేహంతో వెలుగొందుతున్న వెంకటేశ్వరుని దివ్య వైభవాలను కనులారా సందర్శించాలు స్వప్నసీమలో అన్నమయ్య. మేల్కొన్నాడు. కల నిజం కావాలనుకున్నాడు.

ఉన్నాడు అన్నమయ్య. కలకలలాడుతున్న వెంకటేశ్వర సందర్శన భాగ్యానికి తాను నోచుకోవాలని గోవిందనామస్మరణంతో వెళుతున్న తిరుమల యాత్రిక బృందం వెంట తిన్నగా అనేక శ్రమల కోర్చి స్వామివారి ఏడుకొండల సమీపానికి చేరుకున్నాడు. సర్వాంతర్యామి నెలకొన్న ఆ 1000 గుండెల రేడైన ఏడుకొండల వాణి సప్తగిరులను కన్నులారా చూశాడు. అది

భవ్య దివ్య రూప సందర్శనం చేయాలని అన్నమయ్య ఏడు కొండలను ఎక్కాలని వెళ్లిపోతున్నాడు. యాత్రిక బృందమంతా ముందుకు సాగిపోతున్నారు. కానీ పాదరక్షలు ధరించిన అన్నమయ్య మాత్రం అడుగు ముందుకు సాగడం లేదు. బడలికతో ఆకలి దప్పులతో అడుగు సాగక మోకాళ్ల ముడుపు పర్వతం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. కరుణాతరంగిణి కరుణారస వరుణాలయ అయిన అలమేలు మంగమ్మ స్వామివారిని సేవించి సకల దేవీగణ మధ్యస్థురాలై కదలి వస్తున్నది. సప్తగిరులను దాటి అన్నమయ్య దీనాననం దీనావస్థ ఆ జగన్మాత కన్నులలో కనిపించింది. వాడిన దివెమూలధరపైబడి సోచిలియున్నవాని వాడిన దివెమూలధరపైబడి సోచిలియున్నవాని

అన్నమయ్య శిరస్సును ఒడిలో నెడుకున్నది. ఆకలి దప్పులతో అలమటించిపోతున్న బిడ్డను ఆ వరదామయ హస్తంతో శరీరమంతా నిమిరినది. జగజ్జనని కరస్పర్శతో జాగరితుడైనాడు అన్నమయ్య. దివ్య మంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కన్నులారా దర్శించాడు. అప్పుడు అలమేలు మంగమ్మ అన్నమయ్యతో ఈ విధంగా చెప్పింది. సకల సాలగ్రామమయమైన ఈ తిరుమల కొండను పాదరక్షలతో ఎక్కరాదు.

పాదరక్షలు విడిచి ఎక్కితే అలసట లేకుండా నీ మనోభీష్టం ఈడేరి స్వామి దర్శనం అవుతుంది అని చెప్పి స్వామి తను ఆరగించిన ప్రసాదములను అతనికి పెట్టి సేద తీర్చి దేవి అంతర్ధానమైంది. పరమ భక్తి భావనతో భక్తి చింతనతో అన్నమయ్య ఆ తల్లి అలవేలు మంగమ్మ అని గుర్తించింది. ఆ తల్లికి కృతజ్ఞతగా 108 పద్యశతకములతో తల్లి పాదారవిందావులకు అంకితం కావించాడు వెంకటేశ్వర ముద్రతో. అలమేలు మంగమ్మ అనుగ్రహం వల్ల అన్నమయ్య తిరుమల శిఖరాలు చేరుకున్నాడు. వెంకటాచలం పాపాలను దహించే కొండ, శేషాచలం ఆదిశేషుని సాక్షాత్కార వైభవం. తిరుమల పరమ పావనమై శ్రీదేవి పీఠస్థానమైనది. వెంకటపతి కలియుగ ప్రత్యక్ష దైవం. దేవతలు ఈ తిరుమూర్తికి ఆకాశం నుండి అనుదినం పూలవాన కురిపించి అభిషేకం చేసేవారట. అందుకే దీనికి పుష్పమండపం అని పేరు. అన్నమయ్య స్వామి పద్మ పుష్కరిణి చింతకు వాయువేగ మనోవేగాలతో చేరుకున్నాడు. కోనేటిలో స్నానం చేశాడు. ఉభయ నాంచారులతో ఆ పుష్కరిణి జలాలలో తెప్పలలో తేలే స్వామి వైభవాన్ని అనేక విధాలుగా

ఉన్నాడు. వరాహస్వామి దర్శనం తర్వాతనే తన దర్శనమని శ్రీనివాసుడి కట్టడి కనుక వరాహస్వామిని దర్శించి మ్రొక్కి చింత చెట్టు పెద్ద గోపురము గరుడ స్తంభాలకు వందనమిడి చెంపక ప్రదక్షిణం చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించాడు. తదుపరి రామానుజుల వారికి, యోగా నరసింహస్వామి వారికి, జనార్దనునకు, అలమేలు మంగమ్మకు నమస్కరించాడు. కళ్యాణ మండపం, యాగశాల, వకుళమాత వంటశాల, అశ్వాన్ని, గరత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచవన్నెల రామచిలుకను, భండారాన్ని దర్శించాడు. విశ్వక్సేన, గరుడ, హనుమంత స్వామివార్లను దర్శించి కీర్తించాడు. ఆపై స్వామివారి సన్నిధిలో బంగారి వాకిలి వద్ద నిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య చూసిన దర్శించిన వెంటనే అన్నమయ్య గళంలో ఒక సంకీర్తన ధార ఉప్పొంగింది. పొడగంటి

ఆయన ఎన్నో సుమధుర కీర్తనను రచించి పాడి స్వామిని మెప్పించి సాక్షాత్కరం పొందాడు అన్నమయ్య. పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవాద్య మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం, యాత్రిక బృంద సంకీర్తన రావం, వేత్రధరుల హెచ్చరికలు, వాహకుల సంరంభం, ఛత్రజామర చారములతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తీరు

తిరుమల క్షేత్రవాసి, హరిధ్యాన లోలుడు, వైష్ణవ శాస్త్ర మర్మజ్ఞుడు, వైష్ణవమత వ్యాప్తశీలి అయిన ఘనవిష్ణుయతి అనే వారికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై, ఘనవిష్ణుయతి అన్నమయ్య నా భక్తుడు అనే నా భక్తుడు ఇచ్చటకే వచ్చి ఉన్నాడు, వానికి నీవే ముద్రధారణ చేయి అంటూ శంఖచక్రాలను ఇచ్చి అదృశ్యమయ్యారు స్వామివారు. ఆ మరునాడు ఘనవిష్ణువు వెంకటేశ్వరుని ఆజ్ఞానుసారముగా అన్నమయ్యను ఆహ్వానించి పంచవైష్ణవాన్ని ఇచ్చి శ్రీ వైష్ణవునిగా గావించి పంచ సంస్కారములను నిర్వహించాడు. పంచ సంస్కారములనగా తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టి అనేవి పంచ సంస్కారములు. ఈ యొక్క పంచ సంస్కారములను ఘనవిష్ణుయతి ఇచ్చాడు. అప్పటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులుగా, అన్నమయ్యంగారుగా, అన్నయాచార్యగా, అన్నయ్య గురువుగా, అన్నయార్యగా అనే పేర్లతో వ్యవహరింపబడ్డారు. నాటి నుండి నిత్యము శ్రీ స్వామివారిని సేవిస్తూ సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు స్వామివారిని కీర్తిస్తూ మధుర గానాలాపనలు చేస్తూ అచ్చటి జనులను అలరిస్తూ తిరుమల నివాసి అయ్యాడు. ప్రతినిత్యం ఒక సంకీర్తన కుసుమాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉండేవారు.

తల్లిదండ్రులు అన్నమయ్యను అన్వేషిస్తూ సప్తగిరులపైకి చేరుకున్నారు. కన్నులారా కుమారుని యొక్క ఆధ్యాత్మిక చింతనను, పరమ పవిత్రమైన పద కవిత రచనలను వేణుల విందుగా విన్నారు. కుమారునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్నమయ్య వద్దకు తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి వెళ్ళి తాళ్లపాకకు రమ్మని ఎంత నచ్చజెప్పినా అన్నమయ్య మాత్రం పిరమాండ్లను వదిలి నేను రాలేను అమ్మా అన్నారు. తల్లి పట్టిన పట్టు విడవలేదు. అన్నమయ్య వెంకటేశ్వరుని సన్నిధి వీడలేడు. ఇదిలా ఉండగా ఆ రాత్రి అన్నమయ్యకు స్వామివారి యొక్క స్వప్న ప్రబోధం కలలో చెప్పాడు. జరిగింది. అన్నమయ్య తల్లి మనసు కష్టపెట్టకు, నన్ను మరవకు. అన్నమాచార్య, నీవు భార్యాబిడ్డలతో కూడి సంసారిగా సుఖిస్తుంటే ఆ సంతోషాన్ని చూడాలని నీ తల్లిదండ్రుల ఆశ నిరాశ చెయ్యబోకు అని స్వామివారి స్వప్న ప్రబోధం జరిగింది. తల్లి దీవెన, స్వామివారి ఆన, విష్ణుమణి ప్రబోధం అన్నమయ్య హృదయాంతరంగాలలో చెరగరని ముద్ర వేసుకున్నాయి. మరో మాట్లాడక అన్నమయ్య తల్లిదండ్రులతో గృహోన్ముఖుడైనాడు. పెద్దలందరూ పరమానందంతో అన్నమయ్యకు సత్సాంప్రదాయంలో జన్మించిన తిరుమలమ్మ, అక్కలమ్మ అనే పేరు కలిగిన కన్యాద్వయాన్ని, ఇద్దరు కన్యలను ఇచ్చి వివాహం కావించారు. గృహస్థుగా వారి జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా అక్కలమ్మ కవితాస్ఫూర్తి కలిగినటువంటి సుభద్రా కళ్యాణ ద్విపద కావ్య రచయిత. ఆ తిరుమలమ్మ తిమ్మక్కగా స్వామివారి యొక్క ఆ కవిత వ్యాసాంగానికి ఎటువంటి ఆటంకము కలిగించకుండా అన్ని విధాలుగా ఉత్తమ ఇల్లాలని అనిపించుకున్నారు. అన్నమయ్య తన సతులతో కూడుకొని గృహస్థాశ్రమ సుఖ జీవితాన్ని ఆరంభించాడు. కొద్ది దినాలకు సహృదయులైనటువంటి విద్యావంతులైన కుమారులు ఇద్దరు కలిగారు. వారి సహచర్యంలో స్వామి యొక్క సంకీర్తనా పటిమ మరింత పెరిగింది. ద్విపద రామాయణాన్ని దివ్యమైన శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలతో ఆ అన్నమాచార్యుల వారి యొక్క కవిత్వం నవ్య నవోన్మేషమైనది. వారి యొక్క గీతి దశ దిశలా ప్రభాసిస్తున్నటువంటి సమయంలో విజయనగర సామంతుడైన 1450 ప్రాంతంలో పరమ పవిత్రమైన టంగుటూరును పరిపాలిస్తున్న రాజు సాళ్వ నరసింగరాయ భూపతి అన్నమయ్య పాదద్వయాన్ని అంటి ఆస్థాన విద్వాంసునిగా వారి రాజ్యానికి ఆహ్వానించారు. పసిడిగద్దపై ఆసీనుడైనటువంటి ఆ మహారాజుగారు పెనుగొండను కూడా జయించాడు. సత్యాంగక్యమిత ఫలప్రదాయి. ఆ పెనుగొండలో సకల సంగీత సాహిత్య విద్వాంసుల నడుమ తాను స్వయంగా రచిస్తున్నటువంటి శృంగార మంజరిలోని అద్భుతమైన కీర్తనను గానం చేశారు అన్నమాచార్యుల వారు.

రాజు విన్నాడు. అన్నమయ్య శృంగార సంకీర్తన మంజరిని శృంగారాధినాయకుడైన వెంకటేశ్వరునికి కైంకర్య జనలను తన వైపు మలుచుకోవాలని రాజు అన్నమయ్య పాదాలనంటి వినయాన్ని నటిస్తూనే మహాత్మా వెంకటేశ్వరుని పైన రచించినట్టుగానే మా పట్టమహిషి పైన నా పైన శృంగార మంజరిని రచించి అంకితం చేయండి, ఈ పెనుగొండ క్షేత్రాన్ని నీ స్వాధీనం చేస్తానన్నాడు ఆ యొక్క మహారాజు గారు. రాజా, వెంకటేశ్వరుని దివ్య దేవాలయంలో ఆస్థాన గాయకుడైన నేను నీ చెంత చేరుటయే నేను చేసిన మొట్టమొదటి పొరపాటు. అంతేగాక నీ వంటి వారిని ఆశ్రయించినందుకు తగిన ప్రతిఫలాన్ని నేను పొందాను. వెంకటరమణుని కీర్తించిన ఈ వాయి, వెంకటరమణునిపై కీర్తనలు రచించిన ఈ చేయి అహితల్పషాయికి అంకితాలు. నారాయణుని కీర్తించిన ఈ నోటితో నరుడను ఏనాటికి కీర్తింపనరన్నాడు. ఆ మహారాజు ఊరుకుంటాడా? రాజుల కొలువు గాజుగిన్నె లాంటిది. ఆగ్రహోదగ్రుడైన రాజు అన్నమాచార్యుల వారిని చెరసాలలో వేయించాడు. ఆకటి వేళలో అలపైన వేళల వెంకటేశ్వరుడు వెంకటరమణుడు ఇక్కడే రక్షించగలడని విశ్వసించాడు. సంఖ్యల పెట్టిన వేళ, చెంప విలిచిన వేళ, అంకిలిగా అప్పులవారాగిన వేళ శ్రీనివాసుని దివ్య పాదాశ్రయమే రక్షించగలదని పరిపూర్ణంగా విశ్వసించాడు. స్వామివారిని ప్రార్థించాడు. సకల భక్తజనులను రక్షించే ఆర్తత్రాణ పరాయణుడు, ఆపన్న శరణ్యులు, ఆపద ముక్కుల వాడైన వెంకటరమణుడే తగిన తీర్పు ఇవ్వగలడని నమ్మి నెమ్మి కొలిచి స్వామివారిని శ్రీనివాసుని దివ్యానుగ్రహం లభించింది. సంఖ్యలు లూడిపడ్డాయి. నరసింహుడు పశ్చాత్తాపముంది అన్నమయ్య పాదాలపై పడి సాధు మహాబజారానికి క్షమించమని ప్రార్థించాడు. శ్రీనివాసో రక్షతు అని దీవించి తాను చేరవలసినవి, తన జీవితం చరితార్థం కావలసినది భక్తాభీష్ట ప్రదాయి అయిన శ్రీనివాసుడు మాత్రమే అని ఎంచి సకల పుణ్యక్షేత్రములయను కావిస్తూ ప్రయాణమైనాడు అన్నమయ్య తన సతులతో కూడుకొని.

నరసింహుని దర్శించాడు. అహోబిల మఠాధిపతి అయిన షటగోప మునీంద్రుని వద్ద సకల వేద శాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్నాడు. దివ్యమైన 32 అక్షరముల దివ్య అహోబల నరసింహస్వామి వారి మంత్రోపదేశాన్ని పొంది 32 అక్షరములను గుర్తుగా 32,000 సంకీర్తనలు రచించి శ్రీ వెంకటేశ్వర పాదాంకితమలర్చుకోవాలని స్థిర నిర్ణయం చేసుకున్నాడు. ఆ విధంగా అన్నమయ్య తన సతులతో కూడుకొని సకల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ సకల దేవతా జయాన్ని ప్రార్థిస్తూ తిన్నగా 7 కుండలపైకి చేరుకున్నాడు అన్నమాచార్యుల వారు.

శ్రీ వెంకటేశ్వరుని దివ్య పద సాన్నిధ్యం చేరుకున్నాడు. శాశ్వత సుఖప్రదాయి ఎవరో గుర్తించాడు. తన దగ్గర ఉన్న సంపదంతా దానం చేశారు. అన్నమయ్య సతులైన తిరుమలమ్మ, అక్కలమ్మలు పరమపద ప్రాప్తి పొందారు. ఇక అన్నమయ్య తన శేష జీవితం ఆ శేషసాయి సాన్నిధ్యంలో గడుపుతూ అన్ని జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ సర్వేశ్వరార్పణమన్నీ అటువంటి సత్యాన్ని గుర్తించి 10 మందికి దాన్ని ప్రబోధించాడు. బ్రహ్మముఖ

స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తూ అన్నమయ్య తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటువంటి ఒక కీర్తనను రచించారు.

వెంకటేశ్వరుని సహస్ర దీపాలంకరణ శోభతో వెలిగిపోతూ ఉయ్యాల సేవలలో ఇరు దేవేరులతో కలిసి బంగారు తోగుట ఉయ్యాలలో ఊగుతున్న సర్వదివ్యాంబర భూషితుడైన శరణాగత వత్సలుడైన వెంకటేశ్వరుని పరాభావనతో సంకీర్తనలతో కీర్తించాడు.

లోకాలను చిరుబజ్జలో ఊపేటటువంటి స్వామి అన్నమయ్య సంకీర్తన డోలికలలో ఊయలలూగాడు. శరీరమలసినది, వృద్ధాప్యం ఆవహించినది. 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర పరబ్రహ్మాంకిత మునర్చి దాచుకో నీ పాదాలకు, తగ నే చేసిన పూజలివి చేకొనవయ్యా, ఒక్క సంకీర్తనే చాలు వద్దికై మము రక్షించగా అన్నాడు. సంకీర్తన చేసేందుకు ఇక శరీరం సహకరించడం లేదన్నాడు. నీ దివ్యమైన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని, ఏలే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించారు అన్నవయ్య.

వాగ్గేయకార భాగవత ద్వయమైన కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారు అన్నమాచార్యుల వారు ప్రశంసాలంకారములతో పరమానందించారు. వైరాగ్య యోగ శృంగార సంకీర్తనముల ద్విపద రామాయణము వెంకటాచల మహత్యము శృంగార మంజరి శతకములు అనేకమైనటువంటి యొక్క ప్రబంధమును రచించి సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు అన్నాడు అన్నమయ్య. గృహస్థ ధర్మాన్ని పాటించారు. శ్రీనివాస అనుగ్రహం వలన తనను మించినటువంటి తనయులను మనుమలను పొందారు. జీవితాంతం శ్రీ వెంకటేశ్వరును సంకీర్తించి తన కుమారుడైన పెద తిరుమలయ్యను పిలిచి తంబూరా చిరుతలు ఇచ్చి సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యత నీపై పెడుతున్నానని చెప్పి స్వామివారి సన్నిధానంలో అన్నమయ్యను ఒక దివ్య జ్యోతిగా శ్రీనివాసునిలో ఐక్యమైనది వే

ஹரியம் நமாம்யகம். అన్నమాచార్యుల వారు అనేకమైనటువంటి యొక్క కీర్తనలు 32,000 సంకీర్తనలలో బహుళ ప్రాచుర్యం, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలను, ఎన్నో అద్భుతమైనటువంటి యొక్క సంకీర్తనలను రచించారు.

దుందుకి నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా 1503 సంవత్సరంలో శ్రీనివాసుని దివ్యధామాన్ని అలంకరించి పరమద పదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సకల భక్తజనుల హృదయాలలో శ్రీవెంకటేశ్వరుని దివ్య పాదార విందముల వద్ద నిరంతరం వెలిగేటువంటి అఖండ జ్యోతి అన్నమాచార్య భక్తమణి. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కలడన్నమయ్య. భక్తులారా, పద కవితా పితామహుడు, ప్రథమ వాగ్గేయకారుడు, శ్రీనివాస భక్తుడు, సంగీత సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క కథలో అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలను సంకీర్తనాధార ఆ యొక్క అన్నమాచార్యుల వారి నుండి అనేకముగా వచ్చినవి. అందులో మచ్చుతునకలు, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలు, కళ్యాణోత్సవ సంకీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు, అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలు ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించి శ్రీనివాస పరబ్రహ్మాంకితమునర్చారు. అందులో ముఖ్యమైనటువంటి యొక్క సంకీర్తనలను ఈరోజు కొంతవరకు మనం గానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణోత్సవ సంకీర్తనలలో నెలమూడు శోభనాలు నీకు నతనికి.

అనేటువంటి యొక్క సంకీర్తన, కళ్యాణోత్సవ సంకీర్తన, మరియు ఇంకా అనేకమైనటువంటి యొక్క సప్తగిరుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి యొక్క సంకీర్తనలు, అనేకమైనటువంటి రచనలను ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యులు వారు రచించారు. ఈ కథను ఆశాంతం విన్న మీకు అలమేలు మంగాపతి శ్రీ వెంకటేశ్వరుడు ఆయురారోగ్య భోగభాగ్యములను ఇచ్చి రక్షించగాక అని చెప్పని ప్రార్థిస్తూ జయ.

0: భవంతు సమస్త సన్మంగళాని భవంతు.
1: మీరింతవరకు వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులు వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటింది. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.